ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 18వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 కావస్తుంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం వింటారు. ఎగరాలి మన జెండా బృందగానం. రచన శ్రీ బుద్ధి నాగేశ్వరరావు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో ఉపద్రష్ట శివరామదాసు కృత సింహగిరి నరహరి కీర్తనలు వింటారు. ముందుగా సజ్జన చిత్తానందకరి శ్రీ కావ్యకంఠ గణపతి ముని విరచిత దేవీస్తుతి గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ నరహరి నను గావవే శ్రీ ఉపద్రష్ట శివరామదాసు విరచిత సింహగిరి నరహరి కీర్తన.

ఇప్పుడు శ్రీ లక్ష్మీనారాయణ శ్రితజనపారాయణ శ్రీ ఉపద్రష్ట శివరామదాసు విరచిత సింహగిరి నరహరి కీర్తన.

కార్యక్రమంలో చివరిగా శరణంటి శరణంటి కరుణించరా సింహగిరి రమణ శ్రీ ఉపద్రష్ట శివరామదాసు విరచిత సింహగిరి నరహరి కీర్తన.

0: భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ముక్కులింగలక్ష్మి గారి వ్యాఖ్యానం వింటారు.
1: ముముక్షుత్వం. మానవుడు కలియుగంలో ఐహికమైన భోగాలను ఆశ్రయించక ఆముష్మిక మార్గాన్ని అధిరోహించి పరమాత్మ సన్నిధికి చేరుకొనుటయే ముముక్షుత్వము అనబడుతోంది. సమస్త జీవరాశులకు ఈ అర్హత కలదు. దీనికే ముక్తి అని, మోక్షమని, పరమపదమని, ప్రస్థానమని, మహాప్రస్థానమని పేర్లు కూడా కలవు. జగన్మాత భూమితో కలిపి మొత్తము 14 భువనాలను సృష్టి నిర్మాణం కావించింది. సృష్టిలో మానవుడు ఉత్కృష్టమైన జీవి, కర్మజీవి. జీవాత్మ పరమాత్మల సమ్మిళిత స్వరూపుడే ఈ జీవుడు. పూర్వ కర్మల ప్రాబల్యమున జన్మించి జనన మరణాల సుడిగుండములో చిక్కుకొని భవబంధాలను త్రుంచలేక పరమాత్మతో మిళితం కాలేక అనిత్యము అస్థిరము అయిన ఈ జగత్తే శాశ్వతమనే భ్రమలో ఓలలాడుతూ జీవిస్తూ ఉన్నాడు. కాలం చాలా విలువైనది. గతించిన కాలం మరలా తిరిగి రాదు. కావున జాగరూకత వహించాలి. ఆధ్యాత్మ పయనం సాగించాలి. ఈ ఆధ్యాత్మ పథమే పరమాత్మని చేరడానికి దోహదపడుతుంది. దైవభక్తి, సత్సాంగత్యం, అహింస, ధర్మనిరతి, పరోపకారం వీటిని అన్నింటినీ ఆశ్రయిస్తే జీవునికి పరమపదము లభిస్తుంది. జీవకారుణ్యం దీనజనో

0: ఆత్మోద్ధరణ ఉత్తమ భక్తునికి తరగని ఆభరణాలుగా చెప్పబడ్డాయి. మిగిలిన యుగాలతో పోల్చినీడల కలియుగ ప్రమాణకాలము అతి తక్కువ. అందు మానవ జీవన ప్రమాణకాలము మరీ తక్కువ. కావున జ్ఞానవంతుడైన మానవుడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కృతయుగములో ధర్మదేవత సత్యము, దయ, తపస్సు, దానము అనే నాలుగు పాదాలపై నడిచింది. ఆనాటి ప్రజలు ఈ నాలుగు ధర్మాలను ఆశ్రయించి కృతకృత్యులయ్యి హంసలయ్యి వెలుగొందినారు. అందుకే ఆ యుగానికి కృతయుగము అనే పేరు సార్థకమైనది. త్రేతాయుగంలో ధర్మము ఒక పాదాన్ని నష్టపోయింది. ఆ స్థానంలో అనృతము, హింస, అసంతుష్టి, కలహము చోటు చేసుకున్నాయి. తరువాతది ద్వాపరయుగము. ఈ యుగంలో ధర్మదేవత రెండు పాదాలను నష్టపోయింది. ఆ స్థానంలో దుర్మార్గపు లక్షణాలు ప్రబలిపోయాయి. కలియుగంలో ధర్మదేవత మూడవ పాదాన్ని కూడా నష్టపోయింది. హింసాదులు విస్తృత రూపాన్ని దాల్చాయి. దురాచారం, దుర్మార్గం, దురాలోచన, లోభం, నిర్దయ, పగ, ద్వేషం, ప్రతీకారము, ఆశ, దంభము, బుద్ధిమాంద్యము, అన్నాపేక్ష, జారత్వము, నాస్తికత్వము ప్రబలి అజ్ఞానులు సుజ్ఞానులను కించపరిచే విధంగా అతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కలియుగంలో ఇంకా ధర్మం ఏకపాదంతో నిలిచి ఉన్నది. కావున ధర్మము, నీతి, న్యాయము, అహింస, దానము, పరోపకారము, జీవకారుణ్యము ఇత్యాదులు మిగిలి ఉన్నాయి. కలియుగంలో భగవన్నామస్మరణమే చక్కని తరుణోపాయము. అనంతుడు, అచంచలుడు, అద్వితీయుడు, ఆనందమయుడు, ఆత్మస్వరూపుడు ఆది మధ్యాంతరహితుడు అగు పరమాత్మ ప్రార్థనే ముక్తిదాయకము. నిత్య సత్యవ్రతంతో అహం బ్రహ్మాస్మి అనే భావనతో పరంధాముడిని పరమపదము ప్రసాదించమని వేడుకోవాలి. సత్సాంగత్యం, సచ్చీలత, పంచేంద్రియాలతో పరమాత్మ సేవనము సత్ప్రవర్తన ముముక్షుత్వానికి ప్రథమ సోపానాలుగా వర్ధిల్లుతున్నాయి. వేద వేదాంగాల భాష్యమే ముముక్షుత్వమని చెప్పబడింది. పురాణాల ఇతిహాసాల సారమే ముముక్షుత్వమని చెప్పబడింది. స్వస్తి.
1: చింతన విన్నారు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వ్యవసాయంలో వివిధ సంస్థల తోడ్పాటు అవగాహన ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.

మనది ప్రధానంగా వ్యవసాయక దేశం. మరి ఈ వ్యవసాయం కానీ వ్యవసాయ అనుబంధ వృత్తులు కానీ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకు ఆసరాగా ఉండాలని, వాళ్ళకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కూడా ప్రభుత్వం అనుకుంటూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మన దేశంలో చూస్తే అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఈ రైతాంగానికి సహాయం చేయడానికి ఉన్నాయి. కానీ రైతుగా మనకి అవన్నీ తెలుసా? తెలిస్తే ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. మన విత్తనం నుంచి పంట కోత తర్వాత మార్కెట్ కూడా అవి ఉపయోగపడతాయి. అంతేకాదు వ్యవసాయ అనుబంధ వృత్తులు ఉన్నాయి. పశు పోషణ కానీ, గొర్రెల పోషణ కానీ, మేకల పోషణ కానీ, కోళ్ల పోషణ కానీ, చివరికి పట్టు పరిశ్రమ కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా రైతులకు సహాయం అందించడం కోసం వివిధ శాఖలు మరి పనిచేస్తూ ఉంటాయి. అంతేకాదు రైతులకు ఎప్పటికప్పుడు మంచి విత్తనం ఇవ్వటం కోసం కానీ, లేకపోతే దిగుబడిని పెంచడం కోసం కానీ అనేక మంది శాస్త్రవేత్తలు పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, రైతుగా మనం వాళ్ళ సహాయ సహకారాలు ఏ విధంగా తీసుకుంటున్నాము, మనకి వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసా? ఉదాహరణకి మనము ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచేటువంటి పరిశోధనా స్థానాల గురించి మాట్లాడుకుందాం. మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో అనకాపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉంది. అలాగే మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు కొండంపూడిలో ఉన్నాయి. అలాగే ఆముదాల వలసలో ఇంకొక కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. హరిపురంలో మరొక కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. ఈ ప్రాంతంలో మరి ఇన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నప్పుడు వాటి సహాయ సహకారాలు ఎప్పుడు తీసుకున్నాం మనం? ఏం సహాయ సహకారాలు తీసుకోవచ్చు అనుకుంటారేమో. అక్కడ మనకి అనేక రకాల శిక్షణలు ఇస్తారు. పంట విత్తనం కూడా కొన్ని చోట్ల మనకి లభ్యమవుతుంది. అంతేకాదు మహిళా రైతులకి ఖాళీ సమయంలో ఏదన్నా నేర్చుకోవటానికి కూడా అక్కడ ఉచితంగా శిక్షణలు ఇస్తారు. అదంతా కూడా ఉచితం. ఆడ ఉండటానికి బస కూడా ఉచితమే. ఇన్ని రకాలైన సౌకర్యాలు ఉంటాయి అక్కడ. అంతేకాదు మనకి పంటలు ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించడం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఎరువక కేంద్రం ఉంటుంది. ఆ శాస్త్రవేత్తలు జిల్లా అంతా తిరుగుతూ ఉంటారు. మనం కూడా వాళ్ళని సంప్రదించవచ్చు. మా ఊర్లో ఈ తెగులు వస్తుంది, ఈ పురుగు వస్తుంది, తగ్గటం లేదు, ఏం చేయాలి సార్ అని. వాళ్ళు అదే పనిగా మన ఊరికి వచ్చి పంటను గమనిస్తారు. అలాగే వివిధ పరిశోధనా కేంద్రాల నుంచి కూడా అక్కడక్కడ ఏ పంటలు ఎట్టున్నాయి, మరి ఈసారి ఈ సమస్య వచ్చింది కదా, వచ్చేసారి ఆ సమస్య రాకుండా ఉండటం కోసం మనం ఏం పరిశోధనలు చేయాలనేది కూడా చూసుకుంటుంటారు వచ్చి. ఇలా అనేక విధాలుగా రైతుకు సేవ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయ శాఖ గురించి మీకు తెలుసు, సబ్సిడీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆర్కేవివై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేటువంటి పథకం కానీ, అలాగే మనకి NFSM, ఇది ఆహార భద్రత సంబంధించి అనేక రకాల పంటలకి మరి సబ్సిడీలు ఇవ్వటం కానీ, లేకపోతే పంట ఉత్పత్తిలో సహాయం చేయటం కానీ, శిక్షణలు ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇకపోతే పశుసంవర్ధక శాఖలో మనకి అనేక రకాల సహాయ సహకారాలు ఉంటాయి. పశుగ్రాస విత్తనాలు దొరుకుతూ ఉంటాయి సబ్సిడీ కింద. ఉచితంగా టీకాలు వేస్తూ ఉంటారు, నట్టల మందు ఉచితంగా వేస్తూ ఉంటారు. కట్టుసూదులు మనకి చాలా తక్కువ ధరకి లేదా ఉచితంగానే వేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో పెయ్యదూడలే పుట్టడానికి అనువుగా ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా వచ్చింది. చాలా తక్కువ ధరకి అవి వేస్తారు మనకి. అంతేకాదు పశుమద్దక శాఖ తరఫున గొర్రెలు, మేకలు, కోళ్ళు వీటికి సంబంధించి పోషణ చేయడానికి ఉచితంగా శిక్షణ ఇస్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకోదలుచుకున్నా, మరి దానికి సంబంధించి బ్యాంకు వాళ్ళు ఏ రుణాలు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎటబెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇక ఉద్యాన శాఖ, ముఖ్యంగా మనకి నీళ్లు సరిగ్గా లేకపోతే ఉన్నటువంటి కొద్ది నీళ్లతోటి కూరగాయలు పండించుకోవడం ఎట్లా, అలాగే పండ్ల తోటలు పండించుకోవడం ఎట్లా, బిందు సేద్యం మరి సబ్సిడీ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. అంతేకాదు జాతీయ ఉద్యాన మిషన్ అని ఒకటి ఉంటుంది. దాని కింద రకరకాల పంటలు సాగు చేయడానికి అనేక రకాలుగా వేల రూపాయల సబ్సిడీలు వస్తుంటాయి. వాటిని మనం ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం? మనం సాగు చేసేటువంటి పంటల్లో కూడా చాలా కాలం పంటలు పండించాం, ఇంకా ఆ పంట పెద్దదైపోయింది, సరిగ్గా కాపు రాట్ల, మామిడి కానీ, జీడి మామిడి కానీ, వాటిని తిరిగి మళ్ళీ బాగు చేసుకోవడానికి, కొత్త పంటలుగా మార్చుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇలా అనేక రకాల అవకాశాలు

0: అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి ఏజెన్సీ ప్రాంతం తీసుకుందాం. ఏజెన్సీ ప్రాంతంలో మనకి ఐటీడీఏలు ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు. వీళ్ళైతే అక్కడ ఉన్నటువంటి కాఫీ కానీ, మిరియాలు కానీ, అల్లం కానీ, పసుపు కానీ, వీటన్నిటికి సంబంధించి పంటలు అభివృద్ధి చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి రకరకాల సబ్సిడీలు, రకరకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇకపోతే మత్స్యశాఖ, మత్స్యశాఖలో అనేక రకాల పథకాలు ఉన్నాయి. సామాజిక భద్రత సంబంధించి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక సహాయం అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన అనేటువంటి పథకం, మంచి పథకం, దాన్ని సద్వినియోగపరచుకోవాలంటే మత్స్యశాఖ వాళ్ళ ద్వారా మనం పొందాలి. అంతేకాదు మనం పట్టుకున్నటువంటి చేపలను కానీ, చెరువుల్లో పెంచినటువంటి చేపలను కానీ అమ్ముకోవటానికి ప్రత్యేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. దానికి సబ్సిడీలు కానీ, లేకపోతే ఏదన్నా కట్టుకోవడానికి అవకాశాలు కానీ. అంతేకాదు మన బోట్లకి మరి కరెంటు ఛార్జీలు తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రమాద బీమాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఇన్ని అవకాశాలని రైతుగా మనం ఎంతవరకు సద్వినియోగపరచుకుంటున్నాం అనేది ఆలోచించాలి. ఇంకా ఎక్కువ వివరాల కోసము మనము దగ్గరలో ఉన్నటువంటి మరి గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో మరి ప్రతి శాఖ సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, వాళ్ళని సంప్రదిస్తే మంచి వివరాలు తెలుస్తాయి. మనం చేసేటువంటి వ్యవసాయం కానీ, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో కానీ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది.
1: పొలం పనులు కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలో కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన నూనె గింజలు, వాటి రకాలు, అధిక దిగుబడికి సూచనలు, ఈ అంశంపై యలమంచలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష గారి ప్రసంగం వింటారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.

0: అలాగే వ్యవసాయ ఉద్యాన ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికి తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతిన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ
1: ఒక చెంటబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు NDRF స్టీము. థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, CDR లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ CCTV కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌదాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశమనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ
2: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. 2-3 ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లోనే ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.

0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in లో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము వెళ్ళి అడిగాము రోజు, ఆ రోజు మనం ఇట్లా చెప్పాము చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నెత్తి గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం రాబోయే రోజుల.
0: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: द्रव्यस्य अवैधकार्यं निरोद्धुं संकल्पो विहितः। अस्मिन् अभियाने ब्राजील दक्षिण कोरिया देशौ अपि सहमतिं प्रदर्शितवन्तौ। फ्रांस देशस्य एवियन नगरे चलायमाने G7 शिखर सम्मेलने प्रधानमंत्री नरेंद्र मोदी सर्वहितकारी सतत आर्थिक विकासः इत्याख्ये मुख्य विषये आयोजितायां महत्वपूर्ण कार्यगोष्ठ्यां भागं भजते। सत्रेस्मिन् G7 देशाः सहभागी राष्ट्राणि अन्ताराष्ट्रिय मुद्रा कोषस्य OECD इत्यस्य च प्रतिनिधयः उपस्थिताः सन्ति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्यारभ्य मध्यप्रदेशस्य ओडिशायाः च पञ्चदिवसीयायां यात्रायाम् अस्ति। प्रथमदिवसे सा मध्यप्रदेशस्य बैतूल नगरे आध्यात्मिक जागृत्या जनजातीय समाजस्य सशक्तिकरण कार्यक्रमे भागं ग्रहीष्यति। द्वितीय दिवसे सा ओडिशायाः रायरंगपुरे चिकित्सा शिविरस्य ग्रामीण जल आपूर्ति परियोजनायाः च उद्घाटनं विधास्यति। तृतीय दिवसे राष्ट्रपतिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह पहाड़पुरे कौशल केन्द्रस्य निरीक्षणं करिष्यति, सहैव रायरंगपुरे जनसभां च संबोधयिष्यति। चतुर्थ दिवसे सा जून मासस्य 21 दिनांके जबलपुरे अन्ताराष्ट्रिय योग दिवसोत्सवे भागं ग्रहीष्यति, सहैव रानी दुर्गावती विश्वविद्यालयस्य दीक्षांत समारोहे अध्यक्षतां विधास्यति। यात्रायाः चरमे सोपाने सा ख्यूनो राष्ट्रिय उद्याने सहरिया जनजातीय सदस्यैः चीता अन्वेषकैः च सह संवादं विधास्यति। संयुक्त राष्ट्र संघस्य खाद्य संस्थाभ्यां खाद्य एवं कृषि संघटनेन अथ विश्व खाद्य कार्यक्रमेण च विज्ञापितं यत् आगामिषु मासेषु युद्ध जलवायु परिवर्तन धन न्यूनता कारणात् विश्वस्य 13 प्रमुख क्षेत्रेषु बुभुक्षा संकटं अधिकं गभीरं भविष्यति। संयुक्त प्रतिवेदनस्य अनुसारं सम्प्रति जगति 66.2 कोटि जनाः तीव्र खाद्य असुरक्षया पीडिताः सन्ति। अस्यां सूच्यां सुडान, दक्षिण सुडान, यमन, फिलिस्तीन, नाइजीरिया, सोमालिया चेत्यादयः देशाः अत्यधिक संकटग्रस्ताः सन्ति। प्रतिवेदने चिंता प्रदर्शिता यत् 20-22 परं मानवीय सहायतायै प्राप्यमाणं धनं 60% न्यूनं जातम्। WFF संस्थायाः कार्यवाहक निदेशकः कार्ल स्काउ महोदयः अवोचत् यत् यदि शीघ्रं किमपि कार्यान्वयनं न क्रियते तर्हि कोटिशः जनाः दुर्भिक्षस्य गर्ते पतिष्यन्ति। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य राइडरेम नगरे प्रचल्यमाणायाः FIH प्रो लीग स्पर्धा मालिकायाः द्वन्द्वे भारतीय पुरुष हॉकी दलेन जर्मनी दलं 3-1 इत्यांकांतरालेन पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్న ఝాన్సీ లక్ష్మీబాయి గారు, వేదం వెంకట శాస్త్రి గారు, కండవల్లి లక్ష్మీరంజనం గారి జీవితాల్లో కొన్ని ముఖ్య అంశాలు వింటారు. ఆ తర్వాత డబ్బా కవ్వించకే నాటిక వింటారు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి అంటారు. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారి గానం వింటారు. వయోలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు. 8:59 పాటల పల్లకి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆర్టిస్టిక్ ప్రైడ్ డేపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. 10:20 పాటల పల్లకి వింటారు. 11:00 ప్రసారం మధురమ పాత తెలుగు సినిమా పాటలతో కూడిన కార్యక్రమం వింటారు. 12:00 తెలుగు చిత్రగీతాలు

వినిపించే కార్యక్రమం మధుమంజరి వింటారు. ఈరోజు 1:33 ప్రసారమయ్యే ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో మెదడు మనస్సు యోగా అనుసంధానం లాభాలు ఈ అంశంపై న్యూరోసర్జన్ యోగ సాధకులు అయిన డాక్టర్ కె విష్ణుప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. మధ్యాహ్నం 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ మంగం సత్యనారాయణ బృందంచే మహావీర బబ్రువాహన కథ బుర్రకథ వింటారు. 5:00 విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్న శిక్షణ ఉపాధి అవకాశాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన బేటీ బచావో బేటీ పడావో ప్రేరణ వ్యక్తిత్వం ఉంటాయి. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన నూనె గింజలు వాటి రకాలు అధిక దిగుబడికి సూచనలు ఈ అంశంపై యలమంచలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష గారి ప్రసంగం వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి పరిచయ కార్యక్రమం వింటారు. 10:00 ఆ చూపులకు నజరానా ఆ కనులకు జరిమానా నాటిక వింటారు. 10:30 ఆ పాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే

భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్ధిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ

0: ఇద్దరు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రాయరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్ అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్ధానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు పరిష్కరించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారిగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

0: జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేస్తుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేస్తుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ఈనాటి కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఝాన్సీ లక్ష్మీబాయి గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు, కండవల్లి లక్ష్మీరంజనం గారు వారి వర్ధంతి సందర్భంగా వారి జీవితంలో కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం డబ్బా కవ్వించకే నాటిక వింటారు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. ముందుగా ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్న ఝాన్సీ లక్ష్మీబాయి గారి జీవితంలో కొన్ని ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. ఝాన్సీ లక్ష్మీబాయి గారు చిన్నప్పటి పేరు మణికర్ణిక. ఆమె 1842లో ఝాన్సీ రాజైన గంగాధరరావును వివాహం చేసుకుని ఆ రాజ్యానికి మహారాణి అయింది. 1857వ సంవత్సరంలో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లక్ష్మీబాయి గారు అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. లక్ష్మీబాయి సొంత కుమారుడు 4 నెలల వయసులోనే కన్నుమూయగా దామోదర్రావు అనే బాలుడిని వారు దత్తత తీసుకున్నారు. అయితే అప్పటి బ్రిటిష్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ ఈ దత్తతను అంగీకరించకుండా ఝాన్సీని ఆక్రమించుకొని రాణిని తక్షణం రాజ్యం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. కానీ రాణి తాను ఝాన్సీని వదిలిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశారు. 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ కోటను చుట్టుముట్టింది. 2 వారాలు భయంకరమైన పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగర గోడలను బద్దలుగొట్టుకుని లోపలికి ప్రవేశించారు. ఈ క్లిష్ట సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి మగవేషంలో తన దత్తపుత్రుణ్ణి వీపున తగిలించుకొని రాత్రివేళ కోట దూకి సాహసోపేతంగా తప్పించుకొని తాంతియా తోపేను కలిశారు. తాంతియా తోపేతో కలిసి ఝాన్సీ లక్ష్మీబాయి గ్వాలియర్ కోటను ఆక్రమించారు. అయితే 1800

1858 జూన్ 18వ తేదీన గ్వాలియర్లో జరిగిన 2వ రోజు యుద్ధంలో ఆమె వీరమరణం పొందారు. ఇదే రోజు వర్ధంతి జరుపుకుంటున్న సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త అయిన వేదం వెంకట రాయశాస్త్రి గారు 1853వ సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీన చెన్నైలో జన్మించారు. వేదం వెంకటరాయశాస్త్రి గారు సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించిన ఒక ప్రముఖ గ్రాంధిక భాషావాది. తన సొంత నాటికలు ప్రదర్శించడానికి 1899వ సంవత్సరంలో తెలుగు భాషాభిమాన నాటక సమాజాన్ని స్థాపించారు. ఆయన రాసిన మూల నాటకాల్లో ఓరుగల్లు ప్రభు జీవిత సంఘటనల ఆధారంగా రాసిన ప్రతాపరుద్రీయం, ఉషా నాటకం మరియు బొబ్బిలి యుద్ధం ప్రముఖమైనవి. వీటితో పాటు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, ఉత్తర రామచరితం వంటి సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువదించారు. ఆయన పాండిత్యానికి గాను 1920లో ఆంధ్ర మహాసభ చేత మహాపోధ్యాయ, 1922లో సర్వతంత్ర స్వతంత్ర మహామహోపాధ్యాయ, 1927లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ చేత కళాప్రపూర్ణ గౌరవాలను అందుకున్నారు. అలాగే ఆయన రాసిన నన్నెచోడుని కవిత్వం అనే విమర్శనాత్మక గ్రంథానికి 1958వ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. వేదం వెంకటరాయ శాస్త్రి గారు 1929వ సంవత్సరంలో జూన్ 18వ తేదీ, అంటే సరిగ్గా ఇదే రోజున మరణించారు. సుప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకుడు అయిన కండవల్లి లక్ష్మీరంజనం గారు ఇదే రోజున వర్ధంతి జరుపుకుంటున్నారు. 1908వ సంవత్సరంలో జన్మించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకునిగా చేరి 1946లో ఆ శాఖకు అధ్యక్షుడయ్యారు. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో బాలబాలికలకు ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రథమంగా ప్రాచ్య కళాశాలను, తెలుగు మీడియం సాయం కళాశాలను స్థాపించడమే కాకుండా 1980లో తన స్వగృహంలోనే వేద పాఠశాలను స్థాపించి సర్వవర్ణాల వారికి తానే స్వయంగా వేద విద్యను బోధించారు. ఆయన కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం ముద్రణలో విశేషమైన కృషి చేశారు. అంతేకాకుండా ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం మరియు తన సోదరుడితో కలిసి ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనే అమూల్యమైన గ్రంథాలను మనకు అందించారు. వారు స్థాపించిన ఆంధ్ర ప్రాచ్య కళాశాల ప్రస్తుతం ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వ ప్రాచ్య కళాశాలగా అభివృద్ధి చెందింది. కండవల్లి లక్ష్మీరంజనం గారు 1986లో జూన్ 18వ తేదీన పరమపదించారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఉదయ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డబ్బా కవ్వించకే నాటిక వింటారు. రచన డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి, నిర్వహణ శ్రీ ఏవి రామారావు.
5: హనుమంతుని. హనుమంత విడిందుకు వచ్చాడు ఇప్పుడు. మాలతి వెళ్ళి తలుపు. హనుమంత్ వచ్చాడు.
6: అలాగేనండి. బాగున్నారా అన్నయ్య గారు?
5: ఏం బాగమ్మా, ఇదిగో అన్నట్లు బావా. నువ్వు నువ్వు క్షేమంగా ఉన్నావా? నువ్వు క్షేమంగా ఇల్లు చేరవో లేదనని అందరం ఎంత ఆదుర్దపడ్డావు.

0: తెలుసా? నేను క్షేమంగా ఇల్లు చేరడంపై నీకెందుకు ఆదురుత?
1: ఎందుకా? పక్కింట్లో ఉన్నవాడిని నీ బాగోగులు నాకు అక్కర్లేదు అనుకున్నావా? పైగా నీ ఇంట్లో ఫోన్ లేదు కాబట్టి నా ఫోన్ నెంబరే మీ ఆఫీసులో ఇచ్చావు.
0: అవును. అయితే
1: మరి నీ ఎమర్జెన్సీ మెసేజ్లన్నీ నేనే మోసుకుని రావాలిగా.
0: ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏమొచ్చి పడిందట?
1: ఏమో మరి, మీ బాసు.
0: మా బాసు నీకు ఫోన్ చేశారా?
1: చేశారు. నీకు ఏదో సూట్ కేసు ఇచ్చారట కదా, దాంతో నువ్వు ఇల్లు చేరావో లేదనని ఫోన్ చేశారు. ఆ సమయానికి మన వాళ్ళే నలుగురు ఐదుగురు మా ఇంట్లోనే ఉన్నారు. చిన్న పేకాడు ఆడుకుంటున్నావులే. మీ బాసు నీ గురించి, ఆ సూట్ కేసు గురించి పదే పదే హెచ్చరించేసరికి నువ్వు జాగ్రత్తగా చేరవలేదనని ఎంత కంగారు పడ్డావు.
0: ఏంటి, నేను జాగ్రత్తగా చేరడం లేదని కంగారు పడ్డారా? ఎందుకు?
1: ఆ సూట్ కేసులో 30 లక్షల రూపాయలు ఉన్నాయిగా.
2: 30 లక్షలే?
0: ఏమంటున్నావు? అందులో 30 లక్షలు ఉన్నాయని మా బాసే చెప్పారా?
1: అవును, మీ బాసే చెప్పారు. ఇంతకు ఆ సూట్ కేసు జాగ్రత్తగా దాచేసావా?
0: సూట్ కేసు జాగ్రత్తగానే తెచ్చాను. నువ్వు వెళ్ళు.
1: అది కాదు బావా, దారిలో ఎవడైనా దొంగ కత్తి తీసి నిన్ను పొడి చేస్తానంటూ బెదిరించలేదు కదా.
2: అమ్మో కత్తి,
1: మీరు అసలే పిరికి గుండె.
0: అలాంటి వాళ్ళు ఎవరు ఎదురవ్వలేదు. నువ్వు వెళ్ళు.
1: నిన్ను ఎవరైనా వెంటాడడం తరమడం
0: అదేం జరగలేదయ్యా. నువ్వు వెళ్ళి ముందు.
1: ఇదిగో అలా చిరాకు పడకు. ఎందుకు చెబుతున్నానంటే అసలే రోజులు బాగా లేవు. మొన్న ఈ మధ్య ఏమైందనుకున్నావు చెల్లమ్మా?
2: ఏమైందన్నయ్యా?
1: 1000 రూపాయల కోసం, ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం ఒక దొంగ రోడ్డు మీద పోతున్న ఒక మనిషిని కసుక్కున కత్తితో పొడి చేశాడు తెలుసా?
2: అమ్మో,
1: నీకు కూడా అలాంటి ఆపద ఏమైనా?
0: లేదులే, అలాంటి ఏమీ జరగలేదు.
1: ఎంతకు ఆ సూట్ కేసు ఎక్కడ దాచావు?
0: ఎక్కడ దాచావు నీకెందుకు? ఎక్కడో దాచాను. నువ్వు వెళ్ళు.
1: ఇదిగో దాన్ని అక్కడ ఎక్కడ పాడేయకు. ఏ మంచం కిందో, ఇక్కడ లేదే. ఏ టేబుల్ కిందో,
2: ఇక్కడ లేదన్నయ్యా.
1: నాకు తెలుసు, నువ్వు ఆ సూట్ కేసు ఈ బీరువాలోనే దాచావు.
0: ఆ బీరువాలోనే దాచాను. దాచా నీకెందుకు?
1: అరే, బీరువాకి తాళం వేసిందే, అంటే అప్పుడే దాచేసావన్నమాట. నువ్వు మహాఘట్టుకుడు పోయి.
0: నా సూటు కేసు నా బీరువాలో పెట్టి తాళం వేసుకుంటే నువ్వు మహాఘట్టుకుడు పోయి అని అంటావేంటి?
1: అంటే నా ఉద్దేశం నువ్వు జాగ్రత్త పరుడివే అని.
0: అదిగో మళ్ళీ అదే మాట. మా బాసు నీకు ఎందుకు ఫోన్ చేయాలి? పోని ఫోన్ చేశాడు. నేను ఇంటికి చేరడం లేదని అడిగేస్తే పోలా? నా దగ్గర 30 లక్షలు ఉన్నాయని నీకు ఎందుకు చెప్పాలి? ఇంకా నయం. మా బాసుకి ఎవరైనా దొంగలు నాయకుడు తెలిస్తే వాడికి ఫోన్ చేసి ఇలా నా దగ్గర సొమ్ము ఉందని అది దోచేసుకోమని చెప్తాడు కాబోలు. అప్పుడు వాడు నిజంగానే దోచేసుకుంటాడు.
1: అది కాదు, మీ బాసు ఫోన్ చేసి చెప్పేసరికి ఆ 30 లక్షల బాధ్యత నాకే అప్పచెప్పినట్లు ఫీల్ అయ్యాననుకో. బైదీబాయ్, అసలు విషయానికి వద్దాం, అలా కూర్చో.
0: సరే కూర్చో,
1: నేను ఇక్కడ కూర్చుంటాను.
0: సరే.
3: అమ్మగారు పోలండి.
2: వస్తున్నా
1: బావా. ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తే నేను నీకు విషయం చెప్తాను.
0: ఏమిటది?
1: ప్రామిస్ చేయవా? సరే విషయం చెప్తాను విను. నా దగ్గర ఒక మంచి సినిమా ప్లాట్ ఉంది, క్లైమాక్స్ ఇంకా రాయాలనుకో.
0: ఇప్పుడు ఆ సినిమా కథ ఎందుకు?
1: నీ బుర్రకి ఇంకా తట్టలేదా? పూర్ బ్రెయిన్. అసలు 30 లక్షలు ఉంటే మంచి సినిమా తీయొచ్చు తెలుసా?
0: సినిమా తీయొచ్చా? అసలు 30 లక్షలు ఏవి?
1: అదిగో అక్కడ బీరువాలో ఆ సూట్ కేసులో.
0: అవి మా బాసువి.
1: అవి ఎవరివైతేనేమిటి? నేను చెబుతున్నది సినిమా తీయడం గురించి.
0: సరే చెప్పు.
1: నీ దగ్గర 30 లక్షలు ఉన్నాయనుకో.
0: అదిగో మళ్ళీ 30 లక్షలు.
1: అబ్బే ఉన్నాయనుకో, మనమే ఓ మంచి సినిమా తీయొచ్చు.
3: చూడండి బాబులు, మీ దగ్గర బాగా డబ్బు ఉన్నట్టు మీ మాటలు బట్టి తెలుస్తుందండి.
1: ఏమిటి పాలబ్బి, నువ్వు ఎంతసేపు ఇక్కడే ఉన్నావా?
3: అవునండి, ఎక్కడ ఉండి ఇవాళ దాకా మీ ఊసులన్నీ ఇస్తున్నాను. బాబు అంత సొమ్ముంటే ఓ మంచి పని చేయకూడదా?
1: మంచి పనా? ఏమిటది?
3: అదే, మా ఊర్లో రామ మందిరం కడుతున్నారండి. రాములు రెడీ అయిపోయినారు. సొమ్ము కాస్త ఇరకాటం వచ్చి పడిపోయినది, అంటే సీతమూరి దగ్గర ఆగిపోయినది అన్నమాట.
1: అయితే మమ్మల్ని ఏం చేయమంటావు?
3: మీరు గారు ఓ పాతికేళ్ళు సాయం చేస్తారా, సీతమ్మ గారు రాములు పక్కే చేరిపోద్ది. అంటే ఎలాగా? ఇదిగో ఇదిగ ఇలాగన్నమాట, పని అయిపోద్ది. బాబా ఇక తమరు కాలు కదపకుండా పుణ్యం అంతా గుమ్మం దగ్గర కాలు కోసుకుని ఉండిపోద్ది. ఆలోచించుకోండి మరి.
1: ఇదిగో పాలబ్బే, నువ్వు వెళ్ళు. మా వాడి పేరు ఆ రాములు వారి గోడ మీద ఉండాలో లేక మా వాడే ఆ గుడి మెట్ల మీద ఉండాలో ఆలోచించుకుని చెబుతాడులే.
3: అంత దాని

0: పదినారు ఆములు అదృష్టమును ఎలా వస్తానండి?
1: వాటి తెలివి తక్కువ దద్దమ్మ. మా సత్యంబాబు అంటే ఏమిటో అనుకున్నాడు? ఇప్పుడు వాడికి చంద ఇచ్చేస్తే తర్వాత మన సినిమాకు సొమ్ము తాలకపోతే.
0: ఇదిగో హనుమంతు,
2: సినిమా గురించి నువ్వు ఇంకే మాట అన్నా నేను వినేది లేదు. మాలది, వంట అయిందా?
3: వంట పూర్తి కావచ్చింది, అయిపోగానే వడ్డించేస్తాను. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అన్నయ్య గారు?
1: చూడు తెల్లమ్మా, మనం ఇప్పుడు మంచి సినిమా తీసామనుకో,
2: మనం కాదు నువ్వు.
1: అబ్బా అనుకోవయ్యా, మన పిక్చర్ మనమే డైరెక్ట్ చేసుకోవచ్చు. హీరో అంటావా? నాకు తెలిసిన ఓ మంచి చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు, చాలా చవగ్గా వచ్చేస్తాడు. ఇక హీరోయిన్ సంగతి తర్వాత చూసుకుందాం. ఇక సైడ్ రోల్స్, బావగారు మంచి డ్రామా డైరెక్టర్ కదా. ఇక మీ శిష్యులు చాలామంది ఉండనే ఉన్నారు. మన సినిమా చాలా తక్కువ బడ్జెట్లో, అంటే ఆ సూట్ కేసు లోపే. అదిగో మళ్ళీ అదే కోట.
3: అన్నయ్య గారు, మీరు నిజంగా సినిమా తీస్తున్నారా?
2: మాలతి వెళ్ళింది వంట పని చూసుకో.
3: మీరు ఊరుకోండి. అన్నయ్య గారు మీరు చెప్పండి.
1: గొప్ప థ్రిల్లింగ్ సినిమా అనుకోవచ్చమ్మా. అందులో హీరో హీరోయిన్లు మొదటిసారి కలుసుకోవడమే ఓ వెరైటీ.
3: అలాగా?
1: ఒక అడవి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, అలాంటి అడవిలో ఆ నిర్జన ప్రదేశంలో హీరో హీరోయిన్లు కలుసుకుంటారు.
2: ఏమిటి, కాకులు దూరని కారడవా, చీమల దూరని చిట్టడవా? మరి మనుషులు మాత్రం దూరగలరా?
1: అదే నావల్టీ. కాకులు చీమలు దూరలేవు కానీ మనుషులు మాత్రం దూరగలరు. ఎందువలన?
3: అది సినిమా గనుక.
2: ఏడ్చినట్టుంది నీ కథ. నువ్వు
1: అదిగో అలా మాటి మాటికి అడ్డు రాకు. నువ్వు వింతెల్లమ్మా.
3: మీరు చెప్పండి అన్నయ్య గారు.
1: ఆ అడవిలో ఒక కొండ, కొండ మీద నుండి జలజల జలజల దూకుతూ.
3: హీరో హీరోయిన్సా?
1: కాదు, జలపాతం. ఆ జలపాతం ప్రక్కనే కొండ గుహ. ఆ గుహలో ఒక పక్క హీరోయిన్ను రౌడీలు తరుముతున్నారు, మరో పక్క హీరోలు పెద్ద పులు తరుగుతుంది. ఆ కొండల్లో పరుగెడుతూ పరుగెడుతూ జలపాతం దగ్గరికి వచ్చారు.
3: బ్రహ్మాండంగా ఉంది అన్నయ్య గారు.
1: ఇటు నుండి ఒకరు, అటు నుండి ఒకరు, బ్యాక్గ్రౌండ్లో జలపాతం.
3: అద్భుతంగా ఉంటుంది ఈ సీను.
1: అటు హీరో, ఇటు హీరోయిన్, అలా అలా ఇలా ఇలా. అప్పుడు విలను ప్రత్యక్షం అవుతాడు మధ్యలో, తుమ్మ మొద్దులా వెదమొహం వాడును.
2: గొప్ప రోతగా ఉంటాడులే. ఆ వేషానికి నువ్వైతే కరెక్ట్గా ఉంటావా?
1: చూసావా తెల్లమ్మా, బావగారిలోని దర్శకుడు అప్పుడే నిద్ర లేవడం ప్రారంభించాడు. అంటే మన పిక్చరు 100 డేస్ గ్యారంటీ.
3: అన్నయ్య గారు ఆయన అలాగే అంటూ ఉంటారు, మీరు కథ చెప్పండి.
1: జాగ్రత్తగా విను, నేను చెప్పింది ఫాలో. హీరోయిన్కు చిన్నప్పటి నుండి పూలంటే భయం, జలపాతాలంటే భయం లేదు. హీరోకి రౌడీలంటే భయం, పూలంటే భయం లేదు. రౌడీలకు హీరో అంటే భయం లేదు, పూలంటే చచ్చేంత భయం.
2: ఏమిటేమిటి, హీరోకు జలపాతం అంటే భయమా, రౌడీలకు హీరోయిన్ అంటే భయమా?
1: అది కాదు, జలపాతానికి హీరో అంటే భయం కాదు, కాదు పులికి రౌడీలంటే భయం. అబ్బాబ్బాబ్బా అది కాదు, హీరోయిన్ అంటే పులికి భయం. అబ్బాబ్బాబ్బా నన్ను సరిగ్గా చెప్పనివ్వవు కదా.
3: మరి హీరో?
2: మరి నేను మాట్లాడను నువ్వు కానీ.
1: అప్పుడు విలను పులిని చూస్తాడు, భయపడి పరిగెత్తుతాడు. విలన్ వెనకాల పులి, పులి వెనకాల హీరోయిన్, హీరోయిన్ వెనకాల రౌడీలు, అందరూ కొండ మీదకి పెడతారు.
3: మరి హీరో?
1: హీరో హీరో పక్కనే పొదల్లో ఉన్న సరికొత్త కారుని చూస్తాడు. ఆ కారు స్టార్ట్ చేసి కొండెక్కేస్తాడు.
2: ఆహా, కారు కొండెక్కేస్తుందా?
1: ఆహా మాత్రం తెలీదా, కారు కొండ ఏమిటి, కావాలంటే చంద్రమండలం కూడా ఎక్కేస్తుంది. ఎందువలన?
3: అది సినిమా కారు కాబట్టి. ఆ మాత్రం తెలీదు మీకు, మీరు చెప్పండి అన్నయ్య గారు.
1: దూరం నుండి హీరోయిన్ కారును చూస్తుంది.
3: అన్నయ్య గారు, ఆ హీరోయిన్కి వడ్డాణం ఉందా?
1: ఉంది చెల్లమ్మా, చాలా పెద్ద వడ్డాణం. అసలు ఆ వడ్డాణం కోసమే కదా రౌడీలు హీరోయిన్ వెంట పడతారు. ప్రాణం పోతే పోయింది, మానం పోతే పోయింది, సర్వస్వం పోతే పోయింది, వడ్డాణం మాత్రం పోకూడదు అనుకుంటుంది హీరోయిన్. కానీ విలన్ గ్యాంగు హీరోయిన్ పట్టుకుని బలవంతంగా వడ్డాణం తీసేసుకుంటుంది. హీరోయిన్ తెగ బాధపడిపోతుంది, బంగారం లాంటి వడ్డాణం పోయిందని.
3: అదేమిటండి బంగారం లాంటి వడ్డాణం అంటారేమిటి? అసలు వడ్డాణాలు బంగారంతోనే కదా చేస్తారు.
1: కరెక్ట్ అమ్మా, బంగారం లాంటి మాట చెప్పవు. ఈ పాటి ఆలోచన మీ ఆయనకు రాలేదు చూసావా?

0: అసలు కథ ఎలా ఉంది బావా?
1: చండాలంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా కథ ఎందుకు?
0: ఈ సినిమా కథ ఎందుకా?
2: సినిమా తీయడానికి.
0: కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు అద్దానం పెట్టుకుంటే లక్ష్మీదేవిలా నా కథలో హీరోయిన్లా తొడుక్కు తొడుక్కుమంటావు అన్నట్టు నీకు వడ్డానం.
2: వడ్డానమా? నాకు లేదన్నయ్య గారు, పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను, చేయిస్తేనా? అయినా వడ్డానం పెట్టుకునే యోగం నా మొహానికి ఉందో లేదో.
1: ఇదెక్కడ గొడవయ్యా బాబు? లేనిపోని ఆశలు కల్పించి, ఆలోచనలు రేకెత్తించి మా ఆవిడ్ని నా మీద ఉసుకెళ్తున్నావు. ఇది నీకు న్యాయం కాదు బావా.
2: ఆయన ఎప్పుడు అంతే అన్నయ్య, మీరు మిగతా కథ చెప్పండి.
0: హీరో కారుతో కొండెక్కుతాడు, అక్కడ రోడీలతో డిస్కు డిస్కు డిస్కు ఫైటింగ్. విలన్ దగ్గర నుంచి వడ్డాణం తీసుకుని హీరోయిన్కి ఇస్తాడు. హీరోయిన్ ముఖంలో బోలెడు ఆనందం. ఇక్కడ ఓ క్లోజప్ షాట్ చాలా బాగుంటుంది.
2: తర్వాత ఏమవుతుంది?
0: తర్వాత ఏం జరుగుతుందంటే, తర్వాత ఆలోచించాలమ్మా.
2: అలాగే అన్నయ్య గారు.
0: ఆలోచించి ఈ రాత్రి కథ పూర్తి చేసేస్తాను.
2: అయ్యో, కూర మాడిపోయిందో ఏమో, వస్తాను అన్నయ్య గారు.
0: బావా, నిజం చెప్పమంటావా? ఒక్కోసారి ఎంత నీచానికైనా దిగజారి ఓ 30 లక్షలు సంపాదించాలని అనిపిస్తూ ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి, సూట్ కేసు ఉన్నప్పుడే సినిమా తీయాలి. ఆ సూట్ కేసు నాది కాదని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. ఒకప్పుడు సినిమా కథ రాస్తూ ప్రొడ్యూసర్ ద్వారా కాపేశాను, మరి ఇప్పుడో ప్రొడ్యూసర్ ఎవరో తెలియకపోయినా డబ్బుంది. బావా, అదేమిటోనయ్యా, డబ్బు చూస్తే నాకు సినిమా ప్లాటే గుర్తొస్తూ ఉంటుంది.
1: హనుమంతు, డబ్బును చూస్తే సినిమా కథలు, డబ్బు ఉందని తెలిస్తే దారి దోపిడులు గుర్తుకు వస్తే ఎలాగోయ్. బాబు, నువ్వు ఇంటి నుండి వెళ్ళు. మీ ఇంట్లో సినిమా కథలో రాసుకుంటావో హరికథలో పాడుకుంటావో నీ ఇష్టం.
0: అది కాదు బావా, నా సినిమా.
1: హనుమంతు, నువ్వు వెళ్తావు? వెళ్ళవా? వెళ్ళమంటే నీకు కాదు.
0: సరే, వెళ్తాను, క్లైమాక్స్ రాస్తాను, మళ్ళీ వస్తాను.
3: అమ్మయ్యా, పేడ విరగడైంది, మళ్ళీ వాడు రాకుండా తలుపులు గట్టిగా బిగించేస్తాను.
4: అయ్యో, నా కత్తి, నా కత్తి, నా కత్తి పడిపోయింది. నా కత్తి
0: ఇదిగో.
4: థ్యాంక్ యూ. అరవ, నోరు విప్పితే కత్తి కత్తి గుండెల్లో దింపేస్తా. నీకు దిగిపోతాం.
0: నువ్వు ఎవరో
4: మాట్లాడుతున్నానా? ఇంట్లో ఇంకెవరన్నారు? ఎవడే కదా.
0: మాలతి,
5: వడ్డించేస్తున్నాను. మీరు
4: కత్తి చూసావా?
0: నీకు ఏం కావాలా?
4: డబ్బు, డబ్బు, నగలు, మీ ఆవిడ వడ్డాణం.
5: వడ్డాణమా? ఎందుకు అడుగుతావులే నాయనా? పెళ్ళైన రోజు నుంచి వడ్డాణం చేయించమని మొత్తుకుంటూనే ఉన్నాను. చేయిస్తేనా? ఆనాడే చేయిస్తే ఈవేళ నీ ముందు ఇలా దోషుల్లో నిలబడే వాళ్ళమా చెప్పు.
4: అయ్యో, వడ్డాణం లేదా? పూర్ఫర్. అరే, ఇంట్లో ఇనబ్బీరో ఉంది చెప్పు. ఏం దాచావో చెప్పు. అందులో
5: ఏమీ లేదని చెప్పండి.
0: అవునవునవును, ఏమీ లేదు.
4: ఏది చూడండి, బీరువా తాళాలి.
5: తాళాలు కనిపించట్లేదు కదండి, ఆ విషయమే చెప్పండి.
0: ఏమిటో, ఈ రోజు రాత్రి అందరికీ ఈ బీరో మీద దృష్టి. ఇంటికి వచ్చిన ప్రతి కథ
4: కత్తి.
0: అబ్బాబా, మిమ్మల్ని కాదులేండి, బీరువా తాళాల గురించి అడిగితే.
5: బీరువా తాళాలు అవి పోయాయి కదండి, నిన్నటి నుంచి కనిపించట్లేదు, చెప్పండి.
4: నేను అసలు చెడ్డముంటావాన్ని. ఏ శాంపిల్ చూపించమంటావా? ఇదిగో కత్తి.
5: వద్దు వద్దు. ఏమండి,
4: ముందు బీరువా తాళాలు తీయండి, లేదా కత్తి గుండెల్లోకి సూటిగా.
5: వద్దు. ఏమండి,
0: అబ్బాబ్బే, అంత శ్రమ మీకు ఎందుకులేండి, తాళాలు ఇచ్చివే.
5: ఇదిగో
0: ఇలాగీయు. అయ్యా,
4: తాళాలు.
0: ఇదిగోండి తాళాలు,
5: మీరే తీయండి.
0: సరే, నేనే తీస్తాను.
4: బీరువా తెరు.
0: ఉండయ్యా,
4: ఒక్కసారి బీరువా తెరిస్తే బీరువాలో సూర్తిస్తాచేవి. అంటే ఇందులోనే ఏదో ఉందన్నమాట.
0: అందులో
4: మాట్లాడేవా? కత్తి గుండెల్లోకి దూసుకుపోతుంది.

0: చూడు కేసు లగి.
1: నేను గేటు దాటే వరకు ఎవరు అరవద్దు. నోరు విప్పారా వెనక్కి తిరిగి పొడి చేస్తాను జాగ్రత్త.
0: కత్తి
1: గురుగారు పట్టుకోండి పట్టుకోండి.
2: ముందా ముసుగు తీయండి.
0: తీసుకున్నాను తీసుకున్నాను. జనార్దను నువ్వా?
2: ఏమిటైనా నువ్వా?
1: నేనే సార్. నేనే. ఎలా ఉంది సార్ నా యాక్షన్?
0: హాడలు కొట్టేసేవయ్యా.
1: అయ్యో, నిన్న రిహార్సల్లో సరిగ్గా చేయలేదని తిట్టారు కదా సార్, అంచేత ప్రాక్టికల్గా ఇలా చేసి.
2: నీ ప్రాక్టికల్ బంగారం గాను, గుండె జారిపోయింది కదయ్యా.
0: చమ్మట్లు పట్టేసేయ్యా.
1: సారీ గురుగారు, నీ శిష్యుని నీ శిష్యుని ఆ మాత్రం క్షమించలేరా?
2: క్షమిస్తారులే, కానీ ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు నాయనా.
0: అమ్మో సూట్ కేసు మర్చిపోయాను. ముందాన్ని బీరువాలో పెట్టించు.
1: ఇదిగోండి,
0: నేనే పెడతాను, నేనే పెడతాను. ఆ బట్టలు లోపలి పెట్టబోయ్.
1: వస్తా గురుగారు, దీపంతా ఒకటి నొప్పి, నొప్పి తగ్గితే రేపు రిహార్సల్కి వస్తాను.
0: అలాగే
1: వస్తాను.
0: అలాగే వెళ్ళు.
1: వస్తానండి గురుగారు.
0: మాలతి, ఆ తలుపు వేయి.
2: వేస్తున్నాను. ఎవరది?
3: నేను రాజానండి. హనుమంత్ గారు పంపించారు.
2: ఏమండి, హనుమంతరావు అన్నయ్య గారు పంపించారట.
0: సరే లోపల రమ్మను.
3: నమస్కారం అండి.
0: నీ పేరు?
3: నా పేరు రాజారావు. అందరూ ముద్దుగా రాజా అంటారండి.
0: నిన్ను హనుమంత్ ఎందుకు పంపించాడు?
3: మీరేదో సినిమా తీస్తున్నారట, అందులో మంచి వేషం కోసం.
0: నేనేదో సినిమా తీయడం లేదు, నా దగ్గర వేషాలు లేవు. నువ్వు వెళ్ళొచ్చు.
3: మీరు అలాగే అంటారని హనుమంత్ గారు చెప్పారు సార్.
0: ఇదెక్కడ గోళయ్య బాబు, ముందు నువ్వు ఎక్కడ ఉండి వెళ్ళు.
3: సార్ సార్ సార్ అలా అనకండి సార్. నా యాక్షన్ మీకు చూపించి మీ చేత సభాష్ అనిపించుకుంటేనే ఇక్కడి నుంచి నేను కదిలేది.
0: యాక్షన్ చూపిస్తావా?
3: అవును సార్.
0: తప్పదా?
3: తప్పదు సార్. మరి హనుమంత్ గారు ఆదేశం.
0: సరే కానీ
3: నా జీవితం తెగిన గాలిపటంలా ఎక్కడికో ఎగిరిపోతుంది. చుక్కాని లేని నావల నడి సముద్రంలో అల్లాడిపోతుంది. వింటున్నారా?
2: వింటున్నాను ఆయన. కానీ
3: విజయ, జీవితానికి అర్థం చెప్పమంటావా? జీవితంలో జీవి ఉన్నాడు, అది నేను. జీవితంలో జీతం ఉంది, అది నా ఉద్యోగం. కొంచెం తిరగేస్తే జీవితంలో ఓ వింత ఉంది, అదే మన పరిచయం. ఈ పరిచయం పరిణితి చెందాలి, నా జీవితం పరిమళించాలి. నీ సుందర వదన అరవిందం చూసి నా దందం అమందానంద కందళిత.
2: మంచి నీరు తాగుతావా నాయనా?
3: అక్కర్లేదు అక్కర్లేదు విజయ. ఇది ప్రపంచంలో నేను నిత్యం ఆడుకునే వైకుంఠ పాడి. నిత్యను లెక్కుదామని పరిగెడుతున్నాను, ప్రతిసారి పావులే మింగుతున్నాయి. ఇది ఓ భగ్న ప్రేమికుడు డైలాగు. ఎలా ఉంది సార్?
0: బాగుంది బాగుంది
3: సార్. నాకు బ్రేక్ డ్యాన్స్ కూడా అవుతుంది సార్, కాస్త చూడండి సార్.
2: ఏమిటండి, ఏమిటా కోతి గెంతులు? అతను
0: ఇది చిన్న కోతి, అసలు పెద్ద కోతి ఆ హనుమంతు.
2: చాలా ఊరుకోండి
0: బాబు. నీ డ్యాన్స్ ఆపు. నేను సినిమా తీసినప్పుడు నీ గురించి తప్పకుండా ఆలోచిస్తానులే. ప్రస్తుతానికి వెళ్ళిరా, వెళ్ళు.
3: అలాగే సార్, వెళ్ళొస్తాను సార్. నన్ను మాత్రం మర్చిపోకండి సార్. అమ్మా, మీరైనా చెప్పండి.
2: వెళ్ళిరా బాబు.
3: వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను.
2: అమ్మయ్యా వదిలాడు, ఇకనైనా భోజనానికి వస్తారా?
0: సరే పదా. మాలతి, ఇలారా
2: చెప్పండి.
0: అర్ధరాత్రి దాటిన ఆ హనుమంత్ గారి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. అర్ధరాత్రి నిద్రపోకుండా వాడు ఏం చేస్తున్నట్లు?
2: ఆయనే చెప్పారు కదా, ఏవో కథలు అవి రాసుకుంటానని.
0: కథలు రాసుకుంటా లేక రాత్రి దొంగతనం ప్లాన్ చేస్తున్నాడా?
2: చాలే ఊరుకోండి, ఆయన అలాంటి వాడు కాదులేండి, చాలా మంచివారు.
0: మంచి వాళ్ళ కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళేం కాదు. సరే లైట్లర్ పడుకో పడుకో.

0: ఓయ్ సత్యప్రకాష్, నేను హనుమంతుని, తలుపు తీయి.
1: హనుమంత, మళ్ళీ ఎందుకు వచ్చాడు?
2: అబ్బా, వెళ్ళి ముందు తలుపు తీయండి.
1: నేను తీయను. ఇదిగో హనుమంతు, నేను తలుపు తీయవా?
0: అబ్బబ్బబ్బబ్బా, అర్జెంట్ పనుంది, ముందు తలుపు తీయవయ్యా.
2: తీయండి.
1: సరే. ఏమిటి బావా అర్ధరాత్రి వచ్చావు?
0: చాలా ముఖ్యమైన విషయం బావా. చెల్లమ్మా, నువ్వు వినమ్మా. మన కథలో హీరో హీరోయిన్లు కొండ మీద కలుసుకుంటారు కదా, అప్పుడే వర్షం ప్రారంభం అవుతుంది. వాళ్ళని అలా వర్షంలో తడిపేద్దామా, లేక పక్కనే ఉన్న కొండ గుహలోకి పంపించేద్దామా?
2: వర్షంలో తడపడం ఎందుకన్నయ్యా, అనవసరంగా హీరోయిన్కి జలుబు చేస్తుంది.
0: అది బ్రెయిన్ అంటే అలా ఉండాలి. మీ ఆయనకు కళాదృష్టి ఎలాగూ లేదు. నువ్వైనా కళా హృదయంతో ప్రోత్సహించు.
1: నేను నీకు ఏం అన్యాయం చేశాను భాయ్? నీ సినిమా పిచ్చి మా ఆవిడికి అందించావు. మాలతి, నువ్వు లోపలికి వెళ్ళు. హనుమంతు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ రాత్రికి మళ్ళీ వచ్చి తలుపు తట్టావంటే నీ పేక పిచ్చేస్తాను.
3: ఆడండి, గురువు గారు ఎవరిదో పీక పిచ్చేస్తాను అంటున్నారు. ఇంతకీ ఆ పీక గల ఓనర్ గారు ఎవరు?
0: ఇంకెవరు జనార్దనం? నేనే. అందుకే వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను.
1: నా ముందు నా ఇంట్లో కూర్చొని నోటికి వచ్చినట్లు వాగుతుంటే పేక పిచ్చేయను మరి.
3: ఏమిటి, అతడు వాగేది ఆ డబ్బు గురించేనా?
1: అవును, ఆ విషయం నీకెలా తెలుసు?
3: నీ ఇంట్లో 30 లక్షల రూపాయలతో ఓ సూట్ కేసు ఉందన్న విషయం ఈ కాలనీలో అందరికీ తెలుసు గురుగారు.
1: మా బాస్కి నోటికి బదులు లౌడ్ స్పీకర్ పెట్టాడు ఆ దేవుడు. రేపు ఈ సూట్ కేసు ఆయన ముఖాన్ని కొట్టియాలి.
3: గురుగారు, 30 లక్షల దాచమని ఇస్తే తిరిగి ఇచ్చేస్తారు ఎవరన్నా? ఆ సొమ్ముని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. కానీ
1: ఒరే జనార్దనం, ఇలాంటి సలహాలు ఇచ్చావంటే వీపు చీరేస్తాను. నేను ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలరా? నా మీద దొంగతనం, చీటింగ్ కేసు పెడితే నా బ్రతుకు ఏమవుతుంది? నమ్మక ద్రోహం చేయమంటావా?
0: ఓ సత్యం బావా, మళ్ళీ వచ్చేదేంటి? మీ బాస్ దగ్గర నుండి మెసేజ్.
1: ఏంటి మెసేజా?
0: ఆయన గారు ఇప్పుడే క్యాంప్ నుండి తిరిగి వచ్చారట. మరో 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి ఆ సూట్ కేసు తీసుకుంటారు సార్.
1: నిజమా? మాలతి, మా బాస్ వస్తున్నారు. ఈ సూట్ కేసు ఆయనకి అప్పగించేస్తాను.
2: ఈ సూట్ కేసు ఇచ్చేస్తారా? మరి నా వడ్డాణము?
0: నీ వడ్డాణం అంటావేటమ్మా, నా సినిమాయో?
2: ఏమండి?
1: ఏమిటి వడ్డాణమేనా?
2: అది కాదండి, మరో 10 నిమిషాల్లో ఎలాగూ 30 లక్షలు చేయజారిపోతున్నాయి కదా, ఈలోగా చిన్న కోరిక అండి.
1: ఏమిటది?
2: అదే, 30 లక్షలు ఎలా ఉంటాయో చూడాలనుంది. ఎంతైనా లక్ష్మీదేవి కదండి.
0: అవునయ్య, నాకు చూడాలనుంది.
3: అవును గురువు గారు, నేను కూడా అంత డబ్బు ఒక్కరి తోట ఎప్పుడు చూడలేదండి. ఇంత చిన్న సూట్ కేసులో అంత డబ్బు ఎలా పట్టిందో చూపించండి.
0: 30 లక్షలు ఏమిటి, 1 కోటి రూపాయలు కూడా పడతాయి అందులో, తెలుసా?
2: ఏమండి?
0: ఒక్కసారి
3: చూపించండి గురుగారు.
2: కాదనకండి.
3: ప్లీజ్.
1: సరే, ఇంత సొమ్ము మీరు కలారో చూడలేరు, సూట్ చేసి తెరుస్తాను. కానీ ఒకసారితో
2: ఏమిటి,
1: తెరిచిన వెంటనే మూసేస్తాను.
0: అలాగే
1: అలాగే. మాలతి, ఆ సూట్ చేసి తీసిరా.
2: అలాగే. ఇదిగోండి.
1: మా బాస్ నన్ను క్షమించుగాక. తెరుస్తున్నాను, తెరుస్తున్నాను అంటాడా? తెరిచేశాను.
2: ఇందులో డబ్బేదండి?
1: అవును, డబ్బేది. ఉండు, ఇందులో ఏముందో చూడండి. 2 ప్యాంట్లు, 2 షర్టులు, అంటే 2 జతల బట్టలు, 2 ఫైళ్ళు, అంటే ఇంకేమీ లేదు ఇందులో. హనుమంతు, మాలతి, ఒరే జనార్దనం, మా బాస్ ఇప్పుడు ఆ డబ్బు కక్కమంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? నాకేదో భయంగా ఉందిరా. మాలతి.
2: ఏమండి
1: మాలతి?
2: ఏమండి
1: మాలతి?
0: గురుగారు, ఆ ఫోన్ మెసేజ్.
1: ఏమిట్రాజా, మళ్ళీ ఫోన్ మెసేజా?
0: అవును, ఆ సత్యప్రకాష్ గారి బాస్ గారిట ఫోన్ చేశారు.
1: మా బాస్ ఫోన్ చేశారా? ఆ డబ్బు,
0: డబ్బు సూట్ కేసులో అసలు డబ్బే పెట్టలేదండి. అందులో ఉన్నది 1 ఫైళ్ళు బట్టలేనట. ఆ డబ్బు ఇంట్లోనే మర్చిపోయారట. అంచేత ఆ సూట్ కేసు గురించి తను ఇప్పుడు రావటం లేదుట. సత్యప్రకాష్ గారిని ఆ సూట్ కేసుని రేపు ఆఫీసుకు తీసుకుని వచ్చేయమని చెప్పమన్నారు.
1: అందులో అసలు డబ్బు లేదా?
2: ఆ సూట్ కేసులో డబ్బు ఉంది అనగానే అత్యాశకుపోయి నేను ఎలా ప్రవర్తించానేమిటి?
3: నేను కూడా అదేదో దొంగ నోట్లో బ్లాక్ మనీ అని మిమ్మల్ని రెచ్చగొట్టబోయాను. నన్ను క్షమించండి గురుగారు.
1: ఆ సూట్ కేసులో చాలా డబ్బు ఉందనే విషయం మీ అంతరంగంలో కదిలాడే హాసల కెరటాలని ఒక్క కుదుపు కుదిపింది, అందుకే అలా ప్రవర్తించారు.

0: ఇప్పుడు మళ్ళీ మామూలు మనుషులు అయిపోయారు. నీ ప్రవర్తన మనుషుల ఆలోచన సరళికి సంకేతం.
1: భలే, నా పిక్చర్కు మంచి ముగింపే దొరికింది. ఈ సీను ఇలాగే ఉంటే ఇందులో 30 లక్షలు ఉన్నాయని అందరూ పడిగాపులు. తెర చూస్తే ఖాళీ సూట్కేసు, అటు ఆశ ఇటు నిరాశ, మధ్య మనిషి. ఓహ్, పిక్చర్ 100 డేస్ గ్యారంటీ.
0: హనుమంతు, ఇంకా నువ్వు ఆ సినిమా ఆలోచన మానలేదా?
1: వద్దు, నన్నెవ్వరూ ఆపద్దు. నా ఆశల ప్రవాహానికి అడ్డు రావద్దు. నాకు ఖాళీ సూట్ కేసు వద్దు. మరో డబ్బున్న సూట్ కేసును వెతుక్కుంటాను. అందులో ఈసారి నిజంగానే 30 లక్షలు. 30 లక్షలు డబ్బు, నా పిక్చర్ 100 డేస్ గ్యారంటీ. వస్తాను బావా.
0: హనుమంతు, చూసారా? హనుమంతు డబ్బు ఆశలో పడి ఏ విధంగా మారిపోయాడు. డబ్బు మీద ఆశ ఉండొచ్చు, కానీ అది అత్యాశ కాకూడదు. డబ్బు సూట్ కేసులో ఉన్నదన్న ఆలోచనే మీ కోరికల్ని కదిలించింది. అందుకే మీరు ఇలా తయారయ్యారు. మనం ఉన్నదానితో తృప్తి పడాలి, కానీ లేనిపోయిన ఆశలకు పోకూడదు. ఓ జనార్దనం, నువ్వు వెళ్ళి రేపటికి రిహార్సల్ ఏర్పాటు చూడు. వెళ్ళు.

0: డబ్బా కవ్వించకే నాటిక విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉదయ సమీరాలు కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు పుష్పాంజలి, తెలుగు సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా సింధు భైరవి చిత్రం నుండి కేజే యేసుదాస్ ఆలపించిన ఈ గీతం.

నిజ నిజ నిజ స స నిజ నిజ స ప మ ప మ గ మ రి స రి స రి గ మ గ మ రి స రి స రి స ని బ మ ని బ ని బ ని బ ని బ మ బ ని బ ని బ ని బ రి స రి స రి స రి స ని స రి స రి స రి స bani bani bani bama bani bani bani bani dari dari dari dari dari dari dari dari dari ga ga ma ma ba ga ma ma ba ma ba bani pani sari jani ba ma sari ga ma ga ganapatim manasa smarami vasishtha vama deva.

పుష్పాంజలి విన్నారు. సమాచారవాణి వింటారు. విశాఖపట్నం కంచరపాలెం గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ క్యాంపస్ వారు ఇప్పుడు చెప్పబోయే కోర్సుల్లో ప్రవేశానికి ఆహ్వానిస్తున్నారు. జూలై 1వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉన్న ఈ కోర్సుల్లో ప్రవేశానికి వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. కనీస అర్హత 10+2 ఉండాలి. 1 సంవత్సరం కాల వ్యవధి కలిగిన స్పెషల్ కోచింగ్ స్కీమ్, ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈ ఎల్ఐటీ, ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈ ఎల్ఐటీ, అంతేకాకుండా 2 నెలల కాల వ్యవధితో ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రూ ఎన్ఐఈ ఎల్ఐటీ ఈ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం ఉంది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉండాలి. ఈ కోర్సుల్లో పాల్గొనడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే నెంబర్కి కాల్ చేయవచ్చు. 0891-27-88700, 0891-27-88700. సమాచారవాణి విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. తర్వాత 8:30 విజయవాడ కేంద్రం నుండి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు.

0: of the match, the third and the last match will be played in Chennai on Saturday. In the ICC Women's T20 World Cup, India defeated Netherlands by 95 runs in a Group A match at Headingley in Leeds last night. Batting first, India posted a formidable 209 for 5 in 20 overs, powered by Smriti Mandana's 74 and Shefali Verma's 55. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Nishit. News of Prime Minister Modi meeting US President Trump on the sidelines of G7 summit in Avignon, France is carried prominently by all the leading dailies. US President Trump says will help India, led by Prime Minister Modi, if attacked, according to Hindustan Times. India-UK trade deal to come in effect from July 15th. No tariff on key exports, writes the Tribune. Parliamentary board meet convened by Shiv Sena UBT today amid split rumours, says the Hindu. Delhi High Court seeks government reply as Telegram challenges ban over NEET exam, according to a report in the Times of India. 10-year wait ends as NSE files for IPO, while Reliance Jio set to file for IPO this week, reports Financial Express. And finally, in QS rankings, IIT Delhi tops India list for second year. Delhi University shines as well, says the Indian Express. And with that, it's back to you, Nishit.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to attend VivaTech summit in Paris with French President Emmanuel Macron. PM Modi to also address members of Indian community in the French capital. President Draupadi Murmu to embark on a five-day visit to Madhya Pradesh and Odisha beginning today. Polling for two Rajya Sabha seats from Jharkhand and one from Mizoram to take place today. India-UK Comprehensive Economic and Trade Agreement to come into force on the 15th of July this year. U.S. President Donald Trump signs 14-point peace deal with Iran to end the West Asia conflict. And in men's cricket, India beat Afghanistan by 170 runs in the second ODI of the three-match series to take an unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani. నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్, పారిశుద్ధ్య కార్యక్రమం, పర్యావరణ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాల పంపిణీ వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ కూరగాయల మార్కెట్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాల్లోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. నంద్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సహకరించాలని అన్నారు. బనగానపల్లిలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నంద్యాల విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం జూట్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యం పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రహదారుల వెంబడి నాటిన మొక్కలను సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రకృతి రమణీయత మొక్కల పెంపకంతోనే సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నంద్యాల మండలం చాపిరేవుల్లో ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రగతి, సంక్షేమ పాలన సమాంతరంగా కొనసాగుతోందని, దేశంలో 20% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, పోలవరం పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను

0: ప్రార్థించినట్టు తెలిపారు. నంద్యాలపట్నంలోని 21 వార్డులో రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ADIP పథకం కింద నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయక పరికరాలను పంపిణీ చేశారు. నంద్యాల మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి వీల్ చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, ప్రెయిలీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ జిల్లాలో 1847 మంది దివ్యాంగులకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్దితో జీవించడమే ADIP పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 5,000 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన దివ్యాంగులకు పరికరాలను మంజూరు చేశామని అన్నారు. నంద్యాలలోని ఎన్టీఆర్ షాధీఖానాలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హునర్ పరీక్షా ఫలితాలను న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని, ముఖ్యంగా బాలికల విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని మంత్రి సూచించారు. నంద్యాలలోని క్రాంతినగర్లో కార్మిక రాజ్య బీమా సంస్థ నూతన శాఖ కార్యాలయాన్ని తిరుపతి ఉప ప్రాంతీయ కార్యాలయం సంయుక్త సంచాలకులు డి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా కార్మికులు వారి కుటుంబాలకు వివిధ సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. బీమా పొందిన కార్మికుల పిల్లలకు ఈఎస్ఐసి కోటా ద్వారా వైద్య దంత వైద్య విద్యా కోర్సుల్లో నామమాత్ర రుసుముతో ప్రవేశం పొందే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారి గాత్రం వింటారు. శ్రీ అంపోలు మురళీకృష్ణ వయోలిన్, శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహనరావు మృదంగం. వినండి చక్కని రాజమార్గం, కరహర ప్రియరాగం, ఆదితాళం, త్యాగరాజకృతి.

0: కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు నచ్చిన పాట వినడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే 0891-272-7244 లేదా 0891-272-7288 అనే నెంబర్స్కి కాల్ చేసి మీరు మన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి పాటల పల్లకి కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. రుద్రవీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ ఆలపించిన ఈ గీతంతో

0: పాటల పల్లకి కార్యక్రమం మీరు వింటున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ ఎవరో ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: సర్దార్ పాపారాయుడు పాట కావాలండి.
0: సర్దార్ పాపారాయుడులో ఏ పాట అండి?
1: ఏ పాట అన్నా పల్లెలండి.
0: ఒక్క నిమిషం చెక్ చేస్తాను. సర్దార్ పాపారాయుడులోని
1: ఏ పాట వేసినా పర్లేదండి.
0: ఏ పాట వేసినా పర్వాలేదా? ఓకే అండి, అయితే మీకోసం ప్లే చేస్తాను, వినండి.
1: సరే సార్.
0: థ్యాంక్ యూ అండి. ఓకే.

ఫ్రెండ్స్, మరి సర్దార్ పాపారాయుడు చిత్రం నుంచి ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. మీరు కూడా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. విశాఖ బయట నుంచి మీరు కాల్ చేస్తున్నట్లయితే 0891 అనే కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్య,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్య,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్య,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్య. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల.

0: క్రమంలో తర్వాత శ్రోత ఎక్కడి కాల్ చేస్తున్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
1: హలో సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శంకర్ సార్.
0: శంకర్ గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం?
1: జగదమ్మ సెంటర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: శంకర్ గారు, మరి మీకోసం ఏ పాట ప్లే చేయమంటారు?
1: ప్రేమ యుద్ధం చిత్రం పాట ప్రసారం చేయండి.
0: ప్రేమ యుద్ధం నుంచి ఏం పాట ప్లే చేయమంటారు?
1: అమలా నాగార్జున గారు నటించారు కదా, స్వాతి ముత్యపు గల్లు నన్ను, ఆ సాంగ్ ప్రసారం చేయండి.
0: ఆ పాట ప్లే చేయమంటారా? ఓకే అండి, ప్లే చేస్తాను.
1: హంసలేఖ సంగీతం ఉందికండి.
0: ఓకే అండి, ష్యూర్ అండి, థ్యాంక్ యూ.
1: దానికి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు అందుకని.
0: ఓకే అండి, వారి కోసం మనం మనందరి కోసం కూడా ఈ పాట,
1: ఆకాశవాణి వారి కోసం కూడా మీకు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, మనందరం విందాం ఈ పాట.
1: శ్రోతల కోసం కూడా అండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
1: ఓకే సార్, లైన్ లో ఉండమంటారండి?
0: లేదు, నేను ప్లే చేస్తానండి, మీరు వినండి.
1: ప్లే చేస్తారా? అంటే సార్ మాకు డ్యూటీ ఉన్నాం సార్, మాకు రెయిన్బో వస్తుంది సార్, మాకు ఆకాశవాణి రాదు.
0: అవునా? ఓకే ఓకే, ప్రెజెంట్ అయితే మీరు కాల్ చేసింది మన ఆకాశవాణికి చేశారు.
1: చేస్తాం సార్,
0: దీంట్లో ప్లే చేస్తున్నాను మీకోసం ఈ పాట. ఓకే,
1: లైన్ అలా ఉంటే వినిపిస్తుంది కదా, అందుకని అంటున్నాను.
0: నేను డైరెక్ట్ గా మీకు ప్లే చేసేస్తున్నానండి, నేను వినండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.
1: ఓకే.
0: ఈ పాటతో మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: పాల్గొని మీకు నచ్చిన పాటలు వినాలి అని అనుకుంటే 2727244 2727288 అనే నెంబర్లకు కాల్ చేసి మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. విశాఖ బయట నుంచి మీరు కాల్ చేస్తున్నట్లయితే 0891 అనే కోడ్ని మీరు జత చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో తర్వాత కాలర్ ఎక్కడిని కాల్ చేస్తున్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశ్రావు మాట్లాడుతున్నానండి.
0: ప్రకాశ్రావు గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: సార్, నాకు బాగీ చక్రం సినిమానికి వాన కాదు వరద రాజా పాట కావాలండి.
0: ఏ మూవీ అన్నారండి? మూవీ పేరేంటన్నారు?
1: భాగ్య చక్రం అండి.
0: భాగ్య చక్రం?
1: అవునండి.
0: ఓకే అండి, మీకోసం ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి పాటల పల్లకి.

0: పాటల పల్లకి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. మరి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ శ్రోత ఎక్కడి నుండి మనకు కాల్ చేస్తున్నారో వారిని మనం ఒకసారి పలకరిద్దాం. హలో
1: సార్, గుడ్ మార్నింగ్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
1: సార్, వాడే వీడు.
0: వాడే వీడు ఈ చిత్రం నుంచి ఏ పాట కావాలండి?
1: అతి చల్లని వెలుగుల జాబిలైన పాట సార్.
0: ఓకే అండి, నేను చెక్ చేస్తున్నాను. మీ పేరు చెప్పలేదండి.
1: నరేంద్ర రెడ్డి సార్, చిత్తూరు నుంచి.
0: చిత్తూరు నుంచి నరేంద్ర గారు?
1: అవును సార్.
0: ఒక్క నిమిషం అండి, నేను చెక్ చేస్తున్నాను.
1: చూడండి సార్.
0: ఏం పాట అన్నారండి? చల్లని జాబిల.
1: అతి చల్లని వెలుగుల జాబిలైన పాట సార్.
0: ఆ పాట ప్లే చేస్తానండి మీకోసం.
1: సరే సార్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సార్.

0: పాటలు పలకి కార్యక్రమంలో తరువాతి కాలర్ ఎక్కడి కాల్ చేస్తున్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుమల మోహన్ సార్. మాది మున్రాయి గ్రామం, సంగీ మండలం.
0: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: మా దోస్త్ మాట్లాడు.
0: ఇవ్వండి.
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
2: నా పేరు మత్స్య సుదర్శన్. మాది వరంగల్ జిల్లా, సంగీ మండలం, మున్రాయి గ్రామం సార్.
0: ఓకే అండి, మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
2: అయితే ఇవాళ ఆకాశవాణి నుంచి ఏంటి వాతావరణం ఏమంటే వర్షాలు ఉన్నాయి, ఉరువులు మెరుపులు ఉన్నాయని చెప్తాను. మేము పత్తి గింజలు పెట్టుకున్నాం. వర్షం సీజన్కి వెళ్ళి నువ్వు వస్తానంటే మేము వస్తానామా? మేము రావాలని ఎదురు చూస్తాను వర్షం గురించి అన్నందుకు ఆ వర్షం సీజన్కి నువ్వు వస్తాంటే నువ్వు వద్దా పాట వేయాలి సార్.
0: ఆ పాట మీకోసం ప్లే చేయమంటారు అంతే కదా?
2: చేయాలి. అయితే ఆకాశవాణి వాతావరణం చెప్పినందుకు ఆమె వస్తానంటే మేము వద్దాం కానీ వర్షం వస్తలేదు.
0: ఓకే అండి, ఓకే అండి. అయితే ఆ పాట మీకోసం ప్లే చేస్తాను.
2: ఓకేనా సార్?
0: థ్యాంక్ యూ అండి.
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, థ్యాంక్ యూ.
2: నేను చెప్పిన మాటలు బాగున్నాయి, ఎట్లున్నాయి సార్?
0: చక్కగా ఉందండి. ఈ పాటతో ఇంకా హ్యాపీగా మనం ఫీల్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ.
2: ఓకే సార్,
0: థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. పాటల పల్లకి ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు.

పాటల పల్లకి కార్యక్రమం మీరు వింటున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. విశాఖ బయట నుంచి ఫోన్ చేస్తున్నట్లయితే 0891 అనే కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరించే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
7: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
8: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
6: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
7: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
9: పాటల పలకీ కార్యక్రమంలో తర్వాతి శ్రోతను మనం ఒకసారి పలకరిద్దాం. వారు ఏ పాట కోరుతారో చూద్దాం. హలో.
10: హలో,
9: నమస్తే అండి.
10: హలో అండి, నమస్తే అండి. నేను ఎంత చెప్పాలని చేస్తున్నానండి మీకు.
9: హలో.
10: హలో అన్న, బబ్లుని.
9: బబ్లు గారు, మరి మీరు ట్రై చేస్తున్నారు కనుక కాల్ కనెక్ట్ అయింది. ఈ పాట, ఏ పాట ప్లే చేయమంటారు మీకోసం?
10: హ్యాపీ డేస్ సినిమా నుంచి బాధమిట్టుకుపోతున్న. ఈ పాట వింటే నాకు ముందు ఎమోషన్ అయిపోతా. పైనం ఎందాకైనా ఈ పాట అన్నది కావాలి. హ్యాపీ డేస్ లో పోతున్న పైనం ఎందాకైనా. డైరెక్ట్ అయితే దానికి మళ్ళీ కావాలి, ఏమో లైవ్ తీసుకోకండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఛాన్సెస్ వెయిట్ చేస్తాను.
9: నేను డైరెక్ట్ గా ప్లే చేసేస్తాను అండి. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ పాటతో మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం.

మధురిమ శీర్షికన ఈ ప్రసారంలో 11 గంటలకు మధుర సమయమున వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎక్కడ కాల్ చేస్తున్నారో మనం ఒక్కసారి పలకరిద్దాం.

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: రుద్రవీణ సినిమాలో పాట కావాలి సార్.
0: రుద్రవీణ చిత్రం నుంచి ఏ పాట ప్లే చేయమంటారండి?
1: రండి రండి, తెచ్చేయండి ఆ పాట.
0: ఓకే అండి. మీ పేరు చెప్పలేదండి.
1: నా పేరు తెలిసల్ పద్మావతి, విజయనగరం మాట్లాడుతున్నాను అండి.
0: పద్మావతి గారి కోసం ఈ పాట ప్లే చేస్తానండి. ఓకే
1: అది అడిగి ఉంటాను
0: నేను
1: సార్
0: ప్లే
1: అండి.
0: చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: దోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
2: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావు రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమను

పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. పాటల పల్లకి కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యక్రమం అనంతరం 10:20 నుంచి 11 గంటల వరకు కూడా మళ్ళీ వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఆర్టిస్టిక్ ప్రైడ్ డేపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, పరిచయకర్త ఎన్ మణిగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

0: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆటిజం లక్షణాలు చికిత్సా విధానాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా విధులు నిర్వర్తిస్తూ డాక్టర్ ప్రసన్నకుమార్ గారు వరల్డ్ కాన్ఫరెన్స్లో స్పీకర్గా కూడా ఎన్నో ప్రసంగాలు చేశారు. వీరిని అడిగి ఆటిజం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటూ ఉంటారు, ఎందుకండి ఆ రోజున ప్రత్యేకంగా అలా జరుపుకుంటారు?
1: ఆటిజం అనేది మన సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉందండి. ఒక పిల్లవాడే కానీ, పాపే కానీ, లేకపోతే ఈవెన్ అడాల్సెంట్ పెద్దవాళ్ళు అయినా ఆటిజం ఉంది అంటే సమాజంలో ఒక వివక్ష చూపడానికి అవకాశం ఉంది, వాళ్ళకి సరైన సహాయం చేయలేకపోవడానికి అవకాశం ఉంది, స్కూల్లోనూ వాళ్ళు పనిచేసే చోట్ల కూడా వివక్షత లేకపోతే సరైన సహాయం లేకపోవడంతో వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు కాపాడుకోలేని స్థితిలో కొన్నిసార్లు ఉంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా నిజంగా చూస్తే ఆటిజం అనే పిల్లలు ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ సరిగ్గా మిగతా పిల్లలని స్పీడ్గా ఎదగట్లేదు. ఆటిజం అనే డిజార్డర్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే సామాన్య ప్రజలతో పోలిస్తే కొన్ని విషయాల్లో మిగతా వాళ్ళకన్నా ముందుంటారు వీళ్ళు. కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. కానీ మనకి సమాజంలో ఆటిజం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో అవగాహన పెంచడానికి, ఆటిజం గురించి చైతన్యం పెంచడానికి ఈ ఆటిజం ప్రైడ్ డే అనేది జరుపుకుంటారండి.
0: అసలు ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు, అంటే దాని లక్షణాలు ఏంటండి?
1: ఆటిజం అని మన మెడికల్ టర్మ్లో అంటామండి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారండి. న్యూరో అంటే బ్రెయిన్ అనమాట. ఈ ఆటిజంతో ఉన్న పిల్లలకి ఏంటంటే నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్లేదు అని సింపుల్గా అర్థం అవడానికి. అంటే మీరు అనొచ్చు ఆటిజం పిల్లలు కూడా చక్కగా పరిగెడుతున్నారు, చక్కగా నడుస్తున్నారు, వాళ్ళ అమ్మని నాన్న గుర్తుపడుతున్నారు అని మీరు అనొచ్చు. అంటే బ్రెయిన్ అంతా కాదండి. ముఖ్యంగా ఇప్పుడు బ్రెయిన్లో మెజారిటీ ఆఫ్ పార్ట్స్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటే మనం దాన్ని బుద్ధిమాంద్యం అంటాం, మెంటల్ రిటార్డేషన్ అంటే. వీళ్ళు మెంటల్ రిటార్డేషన్ అనేది కాదు, ఆటిజం వేరు, మెంటల్ రిటార్డేషన్ వేరు. 10-15 సంవత్సరాల ముందు అయితే చాలామంది ఆటిజం పిల్లల్నే మెంటల్ రిటార్డేషన్ ఏమో అనుకునేవారు యాక్చువల్గా. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, డాక్టర్స్లో కూడా మనకు రీసెర్చ్ పెరుగుతుంది. సో ఆటిజంని ఎలా గుర్తించాలి అనే క్వశ్చనర్సే కానీ ఇన్స్ట్రుమెంట్సే కానీ ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఇదివరకులా కాకుండా చాలా త్వరగా ఫాస్ట్గా కూడా డాక్టర్స్ ఆటిజం డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్. వీళ్ళ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ మిగతా పిల్లలంతా స్పీడ్గా ఎదగట్లేదు. ఆ ఏరియాస్ ఎదగలేకపోవడం వల్ల బ్రెయిన్లో వీళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు. ఏం స్కిల్స్ ఉండవు? సపోజ్ స్పీచ్ అనేది సరిగ్గా ఉండదు, కమ్యూనికేషన్.

0: అంటాం మనం. కమ్యూనికేషన్ అంటే తనకి ఏది కావాలి అనేది వేరే వాళ్ళకి ఏదైతే మాటల ద్వారానే చెప్పొచ్చు, లేదా సైగల ద్వారానే చెప్పొచ్చు. ఈ మాటలు సైగలు అనేది కమ్యూనికేషన్ అండి. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఉండదు వీళ్ళకి. దీన్ని చాలా మంది ఏమనుకుంటారంటే మాటలు లేటేమో అనుకుంటారు. అది యాక్చువల్లీ ఇది మాటలు లేట్ కాదు. మాటలు లేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు రాపోయినా కూడా సైగల ద్వారా చేస్తారు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన ఆటిజంలో ఒకటి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అట్ ది సేమ్ టైం అవతలలో ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేరు. వీళ్ళు పిలుస్తున్నారు అనుకోండి, అది పిలుస్తున్నట్టు కూడా వీళ్ళకి అర్థం అవుతుంది. సో వీళ్ళ నుంచి అవతల వాళ్ళకి ఉండదు, అవతల వాళ్ళ నుంచి వీళ్ళకి ఉండదు. మనుషులతో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళకి. సోషల్ ఇంట్రాక్షన్ అంటాం మనం దాన్ని. యాక్చువల్గా దానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ కూడా వీళ్ళలో అంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు అనేది మనకు కొంత పరిశోధనలో తెలుస్తుంది. యాక్చువల్గా మనుషులతో కలవరు వీళ్ళు, హాయ్ అన్నా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలా వాళ్ళ లోకంలో వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటానే ఆటిజం అంటారు. మాటలు లేటు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు, నీకు కూడా లేట్ అయ్యింది, పిల్లవాడు కూడా కొంత లేట్ అవ్వచ్చు, ఏం పర్లేదు అంటారు. అలాంటి ఇంకా డిలే అయిపోద్ది. యాక్చువల్గాను మాటలు లేట్ అయితే పర్లేదు, మెడికల్ టర్మ్స్ ఎక్స్ప్రెస్ స్పీచ్ డిలే అంటాం, తెలుగులో అయితే మాటలు లేటు అంటారు. వాళ్ళైతే సైగల ద్వారా చేస్తారు, అవతలలో ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు, అవతలు చెప్పినవన్నీ చాలా వరకు ఫాలో చేస్తారు, మనుషులతో చక్కగా కలిసిమెలిసి ఆటలాడతారు, పక్క పిల్లలతో ఆటలాడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ మాటల రూపంలో ఎక్కువ చెప్పలేరు, తక్కువ మాటల రూపంలో చెప్తారు, అప్పుడు మాటలు లేటు అని అనుకుంటాం. కానీ ఆటిజం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఉండదు, మనుషుల్లో కూడా కలరు, వాళ్ళ ఉంటారు. ఒక సైడ్కి చూడటం, ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఉండటం, స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు, అంటే రౌండ్గా తిరిగే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ ఎక్కువ సేపు ఫ్యాన్ చూడటం, లేకపోతే మన రోడ్డు మీద తీసుకెళ్తే కార్ చక్రాలు అయిపోయి చూడటం, లేదా వేలు కూడా అస్తమోను రౌండ్గా తిరగడం, లేకపోతే ఎక్కువగా ఒకే రకంగా ఎగరటం, ఒకే ప్యాటర్న్లో పరిగెట్టడం, లేకపోతే కొంతమంది ప్రతిదీ ఓ పద్ధతి ప్రకారంగా ఉండాలనుకుంటారు. ఏ మాత్రం చిన్న తేడా వచ్చిన ఒప్పుకోరు అనమాట. బ్రష్ మార్చిన ఒప్పుకోరు, పేస్ట్ మార్చిన ఒప్పుకోరు, డ్రెస్ కలర్ మార్చిన ఒప్పుకోరు. సో అంత చాలా స్పెసిఫిక్గా ఉంటారు. అలాంటి సేమ్ థింగే రోజు ఉండాలి, చిన్న తేడా వచ్చినా ఒప్పుకోలేకపోవడం అనేది కూడా కొంతమందిలో ఉంటుందండి. కొన్ని ఆటలకి బాగా అటాచ్ అయిపోతూ ఉంటారు. వంట సామాన్లతో ఎక్కువ ఆడటం, మిగతా ఆటలతో దేంతో ఆడరు, అదే ఆటలు రోజంతా ఆటలతోనే ఉంటారు. కొంతమంది బాటిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఒక లైన్లో చేరుస్తారు, లేదా బొమ్మలు ఇస్తే బొమ్మలన్నీ ఒక లైన్లో చేరుస్తారు. ఆ వరుస ఏదైనా చిన్న తేడా చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా కోపం వచ్చేస్తుంది. లేకపోతే సెన్సరీ ఇష్యూస్ అంటారు. సెన్సరీ ఇష్యూస్ అంటే పరిస్థితి సంబంధించిన సెన్సరీ ఇష్యూ. కొన్ని లౌడ్ సౌండ్స్, టపాకాయల సౌండ్స్ కానివ్వండి, కొన్ని రకాల సౌండ్స్ కి బాగా ఇరిటేట్ అయిపోయి, లేకపోతే కుక్కర్ సౌండ్స్, కుక్కర్ ఇంట్లో ఏమని చెప్తారంటే కుక్కర్ సౌండ్ వచ్చిందంటే చాలా భయపడిపోయి చెవులు మూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువసార్లు, అస్తమోని చెవులు మూసుకోవడం, ఇవి సెన్సరీ ఇష్యూస్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏ వస్తువు ఇచ్చినా కూడా మామూలుగా అయితే ఇలా పెన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు పట్టుకుంటారు కదా, వీళ్ళు ఏంటంటే వాసన చూస్తారు, పెన్ ఇస్తే వాసన చూస్తారు, లేకపోతే పేపర్ ఇచ్చినా వాసన చూస్తారు. కొంతమంది కళ్ళల్లోకి లైటింగ్ వేసుకుంటుంటారు, అది కూడా ఒక రకమైన సెన్సరీ ఇష్యూ. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆటిజంలో సెన్సరీ ఇష్యూస్ కింద తీసుకుంటామండి.
1: పిల్లల్లో ఏ వయసులో ఈ లక్షణాలు బయటపడతాయండి?
0: పేరెంట్స్ అయితే అండి సంవత్సరం నుంచి గుర్తుపట్టచ్చు అండి. 1.5 ఇయర్ నుంచి నిర్ధారించవచ్చు ఈ ఆటిజం ప్రాబ్లం ఉంది అని నిర్ధారించవచ్చు. చిన్న వయసులో ఎలా అంటే పిలిస్తే పలకరే పిల్లలు. చాలా మంది ముందే అనుకుంటారంటే చెవులు వినబట్టలేదేమో అనుకుంటారనమాట. కానీ మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకంటే కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు టక్కమని రెస్పాండ్ అవుతారు, కొన్ని రకాల సౌండ్స్కి వెంటనే గ్రహించగలుగుతారు, తిరుగుతారు. కానీ పేరు పిలిచినా రారు, ఎన్నిసార్లు పిలిచినా రారు, మాట్లాడినప్పుడే కానివ్వండి, పిలిచినప్పుడు కానివ్వండి, మనుషులు మొహాలు అనేది చూడరు. పాయింటింగ్ అంటారు, పిల్లలకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, వాళ్ళ చూపుడి వేలతో నాకు ఇది కావాలి అని వేలతో చూపిస్తారనమాట. ఇది నార్మల్గా ప్రతి పిల్లల్లోనూ, నార్మల్ పిల్లల్లో ఉంటుంది. కానీ ఆటిజం వచ్చి పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాల్సితే చూపుడు వేలతో చూపించలేరు, అమ్మ చేయి పట్టుకుని అమ్మ చేయిని తోస్తారు అలాగలాగా. సో ఇలాంటి పాయింటింగ్ లేకపోయినా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, పాయింటింగ్ లేకపోయినా, తర్వాత ఎక్కువ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాళ్ళే ఆడుకుంటారు. సో ఒక్కడో ఆడుకోవడం, పిల్లలతో కలవలేకపోవడం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆటిజం అని గుర్తించి పేరెంట్స్ డౌట్ రాగానే ఇమీడియట్గా దగ్గరున్న చిన్నపిల్లల డాక్టర్ చూపించాలి, సైకియాట్రిస్ట్ చూపించాలి.
1: ఆటిజం లక్షణాలు కనపడగానే తల్లిదండ్రులు ముందుగా వెళ్ళాల్సిన డాక్టర్ ఎవరంటారు?
0: పీడియాట్రిషియన్కి వెళ్తే వాళ్ళు చాలాసార్లు డిటెక్ట్ చేస్తారు. బెస్ట్ సైకియాట్రిస్ట్, ప్రతి ఊర్లోనూ సైకియాట్రిస్ట్స్ ఉంటున్నారు మనకి. ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు మనకి అసలు ఆటిజం ఉందా లేదనేది గుర్తిస్తారు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అని ఉంటారు, యాక్చువల్గా నాడీ వ్యవస్థ సంబంధించిన చిన్నపిల్లల డాక్టర్లు అనమాట, వాళ్ళకైనా చూపించవచ్చు, లేదా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉంటారు. సో సైకియాట్రి అనే వాళ్ళు ప్రతి ఊరు టౌన్లోనూ ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు ముందు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తించి దానికి ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు.
1: ఆటిజం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఇస్ ఎ డిజార్డర్. అది వ్యాధి కాదు, రుగ్మత అంటున్నారు. ఏంటండి తేడా?
0: ఇది బేసిక్ గా ఏదో మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చి కాదండి, ఇది కేవలం వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉందంతే. మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక ఇంకొకళ్ళ నుంచి సంక్రమించింది ఏం కాదు, ఇది వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి ఇలా వస్తాయి అలా కాదు, ఇది కేవలం డెవలప్మెంట్ లో తక్కువ ఉండటమే దీనికి ఉన్న సమస్య.
1: ఓకే, ఇది జెనెటిక్ డిజార్డర్ అంటారండి.
0: ఆటి

ఆటిజంకి మెజారిటీ ఆఫ్ కారణాలు ఏంటంటే జెనెటిక్ అంటారు. జెనెటిక్ అంటే జన్యుపరం అని. మన బాడీ తయారీ ఏదైనా కూడా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆ జీన్ డిఎన్ఏ కోడ్ ప్రకారంగా తయారవుతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అలాగే అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కోడ్ డిఎన్ఏ కోడ్లో చిన్న చిన్న తేడాలు వస్తుంటే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్లో తేడాలు వస్తాయి. సో అది జెనెటిక్ డిజార్డర్ అని అంటాం. కానీ ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుందంటే పర్యావరణం నుంచి వచ్చే ఎఫెక్ట్ వల్ల జీన్స్ నుంచి బాడీ ఆర్గన్స్ తయారీలో తేడా రావచ్చు. సైన్స్లో ఎపిజెనెటిక్స్ అంటారు. సో పర్యావరణం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఆటిజం రావడానికి. ఒక ఇంచుమించు 40-50% వరకు ఉండొచ్చండి పర్యావరణం నుంచి ఇంపాక్ట్. కొంతమందిలో అంటే కొన్ని కారణాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం పెరుగుతుంది అన్నమాట. తల్లిదండ్రుల వయసు అని తీసుకుందాం. ముఖ్యంగా తల్లిదండ్రుల వయసు ఎక్కువ ఉన్నా

0: ఎఫెక్ట్ వల్ల జీన్స్ నుంచి బాడీ ఆర్గన్స్ తయారీలో తేడా రావచ్చు, సైన్స్ లో ఎపిజెంటిక్స్ అంటారు. సో పర్యావరణం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఆటిజం రావడానికి. ఒక ఇంచుమించు 40-50% వరకు ఉండొచ్చండి ఆ పర్యావరణం నుంచి ఇంపాక్ట్. కొంతమందిలో అంటే కొన్ని కారణాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం పెరుగుతుంది అనమాట. తల్లిదండ్రుల వయసు అని తీసుకుందాం, ముఖ్యంగా తల్లిదండ్రుల వయసు ఎక్కువ ఉన్నా అంటే లేట్ ప్రెగ్నెన్సీస్, అందులో ముఖ్యంగా తండ్రి వయసు ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం, కానీ పరిశోధనలు ఏం తెలుస్తుందంటే కొంతమందిలో తండ్రి ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. కొన్నిసార్లు పరిశోధన ఏం తెలుస్తుందంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఏమైనా అమ్మకి సమస్యలు వస్తాయి. కొన్ని చోట్ల బీపీ పెరగచ్చు, గర్భిణీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ ఇలాంటివి అవ్వచ్చు, తర్వాత జ్వరాలు ఇలా రకరకాల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఆటిజం రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇదేంటంటే ఖచ్చితంగా అని కాదు కానీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేది కొంత రీసెర్చ్ ఈ మధ్య వస్తుంది. ఇప్పటి వరకు ఆటిజం దీని వల్ల వస్తుంది అనేది ఇప్పటి వరకు మన సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా దీనివల్ల ఆటిజం వచ్చింది అనేది అయితే ఎవరు కనిపెట్టలేదు. ఇంకా
1: ఇది హెరిడిటరీ అండి?
0: హెరిడిటరీ కాదు మేడం, లేకపోతే ఒక సిబ్లింగ్ ఉంటే నెక్స్ట్ సిబ్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే సెకండ్ కిడ్కి కూడా వచ్చే ఛాన్స్ 10-20% అనేది ఉంది. అంటే జెనెటిక్ కారణం ఉంది, ఖచ్చితంగా ఉండాలని అదే లేదు.
1: దీనికి చికిత్స ఉందా సార్?
0: చికిత్స ఉంది మేడం. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డరు, అంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ ఉంది. ఎక్కువ మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఎదుగుదల మొదట 5 సంవత్సరాల్లోనే జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట. ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి మొదట 5 సంవత్సరాల్లో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ కింద మనం లెక్కేసుకోవాలి. అంటే ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటున్నాం అంటే ఈ 5 సంవత్సరాల తర్వాత అంత ఎదుగుదల ఉండదు బ్రెయిన్లో. సో ఈ ఎదిగే టైంలోనే ఏదైనా ఇలాంటి ఏదైనా ఆటిజం కానివ్వండి, ఇంక వేరే సమస్యలు ఏదైనా వస్తే మనం ఎదిగే టైంలోనే సెట్ చేస్తేనే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ బాగా రిసీవ్ చేసుకుంటుంది మొదట 5 సంవత్సరాల్లోనే. మనకి బ్రెయిన్ ఎదగాలంటే ఖచ్చితంగా స్పందన అందాలండి. స్పందన అందితేనే బ్రెయిన్ ఎదుగుతుంది. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలుస్తూ ఉండాలి, మనుషుల మాటలు వింటూ ఉండాలి, అది స్పందన అంటాం. స్పీచ్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్టిమ్యులేషన్ అంటాం. అలాగే వస్తువును చూసి పరిశీలిస్తుంటే దాన్ని కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఏ వస్తువు ఏంటి, స్విచ్ నొక్క లైట్ వెలిగిందా అంటే అది కూడా ఒక విజువల్ స్టిమ్యులేషన్. సో ఇవన్నీ బ్రెయిన్ లెవెల్లోనే స్టిమ్యులేషన్ అవుతాయి. ముఖ్యంగా ఈ స్పీచ్ స్టిమ్యులేషన్ అంటే మాటలు వినటం, మనుషుల్లో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కరోనా వచ్చాక ఏమైందండి, మనుషులతో కలవడం అనేది చాలా తగ్గిపోయిందండి. కరోనా తర్వాత అయితే ఆటిజం రేటు పెరిగింది. యాక్చువల్గా సిడిసి డేటాని యూఎస్ఏ వాళ్ళు ఇస్తారు 2020 ఫర్ ది, దానిది ఎంత ఉందంటే అండి 1 in 36, అంటే 36లో ఒకటి. అంటే ఆటిజం అనేది పెరుగుకుంటూ వచ్చేస్తుంది. 2000 ముందు అయితే 1 in 2000 అలా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసినట్టు 1 in 36 వచ్చేసింది. అంత ఎందుకు పెరిగిపోతుందంటే పిల్లలు మనుషుల్లో కలవడం అనేది తగ్గిపోయింది. కరోనా వచ్చాక 4 గోడలు తప్పి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదండి వాళ్ళకి. సో మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, అమ్మా నాన్న తప్పి వాళ్ళ మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, మాటలు వినడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. పేరెంట్స్ స్క్రీన్ ఇవ్వడం మొదలు పెట్టారు. అసలు స్క్రీన్ టైం ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అనేది కూడా ఉన్నాయి గైడ్లైన్స్ ప్రకారంగా చూస్తే 1.5 సంవత్సరాలలోపు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ అంటే ఏంటి, మొబైల్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, ఐప్యాడ్ కానీ, ఏదైనా స్క్రీనే. ఏ స్క్రీన్ ఇవ్వకూడదని క్లియర్ గా ఉంది మనకి గైడ్లైన్స్ లో ఉన్నాయి. సో స్క్రీన్ వస్తే ఏంటి నష్టం అని మీరు అడగొచ్చు. పిల్లలు స్క్రీన్ చూస్తున్నారు అనుకుందాం, ఆ స్క్రీన్ చూస్తుంటే ఆలోకంలోనే ఉండి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా 3 గంటల సినిమా హాల్లో సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చాం అనుకోండి, సాయంత్రం పడుకునేదాకా అవే ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. 3 గంటల లోపలికి వెళ్ళొస్తేనే అంత ఇంపాక్ట్ ఉంటుంది కదండి మీద, మైండ్ మీద. అలాంటి పిల్లలకి 2 గంటల రోజంతా అలా ఇస్తుంటే ఏమవుతుంది, ఆలోకంలోనే ఉంటారు. చార్జ్ అయిపోయిన కట్టేసినా కూడా మైండ్ లో అయ్యే రన్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ వాళ్ళు చూసేవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో చూస్తున్నాను అనుకోండి, ఇది వీడియో, ఇది నిజం కాదు, నిజమైన మనుషులు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను గ్రహించగలుగుతాను. పిల్లలు అలా గ్రహించలేరండి. స్క్రీన్ అనేది వర్చువల్, మన చుట్టూ ఉండేది రియల్ వరల్డ్. ఏది స్క్రీన్ ఏది రియల్ వరల్డ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు, బ్రెయిన్ అంత మెచ్యూర్ అవ్వదు ఆ టైంకి. సో వాళ్ళు ఏమనుకుంటారు, స్క్రీన్ కూడా రియల్ వరల్డ్ అనుకుంటారు. ఇప్పుడైతే ఆ లోకంలోనే ఉంటాడు, స్క్రీన్ లోకంలోనే. అమ్మా నాన్న ఏం మాట్లాడుతున్నట్లు, చుట్టాలు ఎవరైనా వచ్చి హాయ్ అంటున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వచ్చినా, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏం వస్తున్నారు అనేది పట్టించుకోవడం జామా పిడియాట్రిక్స్ అని ఉంటుందండి. వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మీరు 1 సంవత్సరం లోపు కానీ స్క్రీన్ ఇస్తే 3 సంవత్సరాలకు ఆటిజం లక్షణాలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది అని ఇచ్చింది క్లియర్ గా. పిల్లలకి మొదట 5 సంవత్సరాలు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ ఇస్తే మాత్రం వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు, రోజు మాటలు వినాలి. మొదట 5 సంవత్సరాలు ప్రతి పిల్లవాడు బయటకు వెళ్ళి మనుషులతో కలిసి మనుషుల మొహాలు చూసి మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి. కానీ అలా జరగదు, ఎందుకు వీళ్ళు ఈ స్క్రీన్ లోకంలోనే ఉంటారు. సో నార్మల్ గా ప్రతి పిల్లవాడికి ప్రకృతి పరంగా రోజు మాటలు ఏదైతే మాటలు వినాలో, ఏదైతే మనుషుల్లో కలాలో అలాంటి స్పందన అందదో, బ్రెయిన్ ఎలా ఎదుగుతుంది? బ్రెయిన్ స్లో అయిపోతుంది ఖచ్చితంగా కదండి. ఎందుకు వస్తుందనేది చూడాలి, ఏదో జీన్ కారణమా అనే దానికి జెనెటిక్ టెస్ట్లు అని ఉంటాయి. కొంతమందికి నాడీ వ్యవస్థ సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు ఆటిజంతో పాటు, సో ఫిట్స్ లాంటివి ఉండొచ్చు. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి పేరెంట్స్తో

0: మాట్లాడినప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది యాక్చువల్గా వీళ్ళకి న్యూరలాజికల్ కారణం ఉందా, ఇక్కడ జెనెటిక్ కారణాలు ఉన్నాయా అనేది అన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ రిఫర్ చేయటం. నెక్స్ట్ ఈ ఆటిజం లక్షణాలు ఉంటే ఎంత సివియారిటీ ఉంది అనేది కూడా పరిశీలించాలండి. దానికి పరీక్షలు ఉంటాయి, మనకి యాక్చువల్గా కొన్ని స్కేల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కేల్స్ ప్రకారంగా క్వశ్చన్లు అడిగితే ఆటిజం ఉందా ఉంటే ఎంత సివియర్గా ఉందనేది కూడా మనకి వస్తుంది. ఆటిజం ఉన్న పిల్లలకు కొంతమందికి బుద్ధిమాంద్యం కూడా ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు అండి ప్రెసెంట్ టర్మ్లో. అది కూడా ఉంటే ఎంత ఉందనేది కూడా పరిశీలించాలి మనకి. తర్వాత కొంతమందికి బ్రెయిన్లో కెమికల్స్ అవి కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి, బ్రెయిన్లో ఉండే ప్రోటీన్సే కానివ్వండి, బ్రెయిన్లో ఫ్యాట్సే కానివ్వండి, కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆటిజం లక్షణాలు రావచ్చు. అలాగ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అవి ఎంత ఉన్నాయనేది మనం బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనిపెట్టచ్చు అనమాట. ఉండి దాన్ని తగ్గ చేంజెస్ కూడా చేయొచ్చు మనం ట్రీట్మెంట్లో. ఓవరాల్గా ఏమేమి కారణాల వల్ల ఆటిజం వచ్చింది అనేది అధ్యయనం చేసి పరిశీలించి దాని తగ్గలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కరోనా తర్వాత ఎక్కువ శాతం ఈ స్పందన అందపోవడం వల్లే వస్తుంది ఎక్కువగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్పందన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే ఏంటి, ఇంట్లో మాట్లాడి మనుషులు ఎక్కువ ఉండాలి, ఇంట్లో మనుషులతో కలిసిలా చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇవ్వకుండా మనం ఎన్నిచ్చినా ఇంప్రూవ్మెంట్ రాదు. స్క్రీన్ సున్నా చేయాలి 100%. కొంతమంది అంటారు మా అబ్బాయి అన్నం తినట్లేదండి అప్పుడప్పుడు ఇస్తామండి. అన్నం తినకపోతే మీరు స్క్రీన్ అనేది ఏంటి, డిస్ట్రాక్ట్ చేయడానికి, తనని మనసు మార్చడానికి ఇస్తున్నారు. మీరు చంద్రుని చూపించడము, కుక్కను చూపించడం, ఇంకో లేకపోతే రకరకాల నిజం బొమ్మలు చూపించండి, రంగులు రంగులు లైట్లు చేసి బొమ్మలు, అలాంటివి చూస్తే వాళ్ళు మా ఎలా డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ ఆ వంక చెప్పి మళ్ళీ ఇస్తారు స్క్రీన్. మనం ఎంత డాక్టర్లు ఎంత చెప్పినా స్క్రీన్ ఆపమన్నా ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాదు. కొంతమంది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతారు, మళ్ళీ స్క్రీన్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు. థెరపీ ఇవ్వాలి ఖచ్చితంగా. థెరపీ అంటే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అని చాలా ఇంపార్టెంట్ అండి. ఆటిజం పిల్లలకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, కుదురుగా ఉంటారు. అలాంటప్పుడు కుదురు తెప్పించడానికి వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీలో, అవి చేస్తుంటే కొంత కంట్రోల్ అవుతారు. స్పీచ్ థెరపీ అంటే మాటలు స్టార్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎంత చేసినా థెరపీ వాళ్ళు ఎంతసేపు ఇస్తారంటే రోజుకి 45 నిమిషాలే ఇస్తారు వాళ్ళు. కానీ మిగిలిన టైం అంతా ఇంట్లో వీళ్ళు రోజంతా మాట్లాడి మనుషుల్లో కలిసిలా చేయలేదనుకోండి, పూర్తిగా రాదు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్. సో థెరపీలు, అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజంతా ఆటలాడిచ్చి రోజంతా మాట్లాడించడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆటిజంకి. అలా లేకపోతే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ సరిగ్గా రాదు.
1: ఇప్పుడు ఒక ఆటిస్టిక్ చైల్డ్ పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటండి?
0: ఆటిజం కిడ్ అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకులాంటి పిల్లలే. మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళకి కొద్దిగా సోషల్ స్కిల్స్ అంటే మనుషులతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలి, అలాగే కమ్యూనికేట్ చేయలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అనేది మిగతా పిల్లలతో నార్మల్ పిల్లలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. తప్పితే కానీ అన్ని విషయాల్లోనూ మనకులాంటి వాళ్ళే. మనకన్నా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మ్యూజిషియన్స్, ఎథ్లీట్స్, స్పోర్ట్స్ పీపుల్ చాలామంది ఉన్నారు ఆటిజం ఉన్నవాళ్ళు. మామూలు వాళ్ళ కన్నా ఎక్సెల్ చేస్తారు వాళ్ళు. సో కొన్ని విషయాల్లో మనకన్నా అహెడ్ ఉన్నారు వాళ్ళు, ముందున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పూర్తిగా నార్మల్ కూడా చేయొచ్చు. వీళ్ళ మీద ఏం వివక్ష చూపకూడదు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వాలి. కొన్ని చోట్ల స్కూల్స్ కూడాను వీళ్ళకి స్కూల్ అడ్మిషన్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడండి అని ఇవ్వరు. అది చాలా తప్పది. మనకి చట్ట ప్రకారంగా కూడా ప్రతి పిల్లవాడికి వీళ్ళకి చదువుకునే హక్కు ఉంది వాళ్ళకి. సో వివక్ష అనేది లేకుండా మొత్తం అందరికీ అవగాహన కలిగించాలి. ఇది ఆటిజం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ పెడితే చాలా వరకు వీళ్ళని బాగు చేయొచ్చు అనే అవగాహన కల్పించాలి మనకి.
1: అవగాహన కల్పించడానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసే కార్యక్రమాలు ఏమైనా?
0: నా సైడ్ నుంచి నేను ఏం చేస్తూ ఉంటానంటే మా హాస్పిటల్లో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ఒకటి ఇలాగ టీవీస్లోను రేడియోస్లోను చెప్పడం, ఒకటి పేరెంట్స్ వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేయటం, స్కూళ్ళల్లో ఈ ఆటిజం లక్షణాలు ఏంటి చిన్న వయసులో గుర్తించమని, వీలైన త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కింద తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆటిజం గురించి అవగాహన తెచ్చుకుని లేట్ చేయనివ్వకుండా కాపాడాలి. అవగాహన లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి.
1: ఆటిజం గురించి ఇంత చక్కగా విపులంగా మాకు మా శ్రోతకి వివరించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
0: థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
1: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈరోజు మధ్యాహ్నం 1:33 మెదడు మనస్సు యోగాల అనుసంధానం లాభాలు ఈ అంశంపై

0: డాక్టర్ కె విష్ణుప్రసాద్ గారి వారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమం ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మరి ఇదే ప్రసారంలో మధ్యాహ్నం 2:31 శ్రీ మంగం సత్యనారాయణ బృందంచే మహావీర బబ్రువాహన కథ బుర్రకథ వింటారు. సాయంకాలం 5:00 విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్న శిక్షణ, ఉపాధి అవకాశాలు, పరిచయాలతో కూర్చిన కార్యక్రమం యొక్క మొదటి భాగం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యాంశాలు. మరి పాటల పల్లకి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, మీకు నచ్చిన పాట వినాలి అని అనుకుంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. విశాఖ బయట నుంచి కాల్ చేస్తున్నట్లయితే 0891 అనే నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో చూద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ ముల్లగిరి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: కళ్యాణి గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: కుమార్ గారు బాగున్నారా?
0: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నానండి. డైరెక్ట్గా వచ్చారు ఫోన్ సెలెక్ట్ అయ్యకుంటేనే.
0: నేను పాట మీకోసం డైరెక్ట్గా ప్లే చేసేస్తాను. ఏ పాట ప్లే చేయమంటారు?
1: అలాగేనండి, మీరు సీనియర్ కదా, చేసేస్తారండి. అయితే కుమార్ గారు రెయిన్బో నుంచి ఇక్కడికి వచ్చారా?
0: అవునండి, అవునవును. మీకోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: పాతకాలలో కానీ అదేనండి, సూర్య ఐపీఎస్లో. నా పేరు కళ్యాణ్ అండి, మురళి నుంచి మాట్లాడుతున్నాను.
0: అవునండి
1: సార్.
0: చెప్పండి.
1: సూర్య
0: ఐపీఎస్ లో ఏ పాట
1: పాట అయ్యండి సార్.
0: ఓకే అండి, అది మీకోసం ప్లే చేస్తాను, వింటూ ఉండండి. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం.

0: మధురిమ శీర్షికన ఈ ప్రసారంలో 11 గంటలకు మధుర సమయమున వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. పాటల పల్లకి వింటున్నారు. పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోత ఎక్కడ కాల్ చేస్తున్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: సార్, మీరు గొప్ప అనుకుంటాను, కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వండి.
0: అలాగేనండి,
1: తప్పకుండా. కొత్తలో కొద్దిగా ఇదిగా ఉంటది.
0: తప్పకుండానండి.
1: అక్కా చెల్లి సినిమా నుంచి చిట్టాపట్ల చినుకులతో పాట కావాలి సార్.
0: అక్కా చెల్లెళ్ళు?
1: అవునండి.
0: ఒక్క నిమిషం అండి, నేను చెక్ చేస్తున్నాను.

0: అక్కా చెల్లెళ్ళు. వేరే పాట ఏమైనా కోరుతారండి?
1: చిటాపట చిలుకలతో
0: ఈ మూవీ
1: చిటాపట
0: కాకుండా
1: చిలుకలతో
0: ఇంకేమన్నా
1: మాట్లాడుతున్నారు సార్.
0: అదేనండి, ఇంకో పాట ఏమైనా కోరుకోగలరా వేరేది ఏదైనా చిత్రం నుంచి? హలో,
1: హలో,
0: వేరే చిత్రం నుంచి ఏమైనా కోరుతారా పాట?
1: వేరే సినిమా అండి.
0: అవునండి.
1: అది అక్క చెల్లెలు అయితే ఆత్మబలం సినిమా నుంచి చిటపట చినుకులు పాట కావాలి.
0: ఆత్మబలం నుంచి.
1: అవునండి.
0: ఓకే, నేను ప్లే చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ అండి.
1: ఆత్మబలం,
0: ఆత్మబలం నుంచి చిటపట చినుకులు
1: చిటపట చినుకులు
0: తప్పకుండా మీకోసం ప్లే చేస్తాను.
1: ఓకే, థ్యాంక్
0: థ్యాంక్
1: యూ.
0: యూ అండి, థ్యాంక్ యూ.

0: పాటల పల్లకి కార్యక్రమం మీరు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకు నచ్చిన పాట వినాలి అని అనుకుంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. విశాఖ బయట నుంచి కాల్ చేస్తున్నట్లయితే 0891 అనే కోడ్ నెంబర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి కార్యక్రమంలో తర్వాతి శ్రోత ఎక్కడ కాల్ చేస్తున్నారో మనం చూద్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శంకర్ సార్ నా పేరు.
0: శంకర్ గారు, మీకోసం ఏ పాట ప్లే చేద్దాం అండి?
1: కిరాయిదాదా సాంగ్ ప్రసారం చేయండి సార్. వెంకయ్య నాగార్జున, నాగార్జున.
0: కిరాయిదాదా
1: నీ బుగ్గ పండు నేగిచ్చుకుంటా సాంగ్.
0: ఓకే అండి, నేను ప్లే చేస్తాను ఆ పాట కోసం మీకోసం. థ్యాంక్ యూ.
1: ఓకే సార్, నమస్తే.
0: థ్యాంక్ యూ.

0: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో మెదడు మనస్సు యోగా అనుసంధానం లాభాలు ఈ అంశంపై న్యూరో సర్జన్ యోగ సాధకులు అయిన డాక్టర్ కె విష్ణుప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. పాటల పల్లకి కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం కదా, మరి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో మనం వారిని ఒకసారి పలకరిద్దాం. హలో,
1: నమస్కారం సార్, బాగున్నారండి?
0: నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి?
1: మేము బాగున్నాం సార్. మా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: సార్, తూర్పు వెళ్ళే రైలు.
0: తూర్పు వెళ్ళే రైలు, ఈ మూవీ నుంచి ఏ పాట ప్లే చేయమంటారండి మీకు? ఒక్క నిమిషం అండి, ఏం పాట అన్నారు? ఓకే అండి, ఆ పాట మీకోసం ప్లే చేస్తున్నానండి.
1: ఓకే సార్, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత ఎక్కడి నుంచి కాలర్ కాల్ చేస్తున్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: మంచి మనసులో సినిమాలో నన్ను వదిలి నీవు పోలేవులే.
0: మంచి మనసులో
1: నన్ను వదిలి నీవు పోలే.
0: ఓకే అండి, ఆ పాట మీకోసం ప్లే చేస్తాను.
1: థ్యాంక్ యూ.

0: మధురిమ శీర్షికన ఈ ప్రసారంలో 11 గంటలకు మధుర సమయమున వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. పాటల పల్లకి వింటున్నారు. మరి పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోత ఎక్కడ కాల్ చేస్తున్నారో, వారికి ఏ పాట కావాలో మనం ఒకసారి పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే, బాగున్నారండి?
0: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం. నా పేరు ఎం రమణ, ఎలమెంట్స్ మున్సిపాలిటీ పెద్ద నుంచి మాట్లాడుతున్నాను.
0: రమణ గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: చక్రవర్తి సినిమాలో సెందిట్లో సిక్కింద మజా బిల్లి.
0: చక్రవర్తి చిత్రం నుంచి
1: చూడండి, అది లేకపోతే ఇంకోటి కోరుకుంటాం.
0: సందిట్లో చిక్కిందమ్మా జాబిలి.
1: అవును సార్,
0: ఆ పాట మీకోసం రెడీగా ఉందండి, ప్లే చేస్తున్నాను.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ అండి.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నాను. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. అంశం మధుర సమయమున మధురస యమున.

அலை கலை தரங்கால களை கலவரப்படே హృదయాలను సేదతీర్చడానికి పుష్కరంగా మొన్నటిదాకా అంటే ఈ నెల 2 నుండి 13వ తేదీ వరకు పుష్కలంగా పుష్కర నదిగా మనమదిగా నెమ్మదిగా పొంగిన యమున పుట్టుక పూర్వోత్తరాలు అసలు ప్రతి నది మన నది మనది మనమది అనుకుంటే అందులో తరగలు తరంగాలు మన అంతరంగాలుగా భావిస్తే ఊత్తుకాడ్ సుబ్బయ్యర్ అనే వాగ్గేయకారులు అలైపాయుదే అని రాస్తే దానిని అచ్చంగా తెలుగు వెలుగుల్లో యమున కెరటాలను మెరిపిస్తూ మనల్ని మురిపిస్తూ ఆ ప్రాంతాల్లో తిప్పడం మామూలుగా అయితే టూరిజం, చలనచిత్రాల్లో అది వే టూరిజం. వే టూరిస్టులందరికీ కూడా ఇష్టమైన ఈ గీతం రసమయమై మధురసమై మధుర సమయమై అలై పొంగితే

గంగకు ఉపనది. 1370 కిలోమీటర్ల పొడవున్న భారతదేశపు నదుల్లో ప్రముఖమైనది. హిమవత్ పర్వత శ్రేణుల్లో కాళింది పర్వతంలో యమునోత్రిగా దీని ప్రసిద్ధి. అది యమున సిద్ధికి ఆది, పునాది, అనాది.

ఎక్కడిది యమున? ఈ ప్రశ్న ఉదయిస్తుంది సమయమున. యమధర్మరాజుకి స్వయాన తోబుట్టువు, సూర్యభగవానుడికి కుమార్తె అని పురాణాలు అంటున్నాయి. భూమి మీద మానవుడు చేసే పుణ్యపాపాల కర్మల్ని మనం అనుభవిస్తామని, యమునా స్నానం పుష్కర స్నానం, యమునానది కృష్ణప్రియ అని, కృష్ణుడంటే వేణువు, కృష్ణుడంటే ధేనువు, ఈ రెండూ కలిస్తే యమునా తీరంలో తళతళ మిలమిల మెదిసే ఇసుక రేణువు, వాటి కలయికలు యమునా తీరంలో

మర్చిపోయామేమో అనో ఏమిటో. ఆ మనోబాధ తీరడానికి రాధ కూడా ప్రవేశించక తప్పదు. అందుకే కృష్ణుడంతటి వాడు కూడా పాట పాడిన వేణువు మీటిన ఒక్కసారి ఆగి ఆలోచిస్తే

రాధిక అనగానే మాధవ అని వీడ్కోలు తీసుకుని ఆ రాధిక రాధిక అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రణయ సారం, ప్రేమ కాసారం, ఆనంద విహారం ఇవన్నీ కలగలిపితే అది యమునా నదీ తీర సారం.

ప్రతిశల ప్రతి అల, అలా అల గలగలపారే యమున రంగేమిటి అంటే పొంగే తప్ప రంగెవరు చూస్తారు అనుకుంటామేమో, మనం చూడక్కర్లేదు యమునల్లన. బహుశా అనుక్షణం యమునలో తేలియాడడం వల్ల కృష్ణుడు నీలమేఘశ్యాముడయ్యాడా, లేదా నీలమేఘశ్యామల రూపం నిరంతరం అందులో కృంకులుడుతూ లేవడం వల్ల యమునకి అవన్నీ వచ్చిందా? ఏమో, అది కన్నయ్య చిన్నెం, యమునమ్మ వన్యం, కలగలిపితే ఆ లిపికి ఆనందం, పరమానందం, రమానందం అనుకుంటాం. కృష్ణుడికి యమునకి అంత అవినాభావ సంబంధం. ఇంకేదైనా అయితే అది ఉపద్రవం, యమునతో అయితే అది శుభప్రదం.

అసలు నదులు నాగరికతకు పునాదులు. ఏ పరీవాహక ప్రాంతంలోనైనా సరే నాగరికత పరిఢవిల్లింది అంటే ప్రధానంగా నీరు జీవనాహారం. అసలు వనము, జలము, ఉదకము, అంబు ఇవన్నీ నీటికి గల పర్యాయ పదాలు. జీవ అన్న శబ్దానికి కూడా నీరనే అర్థం. జీవనది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం. యమునకి నదులన్నీ కూడా పవిత్రమే, భగవత్ స్వరూపాలే. అంటే ఏమిటి? మన అవసరాలకు ఆదుకుంటూ, మన అసహాయ వేళలో సహాయకారిగా ఉంటూ, బాగుంది కదా అని మనం కాస్త పెచ్చుమీరితే ప్రకృతి కోపించడం సహజం కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే నీతిని కూడా ఉద్బోధిస్తుంది నది. ఈ పావనది, ఈ పావిత్ర్యం ఇవన్నీ నదులకు పెట్టని నిధులు. జనశ్రేయస్సు, క్షేమం నదుల విధులు. అయితే యమునకుండే ప్రత్యేకత, చల్ల గాలి వీస్తోంది. యమునా నది ఒడ్డున ఎక్కడో రెండు చిగురాకులు అలా అల్లలాడుతూ ఉంటే మనకి మామూలుగా చిగురాకుల్లా కనిపించవచ్చు, కానీ కృష్ణ ప్రేమలో మునిగిన వారికి

నెమలి పింఛన్లాగా అవుపిస్తుంది. యమునకు అవతల వెన్నెల జాడలు, వెలుగుల తోటలు, అరవిరిసిన ఏదో ఒక నవ్వులాటిది తళుక్కుమంటే నెలవంక అనుకునేరు. అంతలోనే ఓ చిన్న ఎరుపు మెరుపు కూడా, అది కన్నయ్య విచ్చిన అరుణాధరాల మధ్య నుంచి ఒలికే చిరునవ్వుల పాలమిగడ కాదు, వెన్నెల తరక కాదు. ఇన్ని కాదులకి సమాధానం అవును. అదే సంస్కృతంలో చెప్పాడు జయదేవ కవి.

వనమాలి కవనమాలి ఈ రెండూ ఒకటే. కాకపోతే ముందుది కన్నయ్య అయితే రెండోది కవి, భక్త కవి, జయదేవ కవి ఇష్టపడి రాసుకున్న అష్టపదిలోంచి స్పష్టంగా మృష్టాన్న భోజనం లాంటి గానం, కవిత్వం, తత్వం వెరసి యమునా తటి దరి ఉరికి ఉరికి పొంగే అలల కలలలో లీనమై అవి లేవని రాధా మనస్సుతో దీనమై అంతలోనే యమునా పారవశ్యాధీనమై యమునకి ఇంకేమన్నా పేరుందా ఇంతలా అనుకుంటున్నావు? జమున అన్న యమునే కాక భాగవతంలో వెళ్ళామనుకోండి, అక్కడ ఒక పాము చాలా పెద్దది. మరి పాము అని తెలుగులో చెప్పేసుకుంటే ఏమిటి? సర్పం, దందశూకం, మహానాగం ఇలాంటి మాటలు. కాళీయుడు ఆ నదిలోకి లేదా తటాకంలోకి ఇంకెవ్వరినీ ప్రవేశించనివ్వకుండా ప్రవేశిస్తే అల్లకల్లోలం చేసి విషపూరితం చేస్తూ ఉంటుంది. దాని పేరు కాళింతి. ఇలాంటి దుర్మార్గ చేష్టలు చూసి శ్రీకృష్ణుల వారికి ఒక్కసారి కాలింది, ఎలాగైనా దీని గర్వాన్ని అణచాలి అని. అణిచాడు, అణిచి మేలు చేశాడు గోకులానికి. కానీ ఇక్కడ

ఒక వ్యాకులం ఉంది. ఏమిటి అంటే, గోపగోపికలందరూ కలిసి వెళ్ళి యశోదమ్మకి ఈయన మీద ఫిర్యాదు చేశారు. మా ఇంట్లో దుత్తలన్నీ కూడా కొట్టేసి వెన్న జుర్రేశాడు, పాలు తాగేశాడు, మేగడలు తినేశాడు. అలాంటి పని చేసావా అంటే, లేదమ్మా, ఆ పనులన్నీ చెయ్యాలంటే నేను ఇళ్లలో ఉండాలి కదా, ఒక్కడిని ఎన్ని రకాలుగా ఇంతమంది ఇళ్లలో ఎలా ఉంటానే, ఉట్టి కొట్టేస్తానేంటి. మరి ఎక్కడున్నావు? దానికి సమాధానం ఇచ్చాడు.

మోరలెత్తి ప్రార్థించే అలాంటి మొరలెన్ని విన్నాడు కృష్ణయ్య, గోవిందుడు, యమునా విహారీ, దుఃఖదూరి. ఆయన ఒకసారి మామూలు వెదురుని అలా పట్టుకుని పెదవులకి ఆనిస్తే వెదురు వేణువవుతుంది, ప్రతి మనిషి హృదయం ధేనువవుతుంది, మధురమైన మురళి అవుతుంది. యమునా బృంద విహారాలలో, భక్త విరహాలలో, మామూలుగా దుత్తలలోని పాలే కాదు కష్టాల పాలు కూడా పంచుకుంటాడు. ఇష్టాల సగపాలు కూడా తాను తీసుకోకుండా మనకే ఇస్తాడు. కృష్ణ అంటే ఆకర్షించే అని అర్థం. ఆ మురళీ మాధుర్యాన్ని, యమునా తరంగాల పారవస్య రహస్యాల్ని సమావేశంలో ఆస్వాదిద్దామా? సమ ఆవేశం.

0: అధరసుధల యమున పొరలి.
1: ఇక్కడిది బాగానే ఉంది, కానీ అసలు యమున
0: హిమనగశ్రేణిలో యమునోత్రి దగ్గర కాళింది పర్వతంలో పుట్టింది, కాబట్టే దానికి కాళింది అన్న పేరు కూడా చేకూరింది. ఘన యమునానది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగ సాధు బృందావనచర చెంచరీక గానంబు గాయక సుగానంబు కాగ కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములుగాగ దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు నభానులుగాగ పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణి ఫణ మండపమున నడిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే. ఆ మహానది యమునలో కదిలే తరంగాల ధ్వనులు మృదంగ వాయిద్యంలా పలుకుతూ ఉంటే బృందావనంలో తిరుగాడే తుమ్మెదల ఝంకారాల మధుర సంగీత గాయకుల సొంపైన ఇంపైన పెంపైన గానం వినబడుతూ ఉండగా కలహంసులు సారస పక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు మంజుల తాళ ధ్వనులు అందాలు సంతరిస్తూ ఉంటే ఆనందాలని అలా అరవిరిసిన పూలలోంచి వెదజల్లుతూ ఉంటే ఆకాశం నుండి చూస్తున్న వాళ్ళంతా ఆనందిస్తున్నారట. అదుగో కాళింది అన్న యమున అన్న వేటూరి సుందరరామూర్తి గారి చమత్కారంలాగా అంత కాళిందిని అంత యమునను ఆయన ఒక చెరువులా భావించాడు. అది కూడా అలాగే భాషించింది. అచ్చెరువున అచ్చెరువున వ్యాకరణంలోకి వెళితే త్రికసంధిలోకి వెళ్ళి త్రిలోకాలలో వారు కూడా ఈ సౌందర్యాన్ని చూడ్డానికి వ్రేపల్లియ యదజల్లున రవళి పొంగింద మురళి మ్రోగింద యమున సాగింద ఒక్కసారి హృదయ స్పందన ఆనందంగా ఆగిందా.

ఇంత అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, మధురంగా, మనోజ్ఞంగా, మనోహరంగా రవళించినది అందేనా? మనకు అది అందేనా? అదైతే కృష్ణుడి కాలికుంటుంది. మరి యమునకు కంకణాలున్నాయండి. యమునకు కంకణాలు ఎలాగా? స్త్రీ రూపం ధరించి అటూ ఇటూ అలా అలవోకగా నడయాడితే వినిపిస్తుంది కాబట్ట. కంకణం అంటే ఇలాగ చేతికి చుట్టూ తిరిగి గాజులా ఉండి అదేమో అనుకుంటున్నారేమో. ఇంకొక అర్థం కూడా, కం అంటే నీరు, కణం అంటే బిందువు. కం కణం అంటే నీటి బిందువులు. యమున నది అయితే ఉండేది నీటి బిందువులైతే అవన్నీ కంకణాలే కదా. ఎన్నున్న సంకటాలను హరించే పావిత్యం ఈ కం కణాల యమునది, యమునా నదిది. అందుకే అలనాడు వాసుదేవుణ్ణి శిరసున గంపలో ఎత్తుకొని ఏమీ కాకుండా వసుదేవుడు దాటి నది ఈ యమునని.

సనాతనం అంటే అర్థం అది. యమునా నది ఎప్పటెప్పటినుంచో ఉండి పొలాలకి నీరిస్తోంది, ఎండిన మన గడాల దాహం తీరుస్తోంది, ఆర్తిని తీర్చి కీర్తిని సంపాదించే ఆ నది ఆధునికమైనది కూడా. ఇప్పటి జంటల కంఠాలలో కూడా ధీరసమీరే అని పలికించడం అందమైన పదాల కూర్పు కాదు, వేటూరి కలను నేర్పు.

ప్రాచీనమైన, మధ్యకాలికమైన, ఆధునికమైన, అప్పుడుంది, అలా అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, కానీ ఎప్పుడూ ఉండడం

అందుకే మధుర సమయమున మధురస యమున అని అనేకానేక భావాల కోటి వీణల మీటి యమునాతటి ఎలా పులకిస్తుంది. ఇంకేమక్కర్లేదు ఆయన ఎవరికో యమున పదములు, ఆనందాస్పదములు ఉరవక అలికిడిలేక సడియాగి అలా ఉంటే ఎక్కడో ఇవన్నీ కించిదనుమానాస్పదములు. ఏదైతేని పదం బాణీలోకి ఒదిగి అద్భుతమైన రాగవాణిగా పెళ్ళు బిగితే అది కూడా యమునే.

కాదు మరి, నయమున కాళింది నదిగా మారితే కాళీయుని పొగరనిచ్చిన కృష్ణుని భయమున భక్త ప్రియమున చివరకు జయమున ఏదైనా వేసవిలో తరంగాలతో సేదదీర్చే అనునయమున నాట్యాలతో అభినయమున అన్నీ కలిపి మా యమున ఒక్కసారి మాయమున ఇంత తన్మయ అధ్యాయమున వెరసి ఇది మధురస యమునా.

మధురస యమున వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం మధురిమలో మీరు ఇంతవరకు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 12:10 మధుమంజరి శీర్షికను వినొచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి సినిమా పాటల కార్యక్రమం. పాట వినడానికి ముందుగా
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి సినిమా పాటల కార్యక్రమం. పాట వినడానికి ముందుగా
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: మధుమంజరి కార్యక్రమంలో ముందుగా చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన గీతం, చిత్రం బంగారు బుల్లోడు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరిలో ఇప్పుడు ఘంటసాల, ఎస్ జానకి జంట కంఠాలలో అమాయకుడు చిత్రగీతం.

మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 12:40 మరిన్ని చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:29:19. మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాదు కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. వార్తలు వివరంగా. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజిన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణల వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21 జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ధి, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్ధికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్ధరణ, 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल हैं, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारे की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19

0: கரைங்க.
1: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖ గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ, యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటి ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రీ మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణను కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ తేడాతో గెలిచిన విషయం తెలుస్తుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో

విన్నపాట చిన్ననాటి స్నేహితుల చిత్రం నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. వి రామకృష్ణ గళంలో శారద చిత్రగీతం.

ఘంటసాల పి సుశీల్, జేవి రాఘవులు లత గానం చేసిన గీతం గోవుల గోపన్న చిత్రం నుండి.

కార్యక్రమంలో కడపటిగా వింటున్న ఈ పాట మహామంత్రి తెమ్మరుసు చిత్రం నుండి ఘంటసాల పీసు శిల పాడుతున్నది. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాలను ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు.

0: కాలు దగ్గుపాటి పురంధేశ్వరి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితులు, రైతులు మత్స్యకారుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతాల్లో హరిత వలయాల విస్తరణ, సామాజిక అడవుల పెంపకం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి అటవీ సంపద పెంపుతో పాటు తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హరితాంధ్ర లక్ష్యాల సాధనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అలాగే ఇళ్లతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్, పారిశ్రామిక పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 39% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 56% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను results.bie.ap.gov.in వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ప్రాజెక్టును మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఈరోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాము అని అంటే గోదావరి డెల్టా మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక ధవళేశ్వరం బ్యారేజీ గేట్లతో సరిపెట్టట్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి డెల్టా కూడా ఈరోజు ప్రమాదభరితంగా ఉంది. గతంలో ఏ రకంగా అయితే పచ్చగా కలకల్లాడిందో మళ్ళీ అటువంటి పరిస్థితులు జిల్లాల్లో తీసుకొచ్చేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
0: చేనేత కార్మికులు, కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, శ్రీకాళహస్తి, బొబ్బిలి, భట్టిప్రోలు, మదనపల్లి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత పురస్కారాల తరహాలో ప్రతి రాష్ట్ర స్థాయి

0: పురస్కారాలను ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తే చేనేత కార్మికులు, డిజైనర్లు, కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. వికసిత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్ధితో పాటు వారసత్వ పరిరక్షణకు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారసత్వంతో పాటు అభివృద్ధి అనే దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంపదను సంరక్షిస్తూనే వాటిని దేశ అభివృద్ధికి పునాదులుగా మలచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీఎల్ఏలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ఆర్టిజం అనేది ఒక వ్యాధి కాదని, అది ఒక రుగ్మత మాత్రమే అన్న విషయాన్ని తెలియపరచడం కోసం ప్రత్యేకంగా ఈరోజును ఆర్టిస్టిక్ ప్రైడ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను మొదటిసారిగా 2005లో యాస్పైస్ ఫర్ ఫ్రీడమ్ అనే సంస్థ బ్రెజిల్లో ప్రారంభించింది. ఆర్టిజం గురించిన అపోహలు తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు. ఆర్టిజం గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యశాలలు, సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి

తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈనాటి ఈ ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో మెదడు మనస్సు యోగాల అనుసంధానం లాభాలు ఈ అంశంపై న్యూరో సర్జన్ యోగ సాధకులు డాక్టర్ కె విష్ణుప్రసాద్ గారితో శ్రీ ఎన్ సుధాకర రెడ్డి జరిపిన పరిచయ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఉన్నారు. 3 దశాబ్దాల పాటు మరి న్యూరో సర్జన్గా పనిచేసి అనేక రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలు చూపుతూ ఎందరో పేషెంట్స్కి ప్రాణం పోసినటువంటి డాక్టర్ కె విష్ణుప్రసాద్ గారు. విష్ణుప్రసాద్ గారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో న్యూరో సర్జరీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్కి డైరెక్టర్గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. కానీ అంతటితో ఆగలేదు. మళ్ళీ తన జీవితంలో ఒక కొత్త పంథాన్ని మొదలుపెట్టుకొని ప్రజలకి సేవ చేయడానికి ముందుకొచ్చారు. అదే యోగా. యోగా సంబంధించి ఎంతో చదివి మరి ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు కూడా రాస్తూ ముందుకు పోతున్నారు. డాక్టర్ విష్ణుప్రసాద్ గారు రాసినటువంటి పుస్తకాల్లో కొన్ని అవేకన్ యువర్ కాన్షియస్ సోల్, అలాగే రియలైజేషన్ ఆఫ్ యూనివర్సల్ ఇన్ఫినైట్ ఎనర్జీ ఆఫ్ గాడ్, ఇవి కొన్ని. మరి ఈరోజు మనకి ఒకవైపు నరాల సంబంధించి వైద్యం చేసి 3 దశాబ్దాల పాటు ఎంతోమందికి ప్రాణం పోసి, అలాగే నరాల్లో ఏదైనా సమస్యలుంటే పరిష్కరించి, మరి దాన్ని తర్వాత మళ్ళీ యోగా వైపుకి ఎందుకు ఆకర్షితులయ్యారు అనేది అడిగి తెలుసుకుందాం. డాక్టర్ కె విష్ణుప్రసాద్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ప్రధానంగా ఇన్ని రకాల వైద్యాలు చేసేటువంటి ఒక సైంటిఫిక్గా ఆలోచించేటువంటి తత్వం ఉన్నటువంటి మీరు యోగా వైపుకి ఎందుకు మనసు మలుచుకున్నారు, ఎందుకు ఇటు ఆకర్షితులయ్యారు?
2: ముందుగా శ్రోతలకు నా నమస్కారాలు. 30 సంవత్సరాల క్రితం నేను సిద్ధ సమాధి యోగ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే కొన్ని యోగ సాధనలు చేయడం జరిగింది. దాని సాధన కూడా చేశాను. అయితే ఆ గురూజీ రిషి ప్రభాకర్జీ అని చెప్పేసి ఆ గురువుగారు ఉండేవారు. ఒకసారి మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం.

0: ఓ ప్రోగ్రామ్కి. అది ఒక ఫారెస్ట్లో, ఓ ఫారెస్ట్లో మిట్ట మధ్యాహ్నము, ఎండ విపరీతంగా ఉంది. ఆయన ఒక చెట్టు నీడ కింద కూర్చుని, ఆహా ఇక్కడ నాకు చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది అని చెప్పేసి చాలా ఆనందంగా సంతోషంగా కనిపించారు. యాక్చువల్గా అయితే అక్కడ చాలా విపరీతమైన ఎండ, వేడి, చెమట అంతా ఉంది.
1: ఓహో,
0: అందరూ కూడా సాధకులందరూ కూడా చాలా బాధపడిపోతున్నారు. అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మనిషి జీవించడానికి స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఓ,
0: ద స్టేట్ ఆఫ్ మైండ్, అదొక పాయింట్. తర్వాత సుదర్శన క్రియ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా కొంతకాలం సాధన చేశాను. ఈ కాలక్రమేణా ఏమైందంటే ప్రొఫెషన్లో చాలా బిజీగా అయిపోయి కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు తర్వాత ఏమైందంటే కోవిడ్ వచ్చింది. మనందరికీ తెలుసు, చాలా విపరీతం ఉధృతంగా వచ్చేసింది. మేము పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం పడింది. ఇలా పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తుండగా నాకు కూడా కోవిడ్ అంటుకుంది. అప్పుడు మీరు తెలిసే ఉంటుంది, రోజు వార్తల్లో చూసేవాడు వారు వినేవాడు, చాలామంది డాక్టర్లు చచ్చిపోయారు, మెడికల్ స్టాఫ్ చచ్చిపోయారు. అప్పుడు నన్ను తీసుకు పడేసి వెళ్ళి ఐసీయూలో పడేశారు తీసుకెళ్ళి. కోవిడ్ ఎలాంటి వ్యాధి అంటే, మామూలుగానే ఐసీయూలోకి చుట్టాలు పక్కాలు రారు.
1: అవును,
0: ఆ కోవిడ్ టైంలో అసలు ఎవరో రాలేదు.
1: నిజమే.
0: అప్పుడు ఒకటే ప్రార్థన, ఈ భూమి మీద ఇంకేదైనా చేయవలసింది ఉంటే నన్ను ఇక్కడ ఉంచండి, లేదా మీతో పాటు తీసుకెళ్ళిపోండి. అది ప్రార్థన. సమ్హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్.
1: వండర్ఫుల్.
0: తర్వాత ఏమైందంటేను, ఎనర్జీ లెవెల్స్ అన్నీ పడిపోయాయి కంప్లీట్గా. నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఆ సమయంలో మళ్ళీ ఇదంతా వెనకాతలదంతా ఒకసారి గుర్తు చేసుకొని, నెమరు వేసుకొని, లేదు సరైనటువంటి సాధన చేయాలి, మళ్ళా ఆ ఎనర్జీ అంతా పుంజుకోవాలి. నాట్ ఓన్లీ శారీరకమైనటువంటి ఎనర్జీ, మానసిక ఎనర్జీ, మానసిక శక్తి కూడా పుంజుకోవాలి అని చెప్పేసి అనుకుని, ఈ లోపల ఒకరోజు పేపర్ చదువుతూ ఉంటే పేపర్లో ఒక యోగా విలేజ్ వారు ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. యోగా క్లాస్ మళ్ళీ మొదలవుతుంది పలానా తేదీ నుంచి పలానా తేదీ. సరే, ఆ యోగా విలేజ్కి వస్తే అక్కడ వారిని కలిస్తే, లేదు మంచి పనే చేస్తారు, మీరు రండి జాయిన్ కాండి అని చెప్పేసి. ఇదంతా కూడా ఈ కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత, రికవర్ అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత అలా రోజు సాధన చేస్తుంటే ఈ శరీరంలో ఉన్నటువంటి నీరసము, నిస్సత్వ అన్నీ క్రమేపీ తగ్గిపోయాయి. ఫస్ట్లో కనీసం సూర్య నమస్కారాలు అన్నవి అసలు చేయడమే అసలు కష్టం. కొన్ని కొన్ని ఆసనాలు చాలా కాంప్లికేటెడ్, చేయలేకపోయాం. రాను రాను, మామూలుగా అయితే సాధన చేస్తే వస్తాయి కదా ఇవన్నీ, దానికేముంది అనుకుంటాం. కానీ లేదు, మానసిక శక్తి పెరిగింది.
1: భౌతిక పరమైనటువంటి శక్తి కన్నా మానసిక శక్తి పెరిగింది.
0: పెరిగింది. సపోజ్ అదే నేను జిమ్కి వెళ్తే నా మానసిక శక్తి పెరిగి ఉండేది కాదు, నేను రన్నింగ్ చేయలేదు, వాకింగ్ చేస్తే బీచ్లో నాది పెరిగి ఉండేది కాదు.
1: యోగా వలన పెరిగింది.
0: యోగా వలన పెరిగింది
1: అని మీకు అర్థమైంది.
0: శారీరకమైనటువంటి శక్తి, మానసిక శక్తి రెండూ పెరిగాయి. ఈ గొప్పతనాన్ని ఎప్పుడైతే నేను ఆస్వాదించానో, ఇంకా యోగా నేను వదలలేదు, నన్ను యోగా వదలలేదు.
1: బాగుందండి. ఇక యోగా అయితే మన ధ్యానం అనుకుంటాం కదా, ఈ ధ్యానం చేయటం వల్ల మరి రకరకాల ప్రయోజనాలు ఉంటాయని చెప్తారు. దానివల్ల మెదడులో నిర్మాణాత్మకంగా ఏదన్నా మార్పులు వస్తాయా ఒక డాక్టర్గా చెప్పండి.
0: తప్పనిసరిగా వస్తాయి.
1: ఎలా
0: ఎలా అంటే, ఈ పతంజలి యోగ సూత్రాల్లో యమ, నేమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, స్థితి అని చెప్పారు. అష్టాంగ యోగ. అందులో ధ్యానం ఒకటి, మనం అనుకున్నటువంటి మెడిటేషన్, మెడిటేషన్ ధ్యానం. ఈ ధ్యానం వలన ఏమవుతుంది, ముందు దానికంటే ముందు ధారణ ఉంది.
1: ఓహో,
0: ధారణ పెట్టిన తర్వాతే ధ్యానం పెట్టాడు. అటెన్షన్, అటెన్షన్ మీన్స్ యు ఆర్ అండర్ అటెన్షన్, దట్ అటెన్షన్ వచ్చిన తర్వాత మనం ధ్యానం చేయగలుగుతాం.
1: అంటే కాన్సన్ట్రేషన్ పెరిగిన తర్వాతే ధ్యానం చేయగలుగుతాం.
0: ధ్యానం చేయగలుగుతాం. ధ్యానంలోని చాలా రకాలు ఉన్నాయి. దానిలో మంత్ర మెడిటేషన్ దగ్గర నుంచి, జన్ మెడిటేషన్ దగ్గర నుంచి, మెడిటేషన్ ఇన్ సైలెన్స్ దగ్గర నుంచి ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ నాన్ రిలీజియస్.
1: మతానికి సంబంధించి,
0: ఒక మతానికో ఒక రిలీజియన్కో సంబంధం అయింది కాదు.
1: ఏ ధ్యానం అయినా సరే ఈ మెదడు నిర్మాణంలో మార్పులు వస్తాయా?
0: చాలా మార్పులు వస్తాయి. ఎలా జరుగుతాయి అంటే, వీటినే న్యూరో హ్యూమరల్ చేంజెస్ అంటారు, న్యూరో కెమికల్ చేంజెస్ అంటారు. మనం సాధన చేస్తూ ఉంటే అది ఆ బ్రెయిన్ వేవ్స్ రిసీవ్ చేసుకుని అక్కడ కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి
1: బ్రెయిన్లో.
0: బ్రెయిన్ లోపల మనం ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తామో, నెగిటివ్గా ఉంటామో, టెన్షన్తో ఉంటామో, స్ట్రెస్తో ఉంటామో, హైపోథలామో పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అని చెప్పేసి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వెళ్ళి మనకి అడ్రినలిన్ సెక్రెట్ అయిపోతుంది, కార్టిజాల్ సెక్రెట్ అయిపోతుంటాయి.

0: ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం అటెన్షన్లో ఉంటామో, అప్పుడు ఇది రివర్స్ అవుతుంది ప్రాసెస్. మనకి ఒక ఆటోనామిక్ సిస్టమ్ అని ఉంది ఒకటి,
1: అవును,
0: దాంట్లో వేగస్ నర్వ్ అని ఉంటుంది, సింపథెటిక్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ సిస్టమ్. సింపథెటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఫైట్ అండ్ ఫ్లైట్,
1: అవును,
0: పారాసింపథెటిక్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో మనిషి ఎప్పుడైతే ఈ పాజిటివ్ సైడ్ వస్తాడో, ప్రశాంతతలో ఉంటాడో, నాడీ వ్యవస్థ కూడా ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అవుతుంది. ఇది దీంట్లో జరుగుతున్నటువంటి శాస్త్రం.
1: అంటే మీరు
0: ఎండోర్ఫిన్స్ అంటారు వాటిని, ఎండోజినస్ మార్ఫిన్స్. వెన్ అన్ ఇండివిజువల్ ఈజ్ డూయింగ్ దిస్ సాధన, దెన్ ఆటోమేటికల్లీ విత్ ఇన్ ద బాడీ, బాడీ లోపల ఎండోజినస్ మార్ఫిన్స్. మార్ఫిన్ అంటే అది ఒక ఒక ఇలేటింగ్ ఏజెంట్, అది ఎండోజినస్ మన లోపల
1: శరీరం లోపల
0: జనించే ఎండోజినస్ ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయ్యి మనకి ఆనందంగా సంతోషంగా పాజిటివ్ మైండ్తో ఉండడానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా ఇది యోగా చేసిన వాళ్ళు, ధ్యానం చేసిన వాళ్ళని తర్వాత ఎంఆర్ఐ లాంటిది తీస్తే బ్రెయిన్ ఏదైనా మార్పులు?
0: ఎస్, అందుకనే ఈ రోజున యోగ సాధన ఇస్ నాట్ ఏ ఫిలాసఫీ, ఇట్ ఈస్ ఏ సైన్స్.
1: ఓ,
0: ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నారు.
1: శాస్త్రం అంటారు,
0: శాస్త్రం అన్నారు. ఎందుకని అన్నారు అంటే, ఇంతో పూర్వము దీనికి కొలమానం లేదు.
1: అవును, వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉపయోగాలు ఉన్నాయంట అనుకోవటమే.
0: యోగ సాధన, యోగిక్ సాధన, యోగ సాధన రెండు రకాలు.
1: రెండు రకాలు.
0: యోగిక్ సాధన అంటే యోగులు చేసుకుంటారు, మహర్షులు చేసుకుంటారు, వారు ఎలివేటెడ్ లెవెల్ ఆల్రెడీ,
1: హిమాలయ పర్వతాలు అక్కడ.
0: మన దైనందిన జీవితంలో కామన్ మ్యాన్ యోగ సాధన చేసుకుంటాడు. చేస్తే ఈరోజు ఏం చెప్తున్నాము, అయ్యా యోగా అంటే ఎక్కడో ఎవరో మహర్షులు యోగులు చేసుకున్నది కాదు, దీన్ని శాస్త్రీయంగా సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేస్తున్నాము, దీనివల్ల పాజిటివ్ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయని మనం చెప్పగలుగుతున్నాం. ఎందువలన, దానికి తార్కాణం ఉంది, దానికి రీసెర్చ్ ఉంది. ఏంటి ఉంది రీసెర్చ్ అంటే, మనము ఎఫ్ఎంఆర్ఐ, ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కాన్, ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కాన్ ఈజీ, మనం గుండె కొట్టుకునే వేరియేషన్, రేట్ వేరియేషన్, హెచ్ఆర్వి హార్ట్ రేట్ వేరియేషన్ అండ్ ఊపిరి తీసుకునే విధానంలో మార్పులు, బ్రెయిన్ వేవ్లో మార్పులు, థీటా వేవ్స్ ఎలా వస్తాయి, డెల్టా వేవ్స్ ఎలా వస్తాయి, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంది, డీప్ స్లీప్లో ఎలాగ ఉంటాడు, రెమ్ స్లీప్లో ఎలాగ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్స్తో ప్రూఫ్తో వచ్చాయి. ఇప్పుడు
1: ధ్యానం అయిపోయిన తర్వాత వీటన్నిటిలో కూడా పాజిటివ్ చేంజెస్,
0: ఎస్, మార్పులు వస్తాయి,
1: కనిపిస్తాయి.
0: కానీ దీంట్లో ఒకటి విషయం ఏమిటంటే, ఏదో ఇవాళ చేశాను, ఓ వారం రోజులు చేశాను, నాకేది రాలేదు, అదేదో అన్నీ వచ్చేస్తాయన్నారు అంటే కాదు. ఈ సాధన ఎలా ఉండాలి, కంటిన్యూస్ సాధన, అన్ఇంటరప్టెడ్ సాధన,
1: క్రమం తప్పకుండా చేయాలి.
0: చేయాలి, చేసిన వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుంది. ఏదో 4 రోజులు చేశాను నేను, నాకు ఇంకా ఏమి రాలేదు ఆయన చెప్పాడు, అన్నీ వచ్చేస్తాయన్నాడు అంటే కాదు.
1: అంటే మామూలుగా ధ్యానం అంటే రకరకాలు చెప్తూ ఉంటాను. మొత్తం మీద ధ్యానం చేయటం వలన మనం అర్థం చేసుకునేది, ఒక సామాన్య మానవుడు మెదడుకు పనిని కొంతవరకు ఆపేసి, కొంతవరకు విశ్రాంతి ఇచ్చి మనము ప్రశాంతంగా ఉండటమేనా, లేకపోతే ఏదన్నా తేడా ఉందా?
0: అది ఒక, అది మెదడుకి మెడిటేషన్కి ఉన్న రిలేషన్లో ఒక చిన్న పార్ట్ మనం అనుకున్నది, ఊహించింది.
1: ఏది?
0: మెదడుకి రెస్ట్ ఇస్తున్నాం కదా, బట్ మంత్ర మెడిటేషన్, మెడిటేషన్, ఎస్, మంత్ర మెడిటేషన్ ఏమవుతుంది, మంత్రం జపిస్తూ ఉంటాం లోపల, మరి అప్పుడు వెళ్తుంటే కదా సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి కదా,
1: అది వేరు,
0: అది వేరు. సో ఇలాగా, కానీ ఎప్పుడు మన మైండ్ని మన ఊపిరితో టైప్ చేస్తామో, చేస్తే మైండ్ స్టక్అప్ అయిపోతుంది. అందుకే ముందు బ్రెత్ తోటి మెడిటేషన్ చేస్తాం.
1: అవును, శ్వాస మీద ధ్యాస,
0: శ్వాస మీద ధ్యాస అంటారు దాన్ని. ఎప్పుడైతే బ్రెత్కి, బ్రీదింగ్కి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మన మనసుకి లింక్ పెట్టేస్తామో, అది స్టక్అప్ అయిపోయి ఉండిపోతుంది, అలాగా ఉండిపోయి అది కంటిన్యూ అవుతుంది అలాగనమాట. అదర్వైజ్ మైండ్ ఈజ్ ఎ వేవరింగ్ మైండ్.
1: సహజంగానే
0: మైండ్ని మంకీ అన్నారు ఒక స్టేజ్లో.
1: నిజమే,
0: అది అలాగ ఆలోచన పరంపర చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది
1: ధ్యానం ద్వారా దాన్ని ఏదన్నా పరిమితి చేయ,
0: ఎస్, తప్పనిసరిగా దాన్ని ఒక కంట్రోల్లో తీసుకురావచ్చు.
1: రకరకాల ధ్యానాలు చెప్తారు,
0: ఎస్,
1: వాటన్నిటికీ విడివిడి ప్రయోజనాలు ఉంటాయా?
0: విడివిడిగా అంటే మనకి, సపోజ్ ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ ఏంటి, కమ్యూనిటీలో రకరకాల రిలీజియన్స్, మతాలు, లేకపోతే ఇంకా ఇష్టాలు, ఇష్టాయిష్టాలు ఇవన్నీ ఉంటాయి. అందుకని ఏం చెప్పారంటే, ఈ ధ్యానం అన్నది ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.

0: నీకు ఏది కావాలో నువ్వు యూ చూజ్ ఎ వర్డ్,
1: అంటే మనకు అనువైంది మనకు ఇష్టమైంది మనం ఎంచుకోవచ్చు,
0: చూసుకోవాలి, చూసుకోవచ్చు, దాంతో సాధన చేయొచ్చు, చేస్తే దానివల్ల మంచి ఫలితాలు కూడా పొందుతాం.
1: ఏ మెదడుకి ఉపయోగపడేటువంటి ధ్యానమైనా అన్ని రకాల ప్రయోజనాలు పొందొచ్చా?
0: ఎస్, సాధన చేస్తుంటే మన దాని తాలూకా ప్రయోజనాలు తప్పనిసరిగా పొందుతాం, అది నిరూపణ చేయబడింది. అది
1: ఇకపోతే డాక్టర్ గారు, ఇప్పుడు మనకి మెదడు అనేది ఒక పదార్థం బ్రెయిన్లో, మనం మీరు రకరకాలుగా చదువుతారు దాన్ని, దానికి మనస్సుకి, మనస్సునే కొంతమంది ఆత్మ అనొచ్చు, సోల్ అనొచ్చు, దానికి ధ్యానానికి, అంటే మెదడు, మనస్సు, ధ్యానం, ఈ మూడింటికి ఏదన్నా లింక్ చేయొచ్చా మనం?
0: ది ట్రైనింగ్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు దాన్ని. యాక్చువల్గా కాన్షియస్నెస్ అనే తెలుగులో ఏమంటారు దాన్ని, చైతన్యము.
1: చైతన్యము
0: ఇంకా మామూలు పరిభాషలో చెప్పండి ఎరుక.
1: ఎరుక, అవును.
0: ఆ ఎరుకలో ఉండు, ఆ చైతన్యంలో ఉండు, ఆ చైతన్యంలో జీవించు. ఇది బ్రెయిన్ ఒక పదార్థం లాగా కనబడినా, ఈ కాన్షియస్నెస్ అనే ప్రాసెస్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక నదీ ప్రవాహం లాంటిది, అది అలాగ నడుస్తూనే ఉంటుంది.
1: అంటే మెదడులో మనకి ఈ నర్వ్స్లో జరిగేటువంటి రియాక్షన్స్, సినాప్సిస్లు ఇవన్నీ జరుగుతుంటాయి కదా, దానిలో మనకు ఆలోచనలు పుడతా ఉంటాయి, దానికి మనస్సుకి ఎలా లింక్ చేస్తాం అసలు?
0: మనస్సుని దాన్ని నాలుగుగా విభజించవచ్చు. చిత్త, బుద్ధి, అహంకారము, ఆత్మ.
1: ఓహో,
0: చిత్త. మనం కామన్గానే వాడు మైండ్, మైండ్,
1: అవును,
0: మైండ్ హస్ గాట్ ఫోర్ పోర్షన్స్. సో చిత్త, చిత్త దాని వృత్తి ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వీటిని రిసీవ్ చేసుకుంటుంది. దాని జాబే అది.
1: ఓహో,
0: చేసుకుంటుంది. చేసిన తర్వాత అదేం చేస్తుంది? బుద్ధికి ఇస్తుంది. బుద్ధి వాటిని అనలైజ్ చేస్తుంది, చేసి ఇదంతా స్క్రీన్ చేస్తుంది. స్క్రీనింగ్ ప్రాసెస్ అక్కడ చేసి
1: స్క్రూటినైజేషన్ జరుగుతుంది,
0: చేస్తుంది, చేసేసి ఇది మనకు కావాలి, ఇది ఉంచుదాము అన్నట్టు. తర్వాత అహంకారం వస్తుంది, ఈగో. అహంకారము మనం మామూలుగా ఈగో అంటే ఇది చాలా ఈగోస్టిక్ పర్సన్, ఈగో ఇది వెదర్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఆర్ అది అవసరమా శరీరానికి మనిషికి అన్నది అది డిసైడ్ చేసుకుంటుంది. ఈగో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్.
1: మామూలు వ్యవహార భాషలో మాట్లాడే ఈగో అంటే
0: ఈగో కాదు. మనం వర్షం వస్తే గొడుగు వేసుకోకుండా వెళ్ళాం మనం,
1: అవును,
0: అది అదే గుర్తు చేస్తుంది. సో ఇక నాలుగవది ఆత్మ. మరి మనం చదువుకుంటాం కదా, ఆత్మే దేవుడు, నీలోనే ఉన్నాడు దేవుడు,
1: అవును
0: అన్నాడు. అయితే ఈ బుద్ధిని ఎప్పుడైతే ఈగోని మనం సప్రెస్ చేసేస్తామో, నల్లిఫై చేసేస్తామో, ఆటోమేటిక్గా చిత్త వెళ్ళి ఆత్మలో కలుస్తుంది.
1: ఓహో, చిత్త వెళ్ళి ఆత్మలో కలుస్తుంది,
0: అప్పుడు ఆత్మ జీవాత్మలో కలుస్తుంది.
1: ఓహో,
0: దట్ ఈస్ సమాధి స్టేట్.
1: దీనికి మనం ధ్యానానికి ఎక్కడ లింక్?
0: ధ్యానంలోని పాజిటివ్ రియాక్షన్స్ జరుగుతాయి. కంటిన్యూస్ సాధన చేస్తే ఉశ్వాస నిశ్వాసాల్లో అదే జరుగుతూ ఉంటుంది. ఇంకా వన్స్ యు ట్రైన్ దెన్ ఆటోమేటిక్ ఇట్ హ్యాపెన్స్. అయితే దానివల్ల పాజిటివ్ మార్పులు అంటూ ఏమైతే వస్తున్నాయో అవన్నీ కూడా జరుగుతూ ఇప్పుడు మన ఫాస్ట్ లైఫ్లో, ఫాస్ట్ లైఫ్లోని ఫాస్ట్ అంటే ఏమిటి? ఎఫ్ అంటే ఫియర్, ఏ అంటే యాంగ్జైటీ, ఎస్ అంటే స్ట్రెస్, టీ అంటే టెన్షన్. ఇది మన ఫాస్ట్ లైఫ్ అంటే. అయితే ఈ ఫాస్ట్ లైఫ్లో ఈ ఫియర్ని, యాంగ్జైటీని, స్ట్రెస్ని, టెన్షన్ని అంత మెల్లగా అలా అలా అలా అలా తగ్గించేస్తుంది.
1: ఇప్పుడు ధ్యానం చేస్తుంటాం కదా డాక్టర్ గారు, ధ్యానం చేసేటప్పుడు ధ్యానం సంబంధించినటువంటి ఎదుగుదల అది వస్తున్నట్టుగా మనం ఏదన్నా శారీరకంగా కానీ లేదా మెదడుతో కానీ గుర్తించడానికి ఏదన్నా అవకాశాలు ఉంటాయా?
0: తప్పనిసరిగా ఉంటాయి.
1: ఎట్లా?
0: మన దైనందిన జీవితంలో అదే మనం చెప్పుకున్నాం కదా, ఇది సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆ ఉన్నటువంటి యాంగ్జైటీ స్టేట్స్ పూర్తిగా తగ్గిపోతాయి, స్ట్రెస్ స్టేట్ తగ్గిపోతుంది,
1: మనకు తెలుస్తుంటుంది,
0: మనకు తెలిసిపోతుంటుంది ఈ సన్నివేశాన్ని మనం ఎలా ఫేస్ చేయాలా, ఈ ఆపరేషన్ కాంప్లికేటెడ్, దీన్ని ఎట్లా చేయాలా అని అనుకున్నది చాలా పాజిటివ్గా థాట్స్ వస్తాయి, దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ ఏర్పాటు చేసుకుంటాము. ఇలాగా ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ యుగంలో ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ.
1: చెప్పండి.
0: డయాబెటీస్ని, బీపీని, స్మోకింగ్ని, ఆల్కహాల్ని, ఒబేసిటీని, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ని, లేజినెస్ని తూకంలో ఒక పక్క వేసి స్ట్రెస్ని ఒక పక్క పెడితే అది కిందకి వెళ్ళిపోతుంది. అట్లా
1: స్ట్రెస్ ఎక్కువ ఉందంటారు.
0: స్ట్రెస్గా అంత పవర్ఫుల్, ఇట్స్ ఎ బ్యాడ్ ఎనిమీ టు ద హెల్త్.

0: అది మనం ఇప్పుడు ప్రపంచం గుర్తించుకోవాలి,
1: గుర్తించుకోవాలి, దాన్ని డీల్ చేయాలి.
0: దానికి ఒక ఏకైక మార్గం యోగ సాధన మాత్రమే
1: అంతే,
0: ఇంకొక ఆన్సర్ లేదు దానికి. మీరు ఎందుకు అలా అంటున్నారు అని అడగచ్చు నన్ను.
1: అవును,
0: అడిగితే ఈ మధ్య మనం టీవీలో చూస్తుంటాం, పెళ్లికి స్టేజ్ మీద డ్యాన్సులు చేస్తూ ఢమ్మను పడిపోయి అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది.
1: నిజమే, చూశాను నేను కూడా.
0: నేను అంటున్నాను యోగ సాధన చేయండి, తప్పనిసరిగా మానసిక స్థితి బాగుంటుంది, మానసిక శక్తి పెరుగుతుంది, శారీరక శక్తి పెరుగుతుంది, అది మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. అయితే ఈ మెసేజ్ ఇంకా అంత బాగా రీచ్ కాలేదు,
1: ప్రజల్లోకి వెళ్ళాలి,
0: వెళ్ళాలి.
1: కానీ మంచి మాట చెప్పారు, మనము ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ఈ ఒత్తిడి అనేటువంటి క్రమాన్ని తట్టుకోవటానికి ఈ ధ్యానం, యోగా అనేది పనిచేస్తుంటారు.
0: యోగ సాధన ఇస్ నాట్ ఓన్లీ ధ్యానం, అంటూ బేసిక్గా మూడు రకాలు ఉంటాయి. ఒకటి
1: చెప్పండి,
0: బ్రీదింగ్ ఎక్సర్సైజ్
1: ప్రాణాయామం
0: అండ్ యోగాసనాస్ అండ్ మెడిటేషన్, ఈ మూడు మెయిన్ పోర్షన్స్.
1: మూడు చేయాల్సిందేనా ప్రతి
0: మూడు చేయాలి మూడు చేయాలి లేకపోతే ఏమవుతుంది, ఒక పత్యం పెట్టినట్టు కూరగాయలు ఉడికించి తిన్నట్టు అవుతుంది. ఒకటే చేస్తే
1: అంటే మొత్తం రుచి అంతా రాదు.
0: ఎక్కడొస్తుంది ఇంకా, అమ్మ ఎలా వంట చేస్తుంది, ఎన్ని రకాలు కలుపుతుంది దాంట్లోనే, ఎందుకంత టేస్ట్ వస్తుంది. అలాగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం చేయాలి, యోగాసనాలు చేయాలి అండ్ మెడిటేషన్ చేయాలి. ఈ మూడు కలిపి చేస్తే లాంగ్ రన్లో దాని తాలూకా మంచి ఫలితాలు తప్పనిసరిగా మనం అనుభవిస్తాము.
1: అంటే ధ్యానం వల్ల సాధారణంగా ఎక్కువ మంది, మీరు అన్నట్టుగా మునులు వీళ్ళంతా కూడా ఆత్మ సాక్షాత్కారం కోరుకొని చేస్తూ ఉంటారు, వాళ్ళు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ పట్టించుకోరు.
0: అది దట్స్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్, మనం మెట్లు ఎక్కినప్పుడు ఒకటో మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు ఎక్కుతాం, వాళ్ళు పదో మెట్టు ఎక్కేస్తారు. దే ఆర్ అన్యూజువల్ కేసెస్.
1: ఓహో,
0: బట్ అయితే యోగులు, మహర్షులు, ఋషులు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళకి కొంత
1: అంతఃశక్తులు
0: ఆల్రెడీ ఉంటాయి.
1: సామాన్య మానవుల మటుకు ఇవన్నీ చేసుకుంటే ఉపయోగం ఉంటారు. సామాన్య మానవుడిగా మీరన్నట్టుగా ఈ మూడు చేస్తూ మనల్ని మనం ఎరుక పొందటానికి, ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఎంతవరకు అవకాశం ఉంది?
0: సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఇది ఎప్పుడు వస్తుంది సార్ నాకు, నెల రోజుల రెండేళ్ళ
1: అంతే,
0: మీరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి, నేను ఎన్ని రోజులు మందులు వాడాలి, అలా లేదు శాస్త్రము. నీ సాధన నువ్వు చేసుకో, నీ చెప్పి రాదు కానీ వస్తుంది,
1: ఖచ్చితంగా వస్తుంది.
0: ఎస్,
1: మన సాధన తీవ్రతను బట్టి కానీ మనం పొందడానికి అవకాశం ఉందంటారు.
0: ఎస్ ష్యూర్గాను.
1: యోగా అనేది ఒక జీవన విధానమా లేకపోతే జీవితంలో ఒక కార్యక్రమమా?
0: జీవన విధానము, ఇది దీన్ని జీవన విధానమే అంటున్నాము. అదేదో నేను వెళ్ళేసి అమ్మ వెళ్ళాలా, ఒక గంట నేను స్పేర్ చేయాలా, నేను చాలా పెద్ద హై ఎగ్జిక్యూటివ్, నేను సీఈఓ, నేను అది ఇది అంటే లేదు. ఇట్స్ యువర్ లైఫ్ స్టైల్. లేదంటే వానికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ అంటుకుంటాయి, షుగరు, బీపీ ఇవన్నీ ఉంటాయి, ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా సాధన మొదలు పెట్టాలి, సాధనను ఆస్వాదించాలి, సాధనలో ఫలితాలు పొందాలి, నలుగురికి ప్రపంచానికి తెలియజేయాలి.
1: ఇందాక ఒక మాట అన్నారు, శ్వాస అది ప్రాణాయామం, దీనికి మెదడులో ఉన్నటువంటి ఆలోచనలకి ఏదైనా సంబంధం ఉందా?
0: ఎస్.
1: ఎట్లా?
0: మనం ఒక టెన్షన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన ఊపిరి ఇలా ఇలా ఎగ్గూపిరి తీస్తాం.
1: అవును, ఎక్కువ పీల్చుకుంటాం.
0: పీల్చుకుంటాం
1: అవును
0: కదా, అప్పుడు మనకు తెలిసిపోతుంటుంది, మైండ్ కూడా టెన్షన్లో ఉంటుంది.
1: అవును.
0: వేరాజ్ బ్రీదింగ్ టెక్నాలజీలో ఏం చేశారు, స్లో బ్రీదింగ్ చేశారు, అనులోమ విలోమ ప్రాణాయామని.
1: అవును
0: కదా. ఇలాగా ఈ ప్రాణాయామం టెక్నిక్స్ అయితే దే ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ టెక్నిక్స్.
1: ఓహో,
0: ఒక పద్ధతిలో అవి చేస్తూ సాధన చేస్తూ ఉంటే ఆ సిగ్నల్స్ బ్రెయిన్కి చేరుతూ మంచి మార్పులను తీసుకొస్తాయి. ఎలాగంటే ఈ నాడీ వ్యవస్థ, న్యూరోనల్ పాత్వేస్, వాటిల్లోని మార్పు వచ్చేస్తుందట. మనం అనుకుంటాం ఎలా ఎలా వచ్చేస్తుంది, బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఒక ముద్దలాగా ఉంటుంది.
1: అవును.
0: నో,
1: మీరే చెప్పాలి డాక్టర్ గారుగా.
0: తప్పనిసరిగా వస్తుంది,
1: న్యూరల్ సర్జన్.
0: ఎస్, దీన్ని న్యూరోనల్ ప్లాస్టిసిటీ అంటారు. మనం కొన్ని ఆసనాలు చేసినప్పుడు, వృక్షాసనం అని, తాడాసనం అని ఇలాంటివి చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ ముందు రాదు, తర్వాత స్లోగా చక్కగా చేస్తాం,
1: మోకాలుపై ఇంకొక కాలు పెట్టేసి నిలబడతాం.
0: ఎస్. అయితే దాంట్లో నీ చిన్న మెదడు పనిలోకి వస్తుంది.
1: ఓహో,
0: చిన్న మెదడు బ్యాలెన్స్ కావాలి. చిన్న మెదడు ఏం చేస్తుందట అద్భుతంగాను, దానికి శక్తి సరిపోతే కొన్ని న్యూరాన్స్ రిక్రూట్ చేసుకుంటుందట, ఇంకా తెచ్చుకుంటుందట.
1: ఓ, వండర్ఫుల్.
0: తెచ్చుకొని అది స్టేబుల్గా అవుతుంది, శరీరాన్ని స్టేబుల్గా ఉంచుతుందట. అంత శాస్త్రం ఉంది దీంట్లోనే.
1: వండర్ఫుల్. సరే, మరి ఈ రకమైనటువంటి ప్రాణాయామాల్లో రకరకాలు చెప్తూ ఉంటారు, మరి అన్ని రకాలు నేర్చుకోవాలా మనం?

0: ప్రత్యేకంగా మన అవసరాన్ని బట్టి నేర్చుకోవాలా?
1: అది సాధన. చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఏజ్ని బట్టి కొన్ని కొన్ని హై బీపీ ఉన్నవాళ్ళు చేయరాదు, కొన్ని యంగ్స్టర్స్ చేయాలి, అలా ఉంటాయి. వాటి ప్రకారం మనం చేసుకోవాలి.
0: దాన్ని మనం
1: కపాలభాతి అది బీపీ ఉన్న వాళ్ళు గట్ట చేయకూడదు. సింపుల్గా అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోవచ్చు. ఎల్డర్స్, ఎల్డర్లీ పీపుల్ చాలా మంచి ఆరోగ్యం వస్తుంది, మనోధైర్యం వస్తుంది మెయిన్.
0: ఇకపోతే డాక్టర్ గారు, మామూలుగా మనకి ఆరోగ్య సమస్యలు హార్మోనల్ సంబంధించి కానీ, హార్ట్ సమస్యలు కానీ, ఇలా రకరకాల సమస్యలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గటం కానీ, వీటన్నిటిని కూడా యోగ సాధనతోటి మనం నియంత్రించడానికి కానీ నివారించడానికి కానీ అవకాశం ఉందా? ఎలా?
1: ఎప్పుడైతే మనం ఈ సాధన అయితే మొదలెడతామో యమనియమాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి.
0: ఓహో,
1: మన డైట్ మనం ఆటోమేటిక్గా మార్చుకుంటాం. మనం మన నడవడిగా ఆటోమేటిక్గా మారిపోతుంది. మన టార్గెట్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి. అవన్నీ అలా ఉండనే ఉంటాయి, కానీ మన దృక్పథం మారిపోతుంది. యువర్ వ్యూ టువర్డ్స్ దోస్ థింగ్స్ విల్ చేంజ్ కంప్లీట్లీ. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అయితే చివరిగా నేను ఒక స్లోగన్ చెప్పాలనుకున్నాను.
0: చెప్పండి సార్.
1: మ్యాట్ ఓన్లీ మ్యాటర్స్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. సీనియర్ సిటిజన్స్, మ్యాట్ యోగా మ్యాట్ ఓన్లీ మ్యాటర్స్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ ఫర్ హిజ్ లైఫ్ బికాజ్ యువర్ ఏ సీనియర్ సిటిజన్. దట్ ఈస్ మై స్లోగన్ ఫర్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే.
0: థ్యాంక్ యూ. ఒక చిన్న క్వశ్చన్ తోటి సార్, మీరు ఇంత షిఫ్ట్ అయ్యారు న్యూరల్ సైన్స్ నుంచి యోగా సైన్స్ వైపు, ఇంత షిఫ్ట్ అయినప్పుడు మీరు చూసినటువంటి అద్భుతాలు, విజయాలు మీ యోగా సైన్స్లో కొన్ని మచ్చుకకు ఒకటి రెండు?
1: అయితే నా పేరు విష్ణుప్రసాద్. విష్ణు అని ఒక సిస్టమ్ క్రియేట్ చేశాను నేను, VISHNU, వేదిక్ ఇండియన్ సైంటిఫిక్ హోలిస్టిక్ న్యూరో యూనిట్ క్రియేట్ చేశాను.
0: బాగుంది.
1: అన్ని ఫస్ట్ అక్షరాలన్నీ కలిపితే విష్ణు అవుతుంది అది. దానిలో ఈ అన్కాన్షియస్ పేషెంట్స్ వాళ్ళకును మేము ఇయర్ ఫోన్స్ పెట్టి ఓంకారం వినిపించాం. మేము దాన్ని రికార్డ్ చేసాం, ఈజీ చేస్తున్నాం. సో ఇలాగా కొంత రీసెర్చ్ వర్క్ కూడా మేము చేస్తున్నాం. అట్లా మంచి ఫలితాలు వస్తున్నాయి. అండ్ రీసెర్చ్ వైజ్ రిఫరెన్సెస్ కూడా పాజిటివ్గా చెప్తున్నాయి. సో వీ స్టడీ ద హార్ట్ రేట్, వీ స్టడీ ద రెస్పిరేటరీ ప్యాటర్న్, వీ స్టడీ ద బ్రెయిన్ వేవ్స్, ఈజీ స్టడీస్ అవన్నీ చేసి అలాగా. అయితే ఎవరినో చెప్పాల్సిన అవసరం లేదు, నేనే అది అన్నిటికీ ఎగ్జాంపుల్. ఒకప్పుడు యోగా విలేజ్లో నడవలేని పరిస్థితి నుంచి చాలా హుషారుగా చక్కగా ఉండి దేన్నైనా ఎదుర్కోగలము. ప్రతిరోజు ఐసీయూ అంటే అదొక వార్ ఫీల్డ్ లాంటిది. సైనికులు వార్ టైంలోనే వార్ ఫీల్డ్లో ఉంటారు వాళ్ళు. మేము నా జీవితకాలం వార్ ఫీల్డ్లోనే ఉన్నాను. సైనికుడు చచ్చిపోతే యుద్ధంలో చచ్చిపోయాడు అంటారు. నా పేషెంట్ చచ్చిపోతే నేను సమాధానం చెప్పాలి ఎందుకు చచ్చిపోయాడని.
0: నిజమే.
1: ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను యోగం కాపాడింది.
0: వండర్ఫుల్ సార్, మీకు మీరే ఎగ్జాంపుల్. డాక్టర్ విష్ణుప్రసాద్ గారు, చివరిగా ఆకాశవాణి శ్రోతలకి యోగాకి మీరు షిఫ్ట్ అయినట్టుగా వాళ్ళకు ఒక సూచన సలహా మీ తరపున ఇస్తారా?
1: యంగ్ జనరేషన్కి నేచే ఒక సలహా సూచన, కాన్షియస్నెస్ ఫస్ట్, కామర్స్ నెక్స్ట్.
0: బాగుంది.
1: అటెన్షన్ ఫస్ట్, ఎకనమిక్ నెక్స్ట్. ముందు కాన్షియస్నెస్ని అర్థం చేసుకోండి. అందరం మనం వెళ్ళి కమర్షియల్ అయిపోతే ఏమి ఉండదు, మనకేం మిగలదు, జీవితం ఏం మిగలదు. సో
2: మీరు ఇంతవరకు మెదడు మనస్సు యోగాల అనుసంధానం లాభాల గురించి న్యూరోసర్జన్, యోగ సాధకులు డాక్టర్ కె విష్ణుప్రసాద్ గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ముత్యాల ముంగేళ్ళు విన్నారు. సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు ఢిల్లీ నుండి రిలీ.
3: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi holding series of high-level meetings with leading French business leaders in Paris today, also to attend VivaTech summit this evening. Center to construct over 26,000 kilometers of rural roads with allocation of more than 18,900 crore rupees in financial year 2026-27. Calcutta High Court refuses to stay West Bengal Speaker's decision to appoint Ritabrata Banerjee as Leader of Opposition. Memorandum of Understanding between the United States and Iran comes into effect

0: చారిత్రాత్మకమైన కురుక్షేత్ర మహాసంగ్రామంలో దుష్టులైన దుర్యోధనాదుల్ని శిష్యులైన పాండవుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
1: అవునైనా
0: తదనంతరం హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు యుధిష్ఠిరుడు. యథేచ్ఛగా పరిపాలనా యంత్రాంగాన్ని సాగిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. కానీ ధర్మరాజు హృదయంలో ఒకే ఒక బాధతో కుమిలిపోతున్నాడు. రాజ్య కాంక్షతో పదవీ వ్యామోహంతో రక్తాన్నానే భుజిస్తున్నానే, నా పాపానికి విముక్తి లేదు లేదు అని పరిపరి విధాల బాధపడుతున్నాను. ఆ సమయంలో వేదవాసుల వారు వచ్చి, రాజా ధర్మరాజా, పాప విమోచన కొరకే అశ్వమేధ యాగం ఆచరించమని ధర్మ ప్రభుత్వం గావించి వెళ్ళారు. అంతటా శ్రీకృష్ణుని ఆజ్ఞలు అందుకుని ధర్మరాజు సలక్షణ సమన్విత సవనాశ్వాన్ని సంసిద్ధం చేసి అశ్వమేధ యాగం ప్రారంభించాడు. అయితే ఆ అశ్వం వెనుక అంగరక్షకుడుగా సర్వ సైన్య సమేతుడై అర్జునుడు వెళుతున్నాడు. అయితే ఆ అశ్వం ముఖం మీద ఒక సవాలు పట్టిగా వేలాడగడబట్టిగా ఉంది. ఇక ఆ యాగాశ్వం ఆ ఆర్యావర్తంలో ఎలా పర్యటిస్తుందయ్యా అంటే,
2: సోదరా

0: ఆర్యావర్తంలో అనేక రాజ్యాలలో అడుగు పెడుతున్న అశ్వాన్ని చూసి ఆ దేశాధీశులు సవాలు పట్టుకుని పరిశీలించి ఆవేశంతో అర్జునునితో యుద్ధానికి తలపడి యుద్ధం చేసి ఓడిపోయి సలాములు చేసి గులాములవుతున్నారు. ఎట్టికేలకు ఆ అశ్వం మణిపురం అనే పట్టణంలో అడుగుపెట్టింది. జ్వాజ్వాలమానమైన మణిపుర సూయగాన్ని తిలకించి పులకించిన అర్జునుడు తన సహచరులైన మరాళకేతుని పిలిచి మరాళకేతన,
1: ఓయ్,
0: శోభాయమానమైన ఈ పట్టణం
2: పేరేమిటి?
1: వైజాగ్ అంటారయ్య బాబు.
0: కాదయ్యా, ఇది ఇక్కడ పేరు, కానీ ఈ పట్టణం పేరేమిటి అని చెప్పాడు గాడు. అంతేకాదు దీన్ని పరిపాలించే రాజు ఎవరు అని ప్రశ్నించగా చిరుమందహాసంతో మరాళకేతనుడు అర్జునుడితో ఏమని చెప్తున్నాడయ్యా అంటే,
2: పార్థ,
1: ఓయ్,
2: పార్థ,
1: ఓహో,
2: పార్థ, మణిపుర.

0: மணிபுர பட்டணமியதி பப்ருவகனுடிந்தயாதி பிராசஸ்தி பலோரு பிரசம்சிம்ப விந்தயா பார்த்த மணிபுரா.
1: అర్జునా, ఈ పట్టణం పేరు మణిపురం. ఈ పట్టణాన్ని పరిపాలిస్తున్న ప్రభువు బభ్రువాహనుడు. అతడెవరో కాదయ్యా, ఆ కుమారుడు మీ కుమారుడే.
2: నాకు చిన్న సందేశం రే.
1: ఏమిట్రా,
2: అర్జునుడికి బభ్రువాహనుడు కొడుకున్నాడని అర్జునుడికి తెలియదు? ఏమిట్రా
1: తెలియదురా, దానికి కారణం కూడా ఉంది.
2: కారణం ఏమో నాకు తెలదు, కానీ అసలు ఈ బభ్రువాహనుడు ఎక్కడ పుట్టాడో
1: ఆ కథ వివరణ అంతా ముందు ముందు చెప్తాను. అర్జునుడు ఒకప్పుడు తీర్థయాత్రలు చేస్తున్న సందర్భంలో ఈ మణిపురం వచ్చాడు. మణిపురం మహారాజు కుమార్తె అందాల సుందరాంగి అయిన చిత్రాంగదను చూసి ముగ్ధుడయ్యాడు. ఒకరినొకరు చూపులతో ప్రేమించుకున్నారు. విషయం తెలిసి మణిపురం మహారాజు వారి ఇరువురికి వివాహం చేయించాడు. వారి దాంపత్య ఫలితంగా జన్మించిన సంతానమే మన కథానాయకుడైన
0: బభ్రువాహనుడు.
1: తల్లి గారి పర్యవేక్షణలో దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నాడు. ఇక వీర విద్యలు కూడా ఏ విధంగా నేర్చుతున్నాడయ్యా అంటే,
0: చిన్నలోడు విల్లు బట్టరా, చిన్నలోడు విల్లు బట్టరా, చిన్నప్పుడు విల్లుకు బట్టరా, చిన్నప్పుడు విల్లుకు బట్టరా, లింగిల పెట్టను కొట్టరా, లింగిల పెట్టను కొట్టరా, నీటిలో చేపను కొట్టాడా.
1: బభ్రువాహనుడు సకల వీర విద్యల్లో ఆరితేరి సాటి లేని మేటి వీరుడయ్యాడు. ఈ రాజ్యానికే రాజయ్యాడు. బభ్రువాహనుని శక్తి యుక్తి ధైర్యాల గురించి చెబుతుంటే తన కుమారుని గొప్పతనాన్ని గురించి విని మురుసిపోతున్నాడు అర్జునుడు. ఈ కథ ఎలా ఉండగా యాగాస్వామం మణిపురం నాలుగు రోడ్ల కోడలికి చేరిందండి. అది చూసిన సైనికులు సైన్యాధిపతి అయిన సుబుద్ధికి విన్నవించారు. వెంటనే సుబుద్ధి హుటాహుటిన వచ్చి ఆ అశ్వాన్ని చూసి ముఖం మీద ఉన్న సవాలు పట్టుకను చదివాడు. ఆ సవాలు పట్టుకలో ఏమని వ్రాసి ఉందయ్యా అంటే,
2: ఏమనయ్యా,
0: దుర్జయ రాజ మండలి దుంతుదమూతి యుధిష్ఠర చతుర్జర్జితమైన హయవతం సమునకు క్రమర అంగరక్షరాజనుడే గురించే విఠలాసుని గెలిచిన జోదు విక్రమోపార్జిత నిలబట్టుడు రయమున సూరులు రాత్రి జల్గిన
1: సవాలు పట్టుగా చదివాడు. ఆగ్రహంతో తన సైనికులతో ఏమంటున్నాడు,
0: సైనికులారా.

0: కదిం దక్క దగ్గ దరిగడి జిం దరిధా. ఏమేమి, మేము వీరుల ముఖామా?
1: ఓహో,
0: పాండవులే గొప్పవారా?
1: వాళ్ళే గొప్ప వీరు.
0: మణిపుర వీరభూమి కాదా? మణిపురలో వీరులే
1: కరువయ్యారా?
0: మా రాజేంద్రుడు బబ్రవాహుడు వీరుడు కాదా అంటూ ఆవేశపడి ఆ సైనికులారా ఆ గుర్రాన్ని బంధించండి అనగానే ఆ గుర్రాన్ని అశ్వశాలలో బంధించారు. ఇట్లుండగా
2: కొలువు కూటాన్ని చాలించి

0: బ్రహ్మణుడు
1: బ్రహ్మణుడు అంతఃపురానికి వస్తున్నాడు. ఇంతలో మంత్రి అతనికి ఎదురుపడ్డాడు. జరిగిన విషయాన్నంతా వివరంగా తెలుసుకున్నాడు. ఆ అశ్వాన్ని చూడాలని చెప్పి అశ్వశాలకు వెళ్ళి గుర్రాన్ని చూశాడు. కానీ అశ్వశాలలోకి వెళ్ళిన తర్వాత ఆ పత్రాన్ని చదివాడు. చదివి వెంటనే సుబుద్ధిని చూసి, అయ్యో ఎంత పని చేసావయ్యా,
2: ఎంత పని చేసావయ్యా సుబుద్ధి, ఈ గుర్రం ఎవరిది అనుకుంటున్నావు? మా పెదనాలు గారైనటువంటి ధర్మరాజు గారి విడిచిపెట్టబడి యాగాస్తాము.
3: అవును,
2: దానికి మరి అంగరక్షక వచ్చినప్పుడు ఆ కన్న తండ్రి అర్జునుడు అంటూ చివాట్లు పెట్టి ఉదయమే మేల్గాంచి తన తండ్రి అంటే అర్జునుడు మకాము చేసుకుని శిబిరాల వరకు
3: వెళ్ళి
1: దివ్య మంగళ విగ్రహ స్వరూపుడైన తన తండ్రిని చూసి అతను దగ్గరికి చేరి ఏమని చెప్తున్నాడయ్యా అంటే,
3: ఏమనయ్యా?
2: నాయనా నాయనా కన్న తండ్రి,
3: తండ్రి
2: మీరు వస్తారనకు ముందుగానే తెలియజేస్తే మీకు స్వాగత వచనాలు పలుకుతూ సత్కరించేవాడిని కదా కన్న తండ్రి.
3: అవును కదా తండ్రి.

0: ತಲೆಯುನಿ ಕುಶಲ ಮಡಿಗಿಲಾಡ
1: ಕುಮಾರ
0: ಅಂಧಕಾರ ಮುನಃ ಎಮಿಟುರಾಗ.

0: పరిగెట్ట జింధరిదా
1: తండ్రి, హస్తినాపురంలో అందరూ క్షేమమేన?
2: అందరూ క్షేమంగా
1: మీరు వస్తారని ముందుగానే తెలియజేస్తే స్వాగత వచనాలు పలుకుతూ మేము సత్కరించుకోవాడిని కదా తండ్రి.
2: అవును తండ్రి
1: అంటూ వినయ విధేయులతో మొక్కబోయాడు. ఎప్పుడైతే మొక్కబోయాడో వెంటనే హస్తినాపుర సామ్రాజ్యాధినేత ధర్మరాజు వారిది
2: యశ్వం,
1: నేను మృత్యుడను,
2: ఇక్కడ
1: బాంధవ్యాలకు పని లేదు అంటూ కాంచన కిరీటధారి అయిన బబ్రువాహనుని ఎడమ కాలితో ఒక్క తన్ను తన్నాడు. అయినా బాధపడలేదు బబ్రువాహను. తండ్రి, నా కఠినమైన కపాలపు ధాటికి మీ మృదువైన పాదము నొచ్చిందా అంటూ మరలా మృక్కి మోకరెళ్తున్నాడు. వెంటనే అర్జునుడు కోపంతో అన్నాడు, బబ్రువాహన, నీవు క్షత్రియుడు
0: రాజు కాదు,
1: నీవు క్షాత్రత్వం లేదు, అసలు నీ కన్న తల్లి నిన్ను రాజవాడికే కనలేదా అని ఎప్పుడైతే నోరు జారాడో ఆ మాటలు విన్న బబ్రువాహనుడు తోక దుఃఖం తాచులా లేచి ఏమంటున్నాడు,
0: ఏమన్నావు తండ్రి? ఎందుకని నీ నూరుకుంటే పందవలిని పెంచుదేమో,
3: నూరుకుంటే పందవలిని పెంచుదేమో,
0: తండ్రి అని గౌరము చేత తల్లిలా సైరించిన

0: నారాయణ తరిగట జింధరి ధ
1: నేను క్షత్రియుడను అవునో కాదో కథనం
2: చూపించుకి
1: యుద్ధానికి పిలిచాడు. అంతా బబ్రువాహను ప్రతాప స్ఫూర్తి ప్రకటించగానే మణిపుర వీరులందరూ ఉత్సాహంగా ఒకరినొకరు ఉత్తేజపరుచుకుంటూ ఎలా సిద్ధమవుతున్నారు.

0: క్షేత్రంలో మట్టి పెట్టాలి మనమంతా అని చెప్పి ఉత్సాహపరుస్తూ ఆవేశంతో ఆయుధాలు చేతబట్టి కదన రంగానికి కదిలి వచ్చారు. ఇక బబ్రు వాహనులు శాంభవి మీద ఆలయానికి వెళ్లి అమ్మవారిని ఎలా ప్రార్థిస్తున్నారు.
1: శాంభవి, జై శాంభవి, జై కార్తికేయ.

0: కుమ్ములు ఇప్పుడు పూర్చివేసా
1: శాంభవి రావి గంభీర భైరవి శాంభవి రావి
0: తగదా తగ తరిగిడ తరిగిడదా.
2: అదిగో యుద్ధ భూమిలో రథ గజ తురగ పదాది సైన్యాలు రెండు కొండలు ఢీకున తలపడ్డాయి.
0: అయితే ఆ పోరు ఏ విధంగా సాగుతుందయ్యా?
3: ఏ విధంగా అయ్యా?
0: పట్ట పట్ట పట్ట

అతివేగ బలాబలి కట్ట కట్ట కట్ట కట్ట కొరలు రిపిడికి చిట్టపటమనే నిప్పుల్ బలాబలి తరిగి పఠక.

0: కట్టారు బాబు తటాలు నందుకుని బళాబలి ఎక్కడి రథములు ఎక్కడి ఎక్కడ ముక్కలండి బళాబలి
1: ఆంధ్ర కుమార ధీర వీర గాథ వినరా
0: అబ్బా

0: ప్రాణము రాజుకుందని కత్తులు కనేలబడుతున్నాయి, గుత్తుకులు తెగ పడుతున్నాయి, ఆహాకారాలు మింటిని అంటుకుపోతున్నాయి. బబ్రువాహను సైన్యపు దాటికి అర్జునుడు సైన్యం పాయనం
1: చిత్తగిస్తుంది.
0: అది గాంచిన అర్జునుడు చిత్తాక్రాంతుడైపోయాడు, నీరసించిపోయాడు. అది గాంచినటువంటి కర్ణుని కుమారుడైన ఋషికేతుడు
1: వచ్చి
0: వీరత్వానికి మారుపేరైన మీరు ఇలా నిరుత్సాహపడవలదు. బబ్రువాహను ఢీకొంటాను నేను లేనా తండ్రి అని తండ్రి ఆజ్ఞ ఇవ్వకుండానే బబ్రువాహనుతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఇద్దరు రణభూమిలో పోరు చేసేసరికి చూసేవారికి రెండు కళ్ళు చాలడటం లేదటండి. ఇద్దరు తమ తమ ప్రభావాలు చూపెడుతున్నారు. ఎట్టుకేలకు బబ్రువాహనుడు వేసినటువంటి బాణం తగిలి ఋషికేతుడు నేల కొరుకుపోయాడు,
2: మరణించాడు.
0: మరణించిన ఋషికేతుడు శవంపో పడి దుఃఖిస్తున్న అర్జునుడి వద్దకు బబ్రువాహనుడు వచ్చాడు. కథన రంగంలో కన్నీరు
2: పెడుతున్నారే,
0: ఇది కథనం అనుకున్నారా, మీ సదనం అనుకున్నారా, నాకు క్షాత్రత్వం లేదన్నారే,
2: రండి
0: మీకు కూడా రుచి చూపిస్తాను నా క్షాత్రత్వం ఏంటో అని యుద్ధానికి ఆహ్వానించాడు. చేసేది లేక విలిడంబులు చేతపట్టి శ్రీకృష్ణ పరమాత్మకపై భారం పెట్టి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఏ విధంగా
2: మాధవ కృష్ణ
1: కృష్ణ
2: భారములంతయు వసుదేవాత్మజుపై కదిలాడే
3: వినరాంధ్ర కుమారాలీల వీరగాథ వినరా
2: వరిగా పదుడు బబ్రువాగా.

0: కదలక బాధుని వామనేత్ర మదిరే విని అంతవానికే అప్పుడు గుండె చెదరే
1: ఆంధ్రకుమారాధీర వీరగద వినరా
0: తరిగి తరిధా.
2: భండన భూమిలో బబ్రువాహనుడు ప్రచండ అస్త్రాలతో పలకరిస్తున్నాడు.
3: అవును,
2: అర్జునుడు విస్తుపోతున్నాడు.
3: అవును,
2: ఎట్టికేలకు సహనం నశించి తన తల్లిపై ఆనబెట్టి, నా తల్లే శీలవతి అయితే ఈ అస్త్రంతో అర్జునుని ఆట కట్టు అంటూ ఒక బాణాన్ని అర్జునుడిపై సంధించాడు. ఆ బాణం సూటుగా వెళ్లి అర్జునుడు వక్షస్థలంపై
3: గుచ్చుకుంది.
2: అర్జునుడికి ప్రాణవాయువులు అంతవాయువులు
3: కలిసిపోయాయి.
2: తన తండ్రి శవంపై పడి దుఃఖిస్తూ మూర్చపోయాడు బబ్రువాహనుడు. సైనికుల ద్వారా మరణ వార్త విన్నటువంటి
0: చిత్రాంగదాదేవి గోడు గోడున వీధిని పడి ఏ విధంగా విలపిస్తుందయ్యా,
3: ఏ విధంగా
0: రాధ రాధ ప్రాణరాధ.

0: ఈ విధంగా బోరుబోరున వెలిపిస్తూ యుద్ధభూమికి వచ్చింది
1: చిత్రాంగదాదేవి. అవును,
0: అర్జునుని మూడో భార్య అయిన ఉలిచి కూడా వచ్చింది.
1: అవునైనా.
0: అయితే కన్న తండ్రిని పోగొట్టుకుని వెలిపిస్తున్నటువంటి వాడిని చూసి ఉలిచి అంటుంది, బబ్రు వాహనను చూసి, నాయనా బబ్రు,
1: బబ్రు
0: భూలోకంలో ఉన్న నా తండ్రి, పాతాళ లోకంలో ఉన్నటువంటి నా తండ్రి నాగరాజు వద్దకు వెళ్ళి సంజీవం అని ఉంది, దాన్ని తీసుకొచ్చి ముట్టిస్తే నీ తండ్రి పునర్జీవుడవుతాడు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చింది. బబ్రువాహనుడు పాతాళ లోకానికి వెళ్ళి తాతగారికి విషయాన్ని విన్నవించాడు. నాగరాజు నాగమణి ఇస్తుంటే నాగరాజు మంత్రి అడ్డగించాడు, అయినా వినకుండా మణిని బబ్రువాహనునికి ఇచ్చాడు. నాగమణిని భూలోకానికి తీసుకొస్తున్నాడు బబ్రువాహనుడు. తన మాటను కాదని మణిని ఇచ్చాడని నాగరాజు మంత్రి తన సహచరులైన సుబుద్ధి సుబాహులను పిలిచి అర్జునుని శిరస్సు నరికి అడవులకు తీసుకుపోమని ఆజ్ఞాపించాడు. వారు వెంటనే అలాగే చేశారు, అడవులకు తీసుకుపోయారు. తన తండ్రిని బ్రతికించుకుందామని వచ్చిన బబ్రువాహనికి అక్కడ ముండంతో కనిపించిన తండ్రి కనిపించాడు. ఈ కథలో ఉండగా కుంతీదేవికి అర్జునుని గురించి పీడకల వచ్చింది. వెంటనే కుంతీదేవి మేళనుడైన శ్రీకృష్ణుని ప్రార్థించింది. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు, విషయాన్ని కృష్ణుడికి వివరించింది. వెంటనే దివ్య దృష్టిని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జునుని నేను కాచరక్షిస్తానని ఆమెకు అభయం ఇచ్చి దివ్య దృష్టిని అంతా తెలుసుకున్నటువంటి కృష్ణుడు గరుడ వాహనంపై భీమసేనుని కుంతీదేవిని తీసుకుని మణిపుర రణభూమికి చేరాడు. దివ్య దృష్టిని చూసిన కృష్ణుడు విష్ణు చక్రానికి ఆనతివ్వగా గగనంలో ప్రవేశించి సర్పాదముల పీచమణచి
2: చచ్చిపడినటువంటి తన కుమారుని చూసి కుంతీదేవి ఏ విధంగా విలపిస్తుందయ్యా కుమారా.

0: ఇంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు దివ్య దృష్టిని గ్రహించి తన విష్ణు చక్రానికి ఆనతిచ్చాడు. సర్పాదంలో పీచమణిచి ఆ శిరస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపించగానే వెళ్ళి శిరస్సు తీసుకొచ్చి కృష్ణుని పాదాల ముందు పెట్టి అదృశ్యమైపోయింది. అయితే అంత శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ శిరస్సును తీసుకెళ్లి అర్జునుని కళేబరానికి తగిలించాడు, సంజీవమణిని తీసుకెళ్లి ముట్టించాడు. వెంటనే అర్జునుడు
1: మరలా బ్రతిగాడు అర్జునుడు. అయితే వీరంతా కూడా ఆ శ్రీకృష్ణ భగవాను ఏ విధంగా వేడుకుంటున్నారయ్యా?
2: ఏ విధంగానయ్యా?

0: ಚಕ್ರವರ್ತು ಜನುಜಾಯ ಸಾರ್ವಭೌಮಾಯ ಮಗಳೋ.
1: ಮಹಾವೀರ ಬಬ್ರುವಾಹನ ಅಂಶಂಗ ಶ್ರೀ ಮಂಗಂ ಸತ್ಯನಾರಾಯಣ ಬೃಂದಂ ನಿರ್ವಹಣಲೋ ಬುರ್ರಕಥ ಗಾನಂ ವಿನ್ನಾರು వంతలు శ్రీ బాబ్జీ శ్రీ కే సూర్యచంద్రరావు జానపద రంజని విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం, ఘంటసాల ఎస్వర్ లక్ష్మి గానం, చిత్రం బబ్రువాహన.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ప్రసారాలు మీరు ఇంతవరకు విన్నారు. అనంతర ప్రసారం తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే అలవరసలపై. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 7 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 4:59:52. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్న శిక్షణ ఉపాధి అవకాశాల గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం మొదటి భాగం వింటారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన్ నాగేశ్వరరావు, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి.
1: నూతన తరానికి

0: నైపుణ్యాభివృద్ధి అనేది ఒక జాతీయ అవసరం. అది ఆత్మనిర్భర్ భారత్కు పునాది అన్నారు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు. నైపుణ్యం కలిగిన భారతదేశాన్ని నిర్మిద్దాం అని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతదేశ జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ లేదా స్కిల్ ఇండియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఒక అద్భుత కార్యక్రమం. దీనిని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. యువతకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో 2015 జూలై 15 స్కిల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి పిలుపును అందుకుని భారతదేశంలోని చమురు మరియు సహజ వాయువుల రంగ ప్రభుత్వ సంస్థలు యువతకు నైపుణ్యాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఐఓసీఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఓఎన్జిసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్, ఈఐఎల్ వంటి చమురు రంగ సంస్థలు సంయుక్తంగా ఒక భాగస్వామ్య సంస్థలతో కలిపి దేశంలోని వివిధ ప్రాంతాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్లో భాగంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి నైపుణ్యాన్ని అందించి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా యువత ఆశలు చిగురుస్తున్నాయి. నైపుణ్యం సంపాదించడంతో పాటు ఉద్యోగం కూడా లభిస్తుండటంతో యువతీ యువకులు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నారు. ఇంధన రంగంలో నవరత్నాలుగా ఉన్న కంపెనీలు దేశంలోని 6 ప్రాంతాలలో వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయి. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో హెచ్పిసిఎల్, కేరళలోని కొచ్చిలో బీపీసీఎల్, ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఐఓసి, గుజరాత్ వాణిజ్య కేంద్రం అహ్మదాబాద్లో ఓఎన్జిసి, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో గెయిల్ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు ప్రారంభించాయి. ఈశాన్య భారత యువతీ యువకుల కోసం ఆయిల్ ఇండియా లిమిటెడ్ గౌహతిలో ప్రత్యేక ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. ఈ కేంద్రాలు యువతకు పూర్తి స్థాయిలో వృత్తి నైపుణ్యాన్ని అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పిలువబడుతున్న విశాఖపట్నంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ 2016లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. మహావిశాఖ నగరపాలక సంస్థ పైనాపిల్ కాలనీలో సమకూర్చిన ప్రాంగణంలో ఇన్స్టిట్యూట్ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో హైడ్రోకార్బన్, ఎలక్ట్రికల్, వెల్డింగ్, ఫిట్టర్, సోలార్ పివి ఇన్స్టాలేషన్, హాస్పిటాలిటీ వంటి విభాగాలలో శిక్షణ ఇస్తుంది. ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్న ఈ కేంద్రం 2015లో నగరం నడిబొడ్డుకు చేరుకుంది. విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్ ప్రాంగణంలోని ఆర్టీసీ భవనంలో హెచ్పిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బస్ స్టాండ్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండడం వల్ల ఎంతోమంది యువతులు ఈ కేంద్రం సేవలను వినియోగించుకుంటున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో దేశంలోని ఆయిల్ కంపెనీలు 60,000 మందికి పైగా శిక్షణ ఇస్తే విశాఖపట్నంలోని హెచ్పిసిఎల్ సెంటర్ ఒక్కటే సుమారు 30,000 మందికి వృత్తి నైపుణ్యాన్ని అందించిందంటే ఈ కేంద్రం విశిష్టత స్పష్టమవుతుంది. దేశంలోని 1 కేంద్రంగా హెచ్పిసిఎల్ సెంటర్ నిలిచింది. 2025 సంవత్సరంలో 5,000 మందికి పైగా శిక్షణ ఇచ్చి రికార్డు సృష్టించింది. ఉపాధి అవకాశాలను కూడా 80% మేరకు అందిస్తుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు సహా మన పక్కనే ఉన్న ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఈ కేంద్రం సేవలు వినియోగించుకుంటున్నారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన విశాఖపట్నం హెచ్పిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి విజయ్ కుమార్ గారు విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన సహచరులతో కలిసి ఇన్స్టిట్యూట్ను అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం పూర్వపురాల గురించి విజయ్ కుమార్ ఆకాశవాణికి వివరిస్తూ,
1: నేను పి విజయ్ కుమార్ అండి, సిఇఓ అండ్ సెక్రటరీ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 2016లో స్టార్ట్ అయింది ఇక్కడ విశాఖపట్నంలో. ఆల్ పెట్రోలియం అండ్ ఎంఓపిఎన్జీ అండర్లో 6 ఆయిల్ ఇండస్ట్రీస్ ఎస్డియు స్టార్ట్ చేశాము ఆల్ ఓవర్ ఇండియా, అండ్ 8 ఆయిల్ కంపెనీస్ అండర్ ద ఎంఓపిఎన్జీలో. సో ఇక్కడ హెచ్పిసిఎల్ ఏమో విశాఖపట్నంలో స్కిల్ డెవలప్మెంట్ రన్ చేస్తుంది. ఇంకా మిగతాది ఎస్డిఐ భువనేశ్వర్ ఉంది, అది ఐఓసి వాళ్ళు చూస్తున్నారు. అహ్మదాబాద్లో ఓఎన్జిసి వాళ్ళు, కొచ్చిన్లో ఉంది బీపీసీఎల్, అండ్ రాయ్బరేలీలో ఉంది గెయిల్ వాళ్ళు, గౌహతిలో ఉంది ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఇలాగ 6 సంస్థలు 6 ప్లేసుల్లో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చేస్తుంది. వైజాగ్కి సంబంధించి చూస్తే హెచ్పిసిఎల్ లీడ్ కంపెనీ, మిగతా 7 కంపెనీస్ ప్రమోటర్స్గా ఉంటారు. 2016 నుండి ఇప్పటి వరకు మేము చేసిన ట్రైనింగ్స్ చూస్తే 29,000

యా ట్రైనింగ్స్ ఇచ్చాము. సో ప్లేస్మెంట్స్ కూడా చూస్తే మనకి యావరేజ్గా 87% వరకు ఉంటుంది. లాస్ట్ ఇయర్ 5115 ట్రైనింగ్స్ ఇచ్చాం, అది మా ప్రోగ్రెస్. ఒక వన్ ప్లేస్ నుండి వీ హ్యావ్ గివెన్ మోర్ దెన్ 5000 ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్ ఆల్సో లాస్ట్ టైం ఇట్ వాస్ గుడ్, 94% ప్లేస్మెంట్స్ ఇచ్చాము. ఓవర్ ఎ పీరియడ్ కూడా స్ట్రెంగ్త్ చూస్తే అమ్మాయిల స్ట్రెంగ్త్ పెరిగిందండి. ఇప్పుడు ఇంతకుముందు మాకు అరౌండ్ 27% అలా ఉండేది, నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 40-43% వరకు అమ్మాయిల స్ట్రెంగ్త్ ఉంది. అండ్ మా ఇన్స్టిట్యూట్ ఇంతకుముందు జీవీఎంసీ వాళ్ళ దీంట్లో ఉండేది అరిలోవాలో, ఇట్ వాస్ షిఫ్టెడ్ టు ఏపీఎస్ఆర్టీసీ బిల్డింగ్ కాంప్లెక్స్లోకి. January 24 వీ హ్యావ్ షిఫ్టెడ్ అండ్ ఇక్కడికి వచ్చాక వెదర్ లాజిస్టిక్ పరంగా కానీ విజిబిలిటీ పరంగా కానీ ఇట్ ఈస్ వెరీ నైస్ నౌ. అండ్ పిల్లలు రావడానికి ఈజీగా ఉంది అండ్ వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 32 డిఫరెంట్ జాబ్ రోల్స్. దిస్ ఎంటైర్ ట్రైనింగ్ సార్ అండర్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండర్లో అండ్ డిఫరెంట్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్. వీఆర్ ఆల్రెడీ పార్ట్నర్స్ విత్ 17 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్తో అఫిలియేట్ అయి ఉన్నాము. వాళ్ళ కరికులమే వీఆర్ మెయింటైనింగ్. ఈ ఆల్ ట్రైనింగ్స్ ఆర్ ఫ్రీ ట్రైనింగ్స్ అండి. చిల్డ్రన్ వీఆర్ ప్రొవైడింగ్ అకామిడేషన్ అండ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుంది. వాళ్ళకి ట్రైనింగ్స్ మనం 1.5 to 3 months షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ అంటాం ఇవి. ఈ ట్రైనింగ్స్ ఇచ్చాక ప్లేస్మెంట్స్ కూడా వీఆర్ ప్రొవైడింగ్. ప్లేస్మెంట్స్ మాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే అరౌండ్ 73 ప్లేస్మెంట్ డ్రైవ్స్, అంటే డిఫరెంట్ ఎంప్లాయర్స్ వచ్చి దే విల్ టేక్ ద ఇంటర్వ్యూస్ అండ్ దే విల్ సెలెక్ట్ ద స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ మోస్ట్లీ వీఆర్ ట్రయింగ్ లోకల్గా ఇవ్వడానికి, బట్ అదర్వైజ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఈ అవుట్స్కట్స్లో ఉన్న కంపెనీస్లో కూడా దే ఆర్ గోయింగ్ అండ్ జాయినింగ్. వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ యాక్చువల్లీ అలాంగ్ విత్ దిస్ ట్రైనింగ్స్. ఏదైతే డొమైన్ ట్రైనింగ్స్ తీసుకుంటున్నారో దాంతోపాటు వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఎవ్రీ డే అట్లీస్ట్ 1 hour సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్. సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు, దే ఆర్ గివింగ్ ట్రైనింగ్ టు దెమ్ హౌ టు స్పీక్ అండ్ హౌ టు బిహేవ్ దెమ్ సెల్వ్స్. వాళ్ళకి ఎలాగ ఎంప్లాయబిలిటీకి సిద్ధపడేటట్టు వాళ్ళని మనం, సో అలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఒకే పర్టికులర్ క్యాంపస్ నుండి 5000 అబౌవ్ చేయడం అనేది లాస్ట్ ఇయర్ మేము చేయగలిగాము. లాస్ట్ ఇయర్ 5115, ఈ ఇయర్ మోర్ దెన్ 5500 చేద్దామనేసి ప్లానింగ్. ఈ క్యాంపస్లో కాకుండా మేము ప్రిజన్లో కూడా చేస్తున్నాం, వైజాగ్ ప్రిజన్లో కూడా. ప్రిజన్లో చేసే ట్రైనింగ్స్ 2 months ట్రైనింగ్స్ వీఆర్ గివింగ్ అండ్ రాజమండ్రి ప్రిజన్లో కూడా వీఆర్ గివింగ్ ట్రైనింగ్ టు ప్రిజనర్స్ బోత్ రాజమండ్రిలో అండ్ ఇక్కడ. అక్కడ ఏమంటే ఆర్క్ వెల్డింగ్ మీదని ప్లంబింగ్ అండ్ జూట్ స్టిచ్చింగ్ వీటి మీద వీఆర్ గివింగ్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్స్ అన్ని 2 months. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు ఆల్ కాలేజెస్, ఐటీఐస్ అండ్ వీఆర్ కండక్టింగ్ సెమినార్స్, వర్క్షాప్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. వీఆర్ కాలింగ్ దెమ్ ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ దీస్ పీపుల్ అండ్ మాకు మొబిలైజర్స్ ఉంటారు. మొబిలైజర్స్ ద్వారా కూడా మేము ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిఫరెంట్ కాలేజెస్ వెళ్ళి వాళ్ళని కలిసి ఇక్కడ మేము ఇస్తున్న ఫెసిలిటీస్, వాట్ అవర్ కోర్సెస్ వీఆర్ గివింగ్, వీ విల్ ఇన్ఫార్మ్ దెమ్. ఇక్కడ ఆల్మోస్ట్ వెల్డింగ్, ఫిట్టర్, ఆల్మోస్ట్ అన్ని జాబ్ ఓరియంటెడ్ మేజర్లీ హైడ్రోకార్బన్ సెక్టర్కి సంబంధించిన చేస్తాము. అండ్ వేరే ఏదైనా సరే వేరే ఇండస్ట్రీస్తో మాకు ఉన్న దీన్ని అసోసియేషన్ బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి ఎనీథింగ్. ఇప్పుడు సూయింగ్ మిషన్ ఆపరేటర్స్కి కూడా చేస్తున్నాము, అలాగే రిటైల్ సేల్స్ అసోసియేట్స్, డేటా ఫీడర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్. ఇప్పుడు వేరే రోజుకి వాటికి కావాలి అంటే వేరే రోజు ఎగ్జిక్యూటివ్స్కి 18-28 వీఆర్ టేకింగ్ అండి. వాళ్ళ నామ్స్ ప్రకారం, ఎన్ఎస్డిసి రిక్వైర్మెంట్ ప్రకారము వీఆర్ సెలెక్టింగ్. వాళ్ళు ఆధార్ కార్డు లింక్డ్ అనమాట, వాట్ ఎవర్ వీఆర్ కమింగ్. ఒకసారి ఒకటే ట్రైనింగ్ ఫ్రీ ట్రైనింగ్స్ ఒకటే చేయగలరు. యాక్చువల్గా అయితే మనం ఇవ్వగానే వెంటనే ఒక జాబ్లోకి జాయిన్ చేయడానికే మనం వీఆర్ ట్రయింగ్ కాబట్టి ఏ దాని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద స్కిల్ డెవలప్ చేసి ఇమీడియట్గా ఏదో కంపెనీలో జాయిన్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడికి వస్తున్న వాళ్ళలో ఫస్ట్ టైం ఆ జనరేషన్లోనే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే ఉంటున్నారు కదా, 3 నెలలు మ్యాక్సిమం అని చెప్పాం కాబట్టి. సో ఆ 3 నెలలు ఉన్నది మ్యాక్సిమం వీ కెన్ గివ్ 4 batches ఆ పర్టికులర్ జాబ్ రోల్. ఇన్ ఏ ఇయర్ వీఆర్ గివింగ్ ఆల్మోస్ట్ 170-180 డిఫరెంట్ బ్యాచెస్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ బ్యాచ్ కంప్లీట్ అయిపోతూ ఉంటే వీఆర్ రెగ్యులర్లీ వాళ్ళతో టచ్లో ఉంటాం కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మనకి ఇస్తారు అండ్ మాకున్న వెబ్సైట్లో కూడా వాళ్ళు దే విల్ గివ్ దేర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మొబిలైజేషన్, ప్లేస్మెంట్ ఇవి రెండు కంటిన్యూగా ఎప్పటికీ అవుతూనే ఉండాలి. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ మనకు ఒక 5 or 6
బ్యాచ్లు వెళ్ళిపోతుంటాయి, అదర్ బ్యాచ్లు వస్తూనే ఉంటాయి. ఇట్స్ రెగ్యులర్, దర్ ఇస్ నో హాలిడే ఫర్ దిస్ స్కిల్ డెవలప్మెంట్. ఓన్లీ సండే ఇస్ అ హాలిడే.

మండే టు 6 డేస్ సార్. మీకు ట్రైనింగ్ పరంగా చూస్తే అట్లీస్ట్ 14,000 to 15,000 పర్ క్యాండిడేట్ మీద ఖర్చు అవుతుంది ఓన్లీ ట్రైనింగ్ కోసం. మళ్ళీ మనకి హాస్టల్ ఫెసిలిటీ వాటి మీద కూడా ఒక క్యాండిడేట్ మీద 150-200 అలాగా. హెచ్పిసిఎల్ సిఎస్ఆర్ ఫండ్స్ ఎవ్రీ ఇయర్ వి టేక్ ద ఫండ్స్. ఇక్కడ అవుతున్న ట్రైనింగ్ని బట్టి మనం ఆ ఫెసిలిటీస్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం నడుపుతున్నాం. అది కాంట్రిబ్యూషన్ కాకుండా మిగతా ఇక్కడ లోకల్గా కూడా వేరే ఆయిల్ కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ లోకల్ కంపెనీస్ కానీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పుడు నా మనకి హెచ్ఎస్ఎల్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ బ్యాచెస్ నాకు ట్రైనింగ్ కావాలి అని చెప్పేసి ఆ ట్రైనింగ్కి అవుతున్న ఖర్చు వాళ్ళు ఇస్తూ ఉంటారు. రీసెర్చ్ అంటూ లేదు, ఈ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ 6 డిఫరెంట్ క్లయింట్ ఎంగేజ్మెంట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్. సో న్యూ ఒక 6 అంటే రిక్వైర్మెంట్ని బట్టి నా సెక్టర్ స్కిల్స్ వాళ్ళ దీన్ని బట్టి మనం యాడ్ చేస్తూ పోతున్నాం అన్నమాట. అది కాకుండా మేము కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నామండి. ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీ గురించి. సో కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 34,000 పైన వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్స్, పేమెంట్ ట్రైనింగ్స్. ఇవి కాకుండా ఎవరికైనా సైబర్ సెక్యూరిటీ మీద కానీ ఆటో క్యాడ్ మీద కానీ లేదంటే ఎనీ అదర్ ఏఐ చాట్ బాట్ వీటి మీద ట్రైనింగ్స్ కావాలంటే పెయిడ్ కోర్సెస్ వీఆర్ డూయింగ్. ఆ పెయిడ్ కోర్సెస్ కూడా ఎలాగంటే మీకు అవుట్ సైడ్ ఉన్న దాని మీద ఆల్మోస్ట్ 50% ఆర్ లెస్ దెన్ 50% వీఆర్ ఛార్జింగ్, ఎందుకంటే వీఆర్ నాట్ ఫర్ ఎనీ ప్రాఫిట్ మేకింగ్ కాబట్టి. సో వీఆర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్. ఎనీ డే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 900-1,000 స్టూడెంట్స్ ఉంటారు. ట్రైనర్స్ మోర్ దెన్ 54-55 ట్రైనర్స్ మా దగ్గర ఉన్నారు. అండ్ మా స్టాఫ్ ఎస్డిఐకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అది చూసుకోవడానికి ఒక 10 మంది వరకు అడ్మిన్ స్టాఫ్ ఉంటుంది. అండ్ హెచ్పిసిఎల్ నుండి ఆఫీసర్స్ మొత్తం 5, నేను సిఇఓ అండ్ సెక్రటరీ, ఇద్దరు చీఫ్ మేనేజర్స్ ఉన్నారు, ఇద్దరు సీనియర్ మేనేజర్స్ ఉన్నారు. డైలీ మానిటర్, డైలీ మనం ఇక్కడే కూర్చున్నాం. ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లలతో, మనం అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కింద ఫీల్ అయ్యి చేయగలిగితే బాగుంటుంది. ఆంధ్రాలో వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్స్, మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు, అరకు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కువ మంది వస్తున్నారు. యాక్చువల్గా అయితే ఇది మనకి అరులో నుండి ఇక్కడ రావడం అదే అడ్వాంటేజ్. ఇక్కడ ఈజీ యాక్సెస్ ఉంది, స్టేషన్లోనే కాంప్లెక్స్ కాబట్టి. జస్ట్ వాళ్ళు ఏదైతే బయటకు రాగానే మళ్ళీ ఇమీడియట్గా హాస్టల్లోకి వచ్చేవాళ్ళు కూడా ఈజీగా వస్తున్నారు. ప్రతి బ్యాచ్లో ప్రతి ట్రైనింగ్స్ తర్వాత వీఆర్ డూయింగ్ అసెస్మెంట్ కోసం మనం ఎన్ఎస్టీసీ నుండి అసెసర్స్,

0: కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేస్తారు. ఎవ్రీథింగ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన కరికులం, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తుంది. అసెస్మెంట్ కూడా వాళ్ళ వాళ్లే పంపిస్తారు, ఎవరిని మనం సెలెక్ట్ చేసుకోవడం లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసి టెస్ట్ పెట్టి దెన్ వీఆర్ గివింగ్ సర్టిఫికెట్ కూడా కదా. సర్టిఫికెట్ ఇస్ వ్యాలిడ్. నంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఒక 55,000 ట్రైనింగ్ అయ్యారు అంటే అందులో మనమే 34,000 ఇంక్లూడింగ్ ఇది. ఇక్కడ మనం తీసుకున్న ఇంట్రెస్ట్ని బట్టి మొబిలైజేషన్ కానీ ప్లేస్మెంట్స్ కానీ, పిల్లలు రావడం అంత ఈజీ కూడా కాదు. మొబిలైజేషన్ అంత ఈజీ కాదు, మొబిలైజ్ చేయడం అంత దొరకడం. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్, ఇప్పుడు ఐటీఎస్కి వెళ్ళాం, ఐటీఎస్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఇవ్వాలి చేయాలి. యాక్చువల్గా నేను ఇక్కడికి తీసుకొచ్చేది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ని, వాళ్ళని బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. సో వాళ్ళని పట్టుకోవాలి, ఆ కాలేజీలు ఇక్కడికి రావాలి. ఎందుకంటే రెగ్యులర్గా వీఆర్ రీచింగ్ టు ఐటీఐస్, పాలిటెక్నిక్స్, కాలేజెస్, రెగ్యులర్ విజిట్స్ ఉంటుంది. మాకు అదే మొబిలైజర్ అయితే ఆల్మోస్ట్ రెగ్యులర్గా వెళ్తుంటాడు వారానికి 1 or 2 times. వాళ్ళని కలిసి ఆ క్లాసెస్ అయిపోయాక, లేదంటే ఓన్లీ కాలేజ్ నుండే కావాలంటే కష్టం. ఆల్రెడీ మానేసిన వాళ్ళు, లాస్ట్ ఇయర్ ముందు వెళ్ళిన వాళ్ళు, నేను కూడా ఈ మధ్య అరకు కూడా వెళ్ళాను. అరకులో వెళ్ళి ఒక లోపలికి ఇంటీరియర్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక 25-30 బ్యాచ్ని 1-2 years అయిపోయింది, డిగ్రీలు అయిపోయినాయి, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళని కలిసి మళ్ళీ మాట్లాడి ఇలా ఇక్కడ ఫెసిలిటీ ఉందని అందరికీ తెలియదు కదా. తెలియాలంటే మీ ద్వారా, మీ మీడియాల ద్వారా మేము ట్రై చేస్తున్నాం. స్టూడెంట్స్ని ఒక బ్యాచ్ని తీసుకొని ఇద్దరు లెక్చరర్స్ ఇక్కడికి వచ్చారు. ఎస్డిఐ మొత్తం చూపించాము, వాళ్ళకి ఎస్డిఐ గురించి ప్రజెంటేషన్ ఇచ్చాము. మేము నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ అనేది ఉంది కదండి, వాళ్ళతో కూడా అసోసియేట్ అయ్యాం. వాళ్ళ కొలాబరేషన్తో ఓన్లీ ట్రైబల్కి కొన్ని బ్యాచెస్ వేసాం, ఒక 6 batches ఓన్లీ ట్రైబల్ పిల్లలకి వేసాం లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అలాగే వాళ్ళతో ఇంకా కాంటాక్ట్లో ఉన్నాము. సో ఆ ట్రైబల్ బ్యాచెస్కి సపరేట్గా వేస్తూ, యాక్చువల్గా మేము కొన్ని కాలేజెసే కాకుండా జీవీఎంసీ వార్డ్స్లలో ఉన్న వాళ్ళ పిల్లలు కొంతమంది ఖాళీగా ఉంటారు, త్రూ వాళ్ళ ద్వారా కూడా ట్రై చేస్తాం. రీసెంట్గా కూడా ఏవియన్ కాలేజ్కి వెళ్ళి కలిసి వచ్చాము. ఎక్కడైతే రీచబుల్గా లేరో వాళ్ళకి మనం రీచ్ అవ్వాలి. ఆ గ్యాప్ ఉందండి, యాక్చువల్గా ఎంప్లాయబిలిటీ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఇండస్ట్రీకి తగిన స్కిల్స్ మనకి ఇక్కడ డెవలప్ చేయాలి అంటే ఆ గ్యాప్ మనమే కదా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూటే ఫిల్ చేయాలి. లేదా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మేము లైబ్రరీ పెట్టాం. అండ్ రెగ్యులర్గా ట్రైనర్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి మనకి, ఎందుకంటే ట్రైనర్స్ బాగుంటే ఆటోమేటిక్లీ చిల్డ్రన్స్కి చెప్తారు కాబట్టి. ట్రైనర్స్ ఇంప్రూవ్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎవ్రీ సాటర్డే ట్రైనర్స్ని ఒక మీటింగ్ పెట్టి దేర్ ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే పిల్లల్ని ఎలాగా ట్రైన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాగ ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం అన్నమాట.
1: ఇన్స్టిట్యూట్లో ముఖ్య నిధులు నిర్వహిస్తున్న హెచ్పిసిఎల్ చీఫ్ మేనేజర్ కే కళ్యాణి ఆకాశవాణితో మాట్లాడుతూ, తన మనసుకు నచ్చిన చోట పనిచేసే అవకాశం లభించిందని అన్నారు. ఇన్స్టిట్యూట్ను అగ్రస్థానంలో కొనసాగించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆకాశవాణికి చెప్పారు.
2: నా పేరు కళ్యాణి అండి, ఐఎమ్ చీఫ్ మేనేజర్ ఇన్ ద స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. నేను ఇక్కడికి చాలా రీసెంట్గా వచ్చాను. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై బేబీ స్టెప్స్ ఇన్ టు లెర్నింగ్ హియర్ అలాంగ్ విత్ ఆల్ అవర్ అదర్ స్టూడెంట్స్. ఒక చక్కటి వాతావరణం, ఐ ఫీల్ అ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ నా రోల్కి కానీ, ఒక మంచి సాటిస్ఫాక్షన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఎవరో ఒకళ్ళ లైఫ్కి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఐఎమ్ ఫైండింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రొఫైల్. వెన్ ఐ సీ ఎంతూజియాస్టిక్గా యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్ అనే కానీ ఎవరైనా కానీ, వాళ్ళకి ఇక్కడ వాళ్ళ లైఫ్కి అంటూ ఒక గోల్ ఏర్పరిచి, వాళ్ళకి మనము ఒక దారి చూపించి, వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వస్తున్న a fulfillment and the sense of satisfaction I can't measure in words. So vaalato engage avutu prati roju ela cheskochu, vaallani vaallu ela improve cheskochu, chaala humble backgrounds nunchi vastunnarandi pillala. Kontha mandi daily workers, daily laborers, vaalla parents first generation education teeskuntunna vaallu unnarandi. That is the most heartful and chaala satisfying moment maaku adi. Vaallu inka kontha mandini encourage cheyataniki vaalla friends ki cheppi teeskoni vastunnaru. వాళ్ళందరూ ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు దే ఆర్ జస్ట్ లైక్ క్లే. మేము వాళ్ళకి వీఆర్ జస్ట్ మౌల్డింగ్ దెమ్ ఇన్ టు బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్. అందరూ ట్రైనర్స్ కానీ ఎవ్రీ వన్ అందరూ వాళ్ళ వంతు కృషి చేస్తూ ప్రతి పిల్లల్ని కూడా వాళ్ళు ట్రీట్ దమ్ యాజ్ దేర్ ఓన్ చైల్డ్. చక్కగా కూర్చొని వాళ్ళకి స్పెషలైజ్డ్గా, కొంచెం వీక్గా ఉంటారు అందరూ ఒక్కలాగా ఉంటారు. సో వాళ్ళకి కమ్యూనికేషన్ మీద కానీ, సో కంప్యూటర్ అండ్ డిజిటల్ లిటరసీ మస్ట్, కనీసం ఈమెయిల్ ఐడి ఏంటి అంటే తెలుసుకునే ఇది వాళ్ళకు ఉండాలి. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ డిజిటల్ లిటరసీ. ఇవన్నీ కాకుండా వాళ్ళకి గేమ్స్ ఉండాలి. సో గేమ్స్ ఉన్నాయి, లైబ్రరీ అప్గ్రేడ్ చేస్తున్నాం. పిల్లల్ని అడుగుతున్నాం మీకు ఏం కావాలి చెప్పండి, మీకు ఇంకా ఎలాంటి కావాలంటే మేడం మేము కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాము, మాకు ఇలాంటి బుక్స్

కావాలి. ఓకే, బుక్స్ పెట్టండి. పిల్లల దగ్గర మొబైల్స్ ఉన్నాయి, ఆ ఉన్న మొబైల్నే దే కెన్ మేక్ ఇట్ యాజ్ దేర్ వెపన్ టు లెర్న్ బెటర్ థింగ్స్. దట్ కెన్ బీ అ మీడియం. ఈ కోర్సులతో పాటు వాళ్ళు ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వటానికి చెప్తున్నాం, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోండి, మల్టీ స్కిల్లింగ్లో వెళ్ళండి, ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఎఫర్ట్ చేయగలిగితే ఇంకొన్ని కోర్సెస్కి చేరండి, ఇంకొంతమందిని తీసుకొని రండి వాళ్ళకి అని. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, బెస్ట్ ఆఫ్ ది హైజీన్, మంచి బ్యూటిఫుల్ క్యాంటీన్ ఉంది. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి మేమందరం కూడా అదే క్యాంటీన్ భోజనం చేస్తామండి. సో ఇట్ ఈస్ రియల్లీ గుడ్. సో వీఆర్ మేకింగ్ దెమ్ పార్ట్నర్స్ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. దేర్ ఓన్ డెవలప్మెంట్ వాళ్ళే స్క్రిప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కోర్సెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ, యాజ్ అ ఫీమేల్ ఐ ఫైండ్ ఫర్ గర్ల్స్ అ మోస్ట్ సెక్యూర్ అండ్ సేఫ్ స్టే. వాళ్ళు చక్కగా ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా సెల్ఫ్ సస్టెనెన్స్ ఒక ధైర్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మంచి పొజిషన్స్లోకి వాళ్ళు వెళ్తున్నారు, చక్కటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎంఎన్సీస్తో టైఅప్ అవుతున్నాము. సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్, సో మేము అన్ని కంపెనీస్కి రీచ్ అవుట్ అవుతున్నాము. కంపెనీస్ చాలామందికి తెలియదు ఇక్కడ ఇంత పెద్ద స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉందని. ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉంది మ్యాన్ పవర్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్. వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఈజ్ మీటింగ్ దెమ్ బోత్. ఆ రిక్వైర్మెంట్కి వీళ్ళ రిక్వైర్మెంట్తో అలైన్ చేసి వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ద కోర్సెస్ అండ్ ఆఫర్ దెమ్ ప్లేస్మెంట్స్. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామండి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ప్రకారము. ఇండస్ట్రీస్ ఆర్ అప్రోచింగ్ అస్, మాకు ఈ కోర్సెస్ కావాలి, మాకు ఇలాగా ఇంకొన్ని, డూ యూ హ్యావ్ మ్యాన్ పవర్ అని రెగ్యులర్గా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. బేసిస్ దట్ మాకు ఇప్పుడు ఉన్న ఈ సెటప్లో ఈ వీటిల్లో కొత్త కోర్సెస్ ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బేసిస్ మీద కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయండి ఆ కోర్సెస్. సో దే ఆర్ హూఎవర్ ఆర్ ద క్యాండిడేట్స్ ఎంటరింగ్ ఇన్ టు దిస్, ఇక్కడ మన దగ్గరకు వచ్చే వాళ్ళు దే ఆర్ జాబ్ రెడీ. ద మూమెంట్ దే కంప్లీట్ దేర్ కోర్సెస్ దే ఆర్ జాబ్ రెడీ. అసలు మోస్ట్ ఇంపార్టెంట్లీ, నోరు తెరిచి మాట్లాడాలంటేనే భయపడే పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్గా వచ్చి, నాకు ఇది ఈ కోర్సులోకి నేను చేస్తున్నాను, నేను ఇది చేరాను ఇలాగా అని చెప్పి వాళ్ళు ధైర్యంగా వచ్చి నలుగురితో కలిసి వాళ్ళు ఒక మాట్లాడగలిగే స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా వీఆర్ డెవలపింగ్ ఇన్ దెమ్. పేరెంట్స్కి భయాలు ఉండొచ్చు, ఏమో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తారు అని. జనరల్గా వాళ్ళందరూ ఇంటికి దగ్గరలో ఉండాలని చూసుకుంటారు. బట్ ఒక కంపెనీ తరఫున ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్గా మేము వెళ్ళి అప్రోచ్ అయ్యి అక్కడ పిల్లలకు కూడా, వీఆర్ ఫ్రమ్ హెచ్పిసిఎల్, సో ఇది మెయిన్ రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ కనుక చక్కగా సేఫ్గా మీరు వచ్చి ఉండొచ్చు, బికాస్ దేర్ సేఫ్టీ ఈజ్ ఆర్ గ్యారంటీ అండ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో అది చెప్పి ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఈ కోర్సెస్, వాళ్ళు చేసిన ట్రేడ్స్ని బట్టి వీఆర్ ఆఫరింగ్ ద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇక్కడ, సో దట్ దే ఆర్ ఇండస్ట్రీ అలైన్డ్ బేసిక్గా జాబ్స్లోకి వెళ్ళటానికి. సో ఆ పేరెంట్స్కి కూడా చెప్పి వాళ్ళకి ఆ కంఫర్ట్ లెవెల్స్ ఇస్తున్నాము, ఈ పిల్లలు ఇక్కడ సేఫ్గా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్క్రీనింగ్ ఏంటంటే, వీ హ్యావ్ అ రివర్స్ చెక్కింగ్ సార్, కన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఏమో వాళ్ళ ఇంట్లోంచి ఎవరైనా పారిపోయి వచ్చేసారా, సీ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ ఆల్సో ద ఇన్స్టిట్యూట్ ఈస్ గార్డింగ్ అనమాట. సో అక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్కి మా టీమ్ ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు. వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పిల్లల దగ్గర నుంచి తీసుకుంటాం. ఆ ఫోన్ నెంబర్లన్నీ మేము క్రాస్ చెక్ చేసుకుంటాం, రన్నింగ్లో ఉందా, మనం గబుక్కుని ఎవరికైనా చెప్పాలి అని అంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ అని అంటే. మాకు ఇక్కడ ఇంకా ఫుల్ టైం మెడికల్ సపోర్ట్, ఎవ్రీడే డాక్టర్ వస్తారు. ఎమర్జెన్సీగా వాళ్ళని తీసుకొని వెళ్ళటానికి వార్డెన్స్ ఉన్నారు, రెస్పాన్సిబుల్ వార్డెన్స్. గర్ల్స్కి వేరు సెపరేట్గా, బాయ్స్కి వేరు సెపరేట్ వార్డెన్స్ ఉన్నారంటే, దే టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఫస్ట్ థింగ్ వీ టీచ్ దెమ్ ఈజ్ రెస్పెక్ట్ ఫర్ ద జెండర్, ఈక్వాలిటీ, వాళ్ళతో వాళ్ళు ఎలాగో ఉండాలి. ఫోకస్ ఈజ్ ఆన్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఎమర్జెన్సీస్ అయితే మేమే తీసుకెళ్తాం, ఈవెన్ బిఫోర్ వీ డోంట్ వెయిట్ ఫర్ దేట్, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వార్డెన్స్, ట్రైనర్స్, ఎవ్రీ వన్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ చిల్డ్రన్. ఒక మెడికల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిలకి వీఆర్ పుట్టింగ్ మోర్ ఫోకస్, ఎందుకంటే అమ్మాయిలని ఒక హాస్టల్లో ఉండే ఛాలెంజెస్ డిఫరెంట్గా ఉంటాయి అబ్బాయిలతో కన్నాను. సో ఆ ఫైనర్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వీఆర్ టేకింగ్ కేర్. పిల్లలు వచ్చినప్పుడు ఒక చిన్న యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశాను సార్, వాళ్ళకు చిన్న యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో, అనే 0 to 10లో, 2లో ఉన్నారా, 5లో ఉన్నారా, ఎక్కడున్నారు, అండ్ వెన్ దే వాక్అవుట్, ఇవన్నీ మా ఇంటర్నల్ అసెస్మెంట్. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఐ హ్యావ్ రీచ్, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాను, నేను 0 to 10కి వచ్చాను, 0 to 8కి వచ్చాను. సో దట్ మెజర్ ఆల్సో వీఆర్ పుట్టింగ్ ఇన్ టు ప్లేస్, ఎందుకంటే ఆ మెజర్మెంట్ అన్నది లేనిది, మేము ఇంత చేసాం ఇది అని చెప్పుకోవడానికి ఉండదు. సో ఆ పిల్లలందరితో చూస్తూ ఉన్నారు, ఐఎమ్ రియల్లీ ఫైండింగ్ ఫస్ట్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, సెకండ్ థింగ్ ఈజ్ అ సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్, ఫుల్ఫిల్మెంట్, నిజంగా ఒక కరెక్ట్గా ఐఎమ్ డూయింగ్ వాల్యూ టు మై రోల్ అన్న ఫీలింగ్లో ఉందండి నాకు. నేను హెచ్ఆర్లో రిక్రూట్మెంట్లో ఉన్నానండి, హ్యాండిల్ రిక్రూట్మెంట్, అలాగే కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అని మొత్తం అందరి పే స్ట్రక్చర్,

0: పర్సివల్ ఎలవెన్సెస్ ఇవన్నీ నేను చూశాను. ఆ తర్వాత ఐ వాజ్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్ ఆల్సో, అండ్ దెన్ ఐ వాజ్ హెడింగ్ జోన్ లాస్ట్ ఇయర్ ఎంటైర్ హెచ్ఆర్ హెడ్ ఫర్ 2 states. సో అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. సో వాళ్ళందరికీ చెప్పేది హ్యావ్ ఎ గోల్. ఫస్ట్ థింగ్, యూత్ అందరికీ కూడా యూ సెట్ యువర్ గోల్, ఎయిమ్ ఫర్ ఇట్ అండ్ దెన్ కమ్. యూ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, ఫైండ్ దట్ పర్పస్. ఒక కాలేజ్ డ్రాప్అవుట్ పెద్ద ఐఐఎంలోనూ ఐఐటీలోనూ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అన్న అపోహ పక్కన పెడితే, ప్రతి వాళ్ళకి పని చెయ్యాలి, నేర్చుకోవాలి అన్న ఒక తపన ఉంటే, ఎస్, ద ఇన్స్టిట్యూట్ ఈస్ మెంట్ ఫర్ దట్ అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ దెమ్.
1: హెచ్పిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బీహార్కి చెందిన డాలీ కుమారి ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: మై నేమ్ ఇస్ డాలీ, మే యాక్చువల్లీ బీహార్ సే హూ, ప్రెసెంట్ మల్కాపురం మే రహ రీ హూ, మేనే బీకామ్ కంప్యూటర్స్ కియా హువా హై సెంట్ ఆన్స్ కాలేజ్ సే, ఔర్ యహాన్ పే మే లాజిస్టిక్ ట్రైనర్ ఔర్ సిసిఈ ట్రైనర్ హూ, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనర్, ఔర్ యహాన్ పే మే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మే కో ఎక్స్పీరియన్స్ హై, ఔర్ లాజిస్టిక్ సెక్టర్ మే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ హై, ఔర్ యహాన్ పే మేనే బహుత్ సారే స్టూడెంట్స్ కో లైక్ ఎడ్యుకేట్ కియా హై, ఊపర్ సే ఉన్కో బహుత్ అచ్చే అచ్చే జాబ్స్ ఆ రహే హై. లైక్ మేరా మోటివ్ క్యా థా కి ఉన్కో జాబ్ కే లియే భీ ఔర్ ఉన్కీ పర్సనల్ లైఫ్ మే భీ బహుత్ డెవలప్మెంట్ జరూరీ హై ఆజ్కల్ ఫ్యూచర్ మే, క్యూంకి హమ్ స్కూల్ లైఫ్ మే కాలేజ్ లైఫ్ మే క్యా కియే థే, బుక్ సే పఢాయీ కియా, రట్టా మారా, ఎగ్జామ్ లిఖా, తో మేనే ఆజ్ తక్ కభీ భీ బుక్ సే మేనే మతలబ్ టాపిక్స్ పఢాయే హై, లేకిన్ మేనే ఉన్హే యే నీ బోలా కి తుమ్ బై హార్ట్ కరో, తుమ్ ఎక్స్పీరియన్స్ లో, తుమ్ ఉస్కో సమ్జో, మేరే కోయి భీ బచ్చే ఎగ్జామ్ కే లియే ఫియర్ నీ హోతే హై, బహుత్ రూరల్ ఏరియా సే ఆతే హై, ఉన్కో సిస్టమ్ ఆన్ కర్నా భీ నీ ఆతా హై, మే తో డిజిటల్ మార్కెట్ ట్రైనర్ భీ హూ, జేసే కి మే డిజిటల్ మార్కెటింగ్ భీ కర్తీ హూ, తో ఉస్మే క్యా హై కి ఫోటోషాప్ భీ సిఖానా హై, మతలబ్ మే క్యా కర్తీ హూ, ధీరే ధీరే కోర్సెస్ కంప్యూటర్ కా బేసిక్స్ బతాతీ హూ, ఫిర్ ఉన్కో అడ్వాన్స్ బతాతీ హూ, క్యూంకి ఫ్యూచర్ మే కోయి భీ కంపెనీ మే జాయేంగే తో ఉన్కో యూస్ఫుల్ హోనా చాహియే, మతలబ్ కి వో లోగ్ కో ఐసా నీ లగ్నా చాహియే కి అప్ టు డేట్ నీ హై, పహలే మే ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ కహతీ థీ, ఔర్ అభీ అప్డేటెడ్ క్యా హువా హై కి ఫోటోషాప్ భీ మే బతాతీ హూ, ఫిర్ డిజిటల్ మార్కెటింగ్ కా లైక్ కాన్వా ఏఐ టూల్స్ సబ్ కుచ్ మే ఉన్కో ఎక్స్ప్లెయిన్ కర్తీ హూ.
1: మరో ట్రైనర్ పెందుర్తికి చెందిన కుమార్ మాట్లాడుతూ,
3: నా పేరు బొబ్లి కుమార్, నేను ఇక్కడ అసోసియేట్ ట్రైనర్గా చేస్తున్నాను ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్కి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను బీటెక్ చేశాను, ఒక 3.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. పాస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. త్రూ వర్క్ చేసేటప్పుడు నేను వర్క్ చేస్తే అమౌంట్ అనేది వచ్చేది, బట్ ఒక డైలీ లైఫ్ రొటీన్ అది. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రైనర్ని వర్క్ చేస్తూ ఒక ట్రైనింగ్కి పూర్తిగా నేర్పించిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది మాకు బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమందికి ఈవెన్ మాట్లాడటానికి కూడా భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా సబ్జెక్ట్ పరంగా అంటే కాలేజెస్కి వెళ్ళినా సరే అంత నేర్చుకునే వాళ్ళు కూడా ఉండరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక కర్కులం అనేది ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళకి చెబుతూ ఈవెన్ మెంటర్షిప్గా కూడా ఉంటూ వాళ్ళకి ఒక వర్క్కి కావాల్సిన ప్రతి ఒక్క స్కిల్ని నేర్పించి పంపిస్తామండి. మా మెయిన్ మోటివ్ ఏంటంటే వీళ్ళకి ఉద్యోగం ఇవ్వడం అనేది మేము చేస్తాం, ఎందుకంటే మేము ఇచ్చే స్కిల్ వాళ్ళకి ఉద్యోగాన్ని తెప్పిస్తుంది అనేది మాకు ఆ గ్యారంటీ మాకుంది. ప్రతి బ్యాచ్లో కూడా మేము ప్లేస్మెంట్ ఇచ్చే పంపిస్తాం అక్కడ నుంచి.
1: సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నేపాల్కి చెందిన బి రేణుక ఆకాశవాణితో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
4: నమస్కార్ ఆప్ సభీ లోగో కో, మేరా నామ్ హే బి రేణుకా, మే యాక్చువల్లీ నేపాల్ సే ఆయీ హూ, మే యహాన్ పే స్కిల్ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కే హిసాబ్ సే కామ్ కర్ రీ హూ, తో మే యహాన్ పే మేరా 3 సాల్ ఎక్స్పీరియన్స్ హై, యహాన్ బహుత్ సారే స్టూడెంట్స్ రూరల్ ఏరియా సే హై, తో ఉన్ లోగో కో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉత్నా ఆతా నహీ హై, తో జాకి యహాన్ పే జ్యాదాతర్ కంపెనీస్ మే స్టూడెంట్స్ కా జహాన్ రిక్వైర్మెంట్ హోతా హై, కమ్యూనికేషన్ స్కిల్స్ బహుత్ ఇంపార్టెంట్ హై, తో మే యహాన్ పే స్టూడెంట్స్ కో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ కేసే కర్నా హై సబ్కో బతాతీ హూ, తెలుగు మే భీ కర్తీ హూ, హిందీ మే భీ బాత్ కర్తీ హూ, ఇంగ్లీష్ మే భీ కర్తీ హూ, ధన్యవాద్.
1: విశాఖపట్నంలోని హెచ్పిసిఎల్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నాం కదా. ఈ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల అభిప్రాయాలను తరువాయి భాగంలో వినవచ్చు.
5: మీరు ఇంతవరకు విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్న శిక్షణ ఉపాధి అవకాశాల గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం మొదటి భాగం విన్నారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన్ నాగేశ్వరరావు, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓ

bia.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్ళీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యా రాగాలు 1980 నుండి 2000 మధ్యలో మెలోడీ పాటలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సంధ్యారాగాలు కార్యక్రమంలో ముందుగా సూత్రధారులు చిత్రం నుండి ఎస్పీ శైలజ పాడిన పాట వింటారు.

0: సంధ్యారాగాలు తెలుగు మెలీడు పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు రాజు.
1: ఉద్యోగ వార్తలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు ఖాళీలు మొత్తం 538. పోస్టుల వివరాలు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50, అసిస్టెంట్ మైనింగ్ జయాలజిస్ట్ 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్టర్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు. అర్హతలు. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ బిఈ లేదా బీటెక్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగం అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహా

0: రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు 30 జూన్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్స్ 419 పోస్టులు, ఫార్మసిస్ట్ 24 పోస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86 పోస్టులు. అర్హతలు: స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు జిఎన్ఎం ఉత్తీర్ణతో పాటు ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు డిఫార్మసీ, బిఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు apmsrb.ap.gov.in వెబ్సైట్ ని సందర్శించగలరు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు బి రాజు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి వింటారు. ముందుగా ఒక స్థానిక ప్రకటన. విశాఖపట్నం కంచరపాలెం గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ క్యాంపస్ నిర్వాహకుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ వారు విద్యార్థులకు 10+2 విద్యార్హతతో స్పెషల్ కోచింగ్ స్కీమ్ ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ టెక్నాలజీ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 0891-2788-700 ఫోన్ నెంబర్కి సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు. స్థానిక ప్రకటన విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 9.4 మిల్లీమీటర్లు, గాల్లో తేమ 87%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 2.4 మిల్లీమీటర్లు, గాల్లో తేమ 85%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షము కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం ప్రాంతం మరియు యానం ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు, ఒడిశా తీరాలు, అలాగే నైరుతి, ఆగ్నేయ, వాయువ్య మరియు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలు, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ సమయాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: World University Rankings 2027. IIT Delhi remains India's highest ranked institution at 118th globally, while IIT Delhi, IIT Bombay and IIT Madras are among the world's top 200 universities. Education Minister Dharmendra Pradhan expressed happiness that India's global academic footprint continues to expand. Union Education Minister Dharmendra Pradhan today chaired a high-level review meeting to assess preparations for the NEET UG re-examination scheduled on Sunday. During the meeting, Minister stressed the need to maintain the highest standards of integrity, transparency and efficiency in the examination process. He directed all concerned authorities to remain vigilant and ensure all necessary arrangements for the free and fair conduct of the re-examination. India's Meenakshi Hooda advanced to the quarterfinals of the World Boxing Cup 2026 in Guiyang, China today. Meenakshi secured a convincing 5-0 victory over Poland's Natalia Kuchevska in the women's 51kg round of 16 bout. Four Indian boxers will be in quarterfinal action tomorrow. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్నారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు విద్యాసంస్థల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇథనాల్ సెమీకండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని పేర్కొన్నారు. సహజ వనరులు కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిస్తూ,
1: మన శాండ్ పాలసీలో CMS తీసాం, DMS తీసేసాం, మెరిట్ తీసేసాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్ లోడింగ్ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికి 1,91,85,793 మెట్రిక్ టన్ల శాండ్ ఫ్రీగా అందించడం జరిగింది.
0: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం

కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోని 430 కేజీపీవీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 106,360 మంది విద్యార్థినులకు 53,000

0: ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోని 430 కేజీపీవి పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 106,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. కేజీపీవీలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను స్కూల్ వెలుపల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కేవలం 750 రూపాయలు చెల్లిస్తే 15 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. పోస్టల్ శాఖ ద్వారా అత్యధిక వడ్డీ వచ్చే పలు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేరేందుకు అన్ని నగరాల్లో శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వికసిత భారత లక్ష్య సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా రైతులకు అవసరమయ్యే విత్తనాల్లో కనీసం 50% ఈ విశ్వవిద్యాలయం నుండే ఇవ్వాలని కోరామని చెప్పారు. అలాగే డ్రోన్ల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
1: 80,000 ఎకరాలకి ఎన్జి రంగా యూనివర్సిటీ ద్వారా సీడ్ తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ ఇచ్చాం, చేస్తానన్నారు. 70,000 ఎకరాల్లో కాటన్ ఇస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కి వచ్చినప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. అది కూడా వర్క్ చేస్తున్నారు. మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి, ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్ లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి పాలన కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో తాము సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 99% హామీలను అమలు చేశామన్నారు. వార్షిక క్యాలెండర్ పెట్టుకుని మరీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. మరో ఏడాదిన్నరలో రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఈరోజు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కడప జిల్లాను పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 107,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానుండగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. వాతావరణం. జార్ఖండ్ నుండి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు

0: సరిదిద్దేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना.
1: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
3: EM आकाशवाणी సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్యారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని కృత్వా వీబాటేక్ 2026 ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గృహణాతి. కేంద్రం అస్మిన్ ఆర్థిక వర్షే 26,000 కిలోమీటర్ మితానాం గ్రామీణ మార్గాణాం నిర్మాణాయ 18,900 కోటి రూప్యకాణి వినియోజయతి. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధాన నీట్ యూజీ ఇతి పునః పరీక్షాయై సర్వాన్ సంబంధాన్ అధికారిణ జాగరూకా భవేయురితి నిర్దిష్టవాన్. అమెరికా ఇరాన్ దేశాభ్యాం ఆగామి 6 దినపర్యంతం వ్యాపక శాంతి సంధివార్తాయాం సహమతి ప్రకటిత. అపిచ న్యూజిలాండ్ దేశే FIH మహిళా నేషన్స్ కప్ ఇతి హాకీ స్పర్ధాయాం భారతదళం ఉరుగ్వే దేశం 3-2 ఇతి అంతరాలేన విజిత్య ఉపాంతి చక్రం ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణః భారత ఫ్రాన్సయోః ఆర్థిక ఔద్యోగిక సహకారం ప్రగాఢం కర్తుం ప్రయత్నస్య భాగరూపేణ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్యారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని కృతాని. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ దేశస్య ప్యారిస్ నగరే ఆల్స్ టోమ్ సంస్థాయాః ముఖ్య కార్యకారి అధికారిణ మార్టిన్ సియోన్ ఇత్యనేన సహ మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే విదేశకార్యమంత్రాలయ అవదత్ యత్ ప్రధానమంత్రిణ ఆల్స్టోమ్ ఇత్యస్య ముఖ్య కార్యకారి అధికారిణ చ మధ్యే ఆయోజితా చర్చా మొబిలిటీ ఇతి అథ రేల్ ఆధునికీకరణస్య అవసరేషు కేంద్రితా ఆసీత్. ప్రధానమంత్రి ప్యారిస్ నగరే మిస్ట్రల్ AI సంస్థాయాః సహ సంస్థాపకేన ముఖ్య కార్యకారి అధికారిణా చ ఆర్థర్ మెన్స్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా భారతస్య వర్ధమాన AI ఇతి పారిస్థితిక వ్యవస్థాయాః అవసరాణాం విషయేపి అవధానం దత్తం. ప్రధానమంత్రి మోదీ సాయంకాలే ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమాన్యుయల్ మాక్రాన్ ఇత్యనేన సహ వీబాటేక్ 2026 ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గృహణాతి. సహ శిఖర సమ్మేళనే ఉచ్చస్తరీయ సంవాదానాం శృంఖలాయాః నేతృత్వం కరిష్యతి. యస్య పరిసమాప్తిః బహుప్రతీక్షితేన ముఖ్య భాషణేన భవన్నస్తి. యస్మిన్ భారతస్య స్ఖంస్పర్శినం వైశ్విక డిజిటల్ పదచిహ్నం ప్రకాశితే. బీబాటేక్ శిఖర సమ్మేళనం యూరోప్ దేశస్య బృహత్తమం ప్రౌద్యోగికీ స్టార్టప్ ఇతి ఆయోజనం అస్తి. యత్ర మోదీ భారతస్య వర్ధమానం నవాన్వేషణాత్మకం పారిస్థితిక వ్యవస్థాం ప్రౌద్యోగికీయ ప్రగతించ ప్రకాశయిష్యతి ఇత్యపేక్షతే. బీబాటేక్ శిఖర సమ్మేళనస్య అస్మిన్ సంస్కరణే భారతస్య బృహత్తమం రాష్ట్రీయ మండపం భవిష్యతి. యః భారతీయ యూరోపీయ నవాన్వేషణ వ్యవస్థాయాః మధ్యే సహభాగిత్వస్య అపార సంభావనాయాః ఉపయుక్తం ప్రతీకం భవిష్యతి. ప్రధానమంత్రి విశేష ప్రవాసీనాం కార్యక్రమే భారతీయ సముదాయస్య సదస్యాన్ అపి సంబోధయిష్యతి. కేంద్రం అస్మిన్ ఆర్థిక వర్షే 26,000 కిలోమీటర్ మితానాం గ్రామీణ మార్గాణాం నిర్మాణం కరిష్యతి. గ్రామ వికాస మంత్రాలయానుసారం ప్రధానమంత్రి గ్రామ సడక యోజన తత్సంబద్ధ గ్రామీణ సంపర్క ఉపక్రమాణాంచ అంతర్గతం గ్రామీణ మార్గాణాం నిర్మాణార్థం 18,900

0: उपान्त्यचक्रं प्रविष्टवत्। उपान्त्यचक्रे भारतदलस्य सामुख्यं चिली कोरिया देशयोः मध्ये भाविना स्पर्धायाः विजेतृदलेन सह भविष्यति। फीफा विश्वचषकक्रीडायाम् अद्य रात्रौ संयुक्तराज्य अमेरिकादेशस्य अट्लाण्टा क्रीडाङ्गणे ग्रुप् ए क्रीडायां चोकोस्लोवाकिया देशः दक्षिण अफ्रीकादेशेन सह स्पर्धिष्यते। क्रीडा रात्रौ सार्धनववादने आरभ्यते। पश्चात् स्विट्जरलैंड देशः संयुक्तराज्य अमेरिकादेशस्य लॉस एंजलिस क्रीडाङ्गणे रात्रौ सार्धद्वादशवादने ग्रुप बी क्रीडायां बोस्निया हर्जेगोविना दले सम्मुखी भवतः। फीफा विश्वचषकस्पर्धायां कोलंबिया देशस्य विजयः। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అంశాలు ఉంటాయి. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఫిట్నెస్ మంత్రలో మెటబాలిజం మరియు మన జీవనశైలి గురించి తెలుసుకుందాం. మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో, మన శరీరం ఆ ఆహారాన్ని ఎలా శక్తిగా మారుస్తుంది అన్నది అంతకంటే ముఖ్యం. దీనినే వైద్య పరిభాషలో మెటబాలిజం అంటాం. మెటబాలిజం మన శరీరంలోని ప్రతి కణం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఒక ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ లేదా శారీరక శ్రమ తగ్గడం వల్ల ఈ మెటబాలిజం రేటు మందగిస్తుంది. దీనివల్లనే మనం తిన్నది త్వరగా అరగక నీరసంగా అనిపించడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే శరీరం ఆ ప్రోటీన్ను అరిగించడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. దీనివల్ల మెటబాలిజం వేగవంతం అవుతుంది. కేవలం నడక మాత్రమే సరిపోదు. కండరాల బలాన్ని పెంచే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మనం విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా మన శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తుంది. చల్లని నీరు తాగడం వల్ల శరీరం దానిని శరీర ఉష్ణోగ్రతకు సమానం చేయడానికి శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది మెటబాలిజాన్ని కాస్త వేగవంతం చేస్తుంది. ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల శరీరం స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళి మెటబాలిజం రేటును తగ్గించేస్తుంది. అందుకే తక్కువ పరిమాణంలో పోషకాహారాన్ని నిర్ణీత సమయాల్లో తీసుకోవడం ఉత్తమం. ఫిట్నెస్ అంటే కఠినమైన ఆహార నియమాలు కాదు, మన శరీర పనితీరును అర్థం చేసుకోవడం. మన మెటబాలిజం ఆరోగ్యంగా ఉంటే మనకు రోజంతా ఉత్సాహంగా శక్తివంతంగా అనిపిస్తుంది. బాలు చిత్రం నుండి కేకే పాడిన పాట వింటారు.

సాయం సమీరంలో తర్వాత అంశం వికాసం శీర్షికన బేటీ బచావో బేటీ పడావో గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రగతి పథంలో పయనిస్తున్న మన భారతదేశంలో రేపటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో పథకం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అదొక సామాజిక ఉద్యమం. ఒక ఆడపిల్లని చదివించడం అంటే ఒక కుటుంబాన్ని చదివించడమే కాదు, రెండు కుటుంబాలకు విజ్ఞానాన్ని వెలుగును అందించడమే. వివక్షను తొలగించి ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రధాన ఉద్దేశ్యం. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా ఉన్నత విద్యను అందించాలి, వారి కలలను సాకారం చేసుకోవడానికి మనమే అండగా నిలవాలి. ఆడపిల్ల భారం అనే పాతకాలపు ఆలోచనలను వదిలి ఆడపిల్ల గర్వకారణం అనే భావనను పెంపొందించుకోవాలి. ఆడపిల్లల ఆరోగ్యం, వారి ఆత్మరక్షణపై వారికి అవగాహన కల్పించాలి. సమాజంలో వారి పట్ల గౌరవపూర్వకమైన వాతావరణాన్ని మనం నిర్మించుకోవాలి. బేటీ బచావో అంటే కేవలం వారి ప్రాణాలను కాపాడటం మాత్రమే కాదు, వారి ఆత్మగౌరవాన్ని, వారి వ్యక్తిత్వాన్ని కూడా కాపాడటం. బేటీ పడావో అంటే కేవలం అక్షరాలు నేర్పించడం కాదు, వారి

ని స్వయం శక్తి కలవారిగా తీర్చిదిద్దడం, ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పిద్దాం, వారు విద్యావంతులై స్వయం శక్తితో ఎదిగేలా ప్రోత్సహిద్దాం. ఎందుకంటే అభివృద్ధికి ఆడపిల్లల చదివే మొదటి మెట్టు. ఇవండి బేటీ బచావో బేటీ పడావో గురించి కొన్ని వివరాలు. ఇప్పుడు అర్జున్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాట వింటారు.

సాయం సమీరంలో తర్వాత అంశం ప్రేరణ. మనకి ప్రేరణ కల్పించే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. మన మట్టిలో మంచితనం ఉంది, మన విత్తనాల్లో ప్రాణం ఉంది. ఆధునిక వ్యవసాయ యాంత్రికతలో మనం మర్చిపోయిన మన మూలాలను తిరిగి బ్రతికించుకుంటున్న ఒక అసాధారణ సామాన్యుడి కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన పి రాఘవరెడ్డి గారికి వ్యవసాయం అంటే కేవలం లాభాపేక్ష మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. ఒకప్పుడు మన రైతులు తమ పొలాల్లో పండించిన విత్తనాలనే మళ్ళీ వచ్చే ఏటికి దాచుకునేవారు. కానీ హైబ్రిడ్ విత్తనాల రాకతో ఆ పద్ధతి కనుమరుగైంది. ఈ విషయాన్ని గమనించిన రాఘవరెడ్డి గారు మన దేశవాళీ విత్తనాలు కనుమరుగు కాకూడదని సంకల్పించారు. సారంగపల్లిలో ఆయన ఒక సీడ్ బ్యాంక్ అంటే విత్తన నిధిను స్థాపించారు. ఇక్కడ వందల రకాల దేశవాళీ వరి వంగడాలు, కూరగాయల విత్తనాలు, చిరుధాన్యాలు భద్రంగా ఉన్నాయి. వీటిని పండించడానికి రసాయన ఎరువులు అవసరం లేదు. తక్కువ నీటితోనే అద్భుతమైన దిగుబడినిస్తాయి. రాఘవరెడ్డి గారు కేవలం విత్తనాలు దాచడం లేదు, మన పూర్వీకుల వ్యవసాయ జ్ఞానాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నారు. నేడు రసాయనాలతో నిండిన ఆహారం తింటూ రోగాల బారిన పడుతున్న సమాజానికి ఈ సీడ్ బ్యాంక్ ఒక గొప్ప ఆశాదీపం. విత్తనం మనది, స్వయం సమృద్ధి మనది అనే నినాదంతో ఆయన ఎందరో యువ రైతులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఇదండి ప్రేరణ. గోదావరి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ చిత్ర పాడిన పాట వింటారు.

సైన్స్ సమీరంలో ఆఖరి అంశం వ్యక్తిత్వం. ఇందులో రెసిలియన్స్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో గెలుపోవటములు సహజం, కానీ ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా మళ్ళీ నిలదొక్కునే సామర్థ్యమే ఒక గొప్ప వ్యక్తిత్వానికి పునాది. నేడు మనం రెసిలియన్స్ అంటే ఓటమి నుంచి తిరిగి పుంజుకునే శక్తి గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏదైనా ఒక ప్రయత్నంలో విఫలం అవ్వగానే నా వల్ల కాదు, నేను దీనికి సరిపోను అని త్వరగా నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు. దీన్నే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు. కానీ ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరి జీవితాలను గమనించండి. వారి విజయాల వెనుక వందల కొద్దీ ఓటములు ఉన్నాయి. ఓటమి అనేది అంతం కాదు, అది కేవలం ఒక పాఠం. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, మన మెదడు ఒక కండరం లాంటిది. మనం ఎంత ఎక్కువగా సవాళ్లను ఎదుర్కొంటే అది అంతగా అభివృద్ధి చెందుతుంది. దీన్నే గ్రోత్ మైండ్ సెట్ అంటారు. ఓటమి ఎదురైనప్పుడు నేను ఎందుకు ఓడిపోయాను అని బాధపడటం కంటే, నేను ఈ తప్పు నుంచి ఏమి నేర్చుకున్నాను అని ఆలోచించడం మొదలుపెట్టాలి. ఒక్కసారి ఓడితేనే ప్రయత్నం ఆపేసేవారికంటే పదే పదే ప్రయత్నించేవారికే విజయం దగ్గరవుతుంది. గెలుపు కంటే ప్రయత్నంలో మీరు పొందే అనుభవం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మీలోని ప్రతిభను నమ్మండి, విమర్శలను పట్టించుకోకండి, విశ్లేషణలను మాత్రమే స్వీకరించండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని మరింత మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. భద్ర చిత్రం నుండి టిమ్మీ తన్వి పాడిన పాట వింటారు.

పరుగు చిత్రం నుండి రంజిత్ పాడిన పాట విన్నారు. సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన నూనె గింజలు, వాటి రకాలు, అధిక దిగుబడికి సూచనల గురించి ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష్ గారు అందించిన వివరాలు, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 తిరిగి 9:30 స్వరమాలిక, 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి కర్నూలు బీక్యాంప్ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్వామ్ నాయక్ గారితో పరిచయం వింటారు. విజయవాడ కేంద్రం నుండి పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. రాత్రి 10:00 ఆ చూపులకు నజరానా, ఆ కనులకు జరీమానా నాటికి వింటారు. రచన శ్రీ పిఎన్బిఎస్ శ్రీనివాస్. నిర్వహణ శ్రీ తేతల్ దిలీప్ కుమార్ రెడ్డి. సహకారం శ్రీ కె రమేష్ బాబు. 10:30 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు 6:00 దేశభక్తి గీతం మ్రోగిను స్వాతంత్ర్య వీణ బృందగానం వింటారు. రచన శ్రీ రామ్ భట్ల నృసింహ శర్మ. సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో కందాల చిదంబర స్వామి విరచిత దేవీ కీర్తనలు నాట్యకళం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీమతి శంషద్ యాసిన్ ఖాన్ గారి ఖురాన్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం కొన్ని ముఖ్య అంశాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు వింటారు. 7:15 ఉదయ సమేరాల ముందుగా నేటి మాట శీర్షికన బ్లేజ్ పాస్కల్ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారుల జయంతి, అలాగే సినీ దర్శకులు జంధ్యాల గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో పిగ్మెంటేషన్ రావడానికి కారణాలు, సన్స్క్రీన్ లోషన్ నుంచి కెమికల్ పిల్స్ వరకు వాడుకలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. తర్వాత గాంధీ మార్గం, పుష్పాంజలి మొదలైన అంశాలు ఉంటాయి ఉదయ సమీరాలలో. 8:30 వార్తావ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:31 తిరిగి 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందరం వీణావాదనం ప్రసారమవుతుంది. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం, శ్రీ అలుగోలు సత్యనారాయణ ఘటం. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. అతిథి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ ప్రసూతి. పరిచయకర్త ఎన్ మణి. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మౌనమేళ నోయి అంశం గురించి శ్రీమతి టి స్వాతి, శ్రీమతి డి శ్రీదేవి గారుల సంభాషణ వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్న శిక్షణ, ఉపాధి అవకాశాలు, పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ఆఖరి భాగం ప్రసారమవుతుంది యువవాణిలో. నిర్వహణ శ్రీ నాగనబోయిన్.

0: నాగేశ్వరరావు, సాకారం శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి. 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీ మండపాక రవి మృదంగ లయ విన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి కొన్ని అంశాలు వింటారు. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయల పండ్ల తోటల్లో సాగులో జీవ నియంత్రణ పద్ధతుల గురించి పెద్దాపురం ఉద్యానాధికారి హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారు అందించిన వివరాలు, జానపద గీతం ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలో పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజిఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ధి, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫే సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతి ఈ నెల 20వ తేదీన లుక్మ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత్ రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య

భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గోర్తో సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ధి, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుమ్ అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

దేశవ్యాప్తంగా మరో 3 రోజులు జరగనున్న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న

విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్లైన్ నెంబర్ 1444 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లదాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో

0: విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన నూనె గింజలు, వాటి రకాలు, అధిక దిగుబడికి సూచనల గురించి ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష్ గారు అందించిన వివరాలు వింటారు.
1: ఖరీఫ్ సాగుకు అనువైన నూనె గింజ పంటలు, వాటి రకాలు, అధిక దిగుబడులకు సూచనల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఖరీఫ్లో వేసుకోదగిన నూనె గింజ పంటల గురించి, వాటి రకాల గురించి, అధిక దిగుబడులకు మనం పాటించవలసిన మెలకువల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో నూనె గింజ పంటల్లో రైతులు ఎక్కువగా వేరుశనగ పంటను మరియు తొలకరిలో నువ్వులను వేస్తూ ఉంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే వలిసెలు సాంప్రదాయకంగా సాగు చేసే నూనె గింజ పంట. ముందుగా వేరుశనగలో మనం ఖరీఫ్కు అనువైన రకాల గురించి తెలుసుకుందాం. వేరుశనగ విత్తే సమయం ముందస్తు ఖరీఫ్లో మార్చి ఏప్రిల్లో విత్తుకోవాలి. ఖరీఫ్లో జూన్ జూలై మాసాలలో విత్తుకోవాలి. ముందస్తు ఖరీఫ్ నీటి సదుపాయం ఉన్న చోట ట్యాగ్ 24, గ్రీష్మ, రోహిణి, ధీరజ్, ధరణి, నిత్యహరిత, కదిరి 7, కదిరి 8 అనే బోల్డ్ రకాలను వేసుకోవాలి. ఖరీఫ్లో అత్యల్ప వర్షపాతం ఉన్న చోట ధరణి, నారాయణి, ఐసీజీవి 9114, కదిరి అనంత, కదిరి 9 రకాలను వేసుకోవాలి. ఖరీఫ్లో సాధారణ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో లేదా బెట్టలో 2-3 తడులు ఇవ్వగలం అనే అవకాశం ఉన్న చోట కదిరి 6, ధరణి, నారాయణి, ఐసీజీవి 9114, నిత్యహరిత, కదిరి హరితాంధ్ర రకాలను వేసుకోవాలి. ఖరీఫ్లో వర్షాలు ఆలస్యమైనప్పుడు నారాయణి, ధరణి, ఐసీజీవి 9114 వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వేరుశనగలో మనం వేసుకోదగ్గ రకాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ట్యాగ్ 24 రకం గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ రకం చిన్న గుత్తి రకం, ముందస్తు ఖరీఫ్ రబీకి అనువైన రకం, కోస్తా ఇసుక భూముల్లో సాగుకి అనువైనది. మొక్కలు పొట్టిగా ఉంటాయి. 95 నుంచి 105 రోజుల పంటకాలం. గింజ శాతం 74%, నూనె శాతం 48%. ఖరీఫ్లో 800 కిలోలు ఎకరానికి దిగుబడి వస్తుంది. గ్రీష్మ రకం గురించి తెలుసుకుందాం. ఈ రకం చిన్న గుత్తి రకం. ఈ రకంకి నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ. గింజ శాతం 76%, నూనె శాతం 52%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోలు ఎకరానికి దిగుబడి వస్తుంది. రోహిణి, ఈ రకం చిన్న గుత్తి రకం. ఈ రకంకి నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ. గింజ శాతం 78%, నూనె శాతం 50%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోలు ఎకరానికి దిగుబడి వస్తుంది.

వస్తుంది. 90 నుంచి 95 రోజుల పంటకాలం స్వల్పకాలిక రకం ఇది. ధీరజ్, ఈ రకం తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడిని ఇస్తుంది. ఖరీఫ్ సీజన్లో సాగుకు అనుకూలం. కాయలు గింజలు పెద్దవిగా ఉంటాయి. అధిక వేడిని అధిక చలిని కొంతవరకు తట్టుకుంటుంది. గింజ శాతం 74 నుంచి 76%, నూనె శాతం 50%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. 100 నుంచి 105 రోజుల పంటకాలం. ధరణి, ఈ రకం చిన్న గుత్తి రకం. బెట్టను తట్టుకుంటుంది. మొక్కలు మధ్యస్థంగా ఉంటాయి. మొవ్వు, కాండం కుళ్ళు, వైరస్ తెగుళ్లను, వేరు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. గింజ శాతం 75%, నూనె శాతం 49%. ఖరీఫ్లో 600 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. 100 నుంచి 105 రోజుల పంటకాలం. నిత్యహరిత, ఈ నిత్యహరిత రకం 3 గింజల కాయలు కూడా కనిపిస్తాయి. కొద్ది వరకు రసం పీల్చు పురుగులను తట్టుకుంటుంది. ఈ రకంకి పరిపక్వ నిద్రావస్థ 20 రోజుల పాటు ఉంటుంది. ఇది పొట్టి రకం. గింజ శాతం 76%, నూనె శాతం 50%. ఖరీఫ్లో 1000 నుంచి 1200 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. 100 నుంచి 105 రోజుల పంటకాలం. కదిరి హరితాంధ్ర, బెట్టను, ఆకుమచ్చ, తామర పురుగులను తట్టుకుంటుంది. కోత దశలో కొంతవరకు ఆకు పచ్చగా ఉండి ఎక్కువ కట్టి దిగుబడి వస్తుంది. గింజ శాతం 70%, నూనె శాతం 48%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. కదిరి 7, ఇది పెద్ద గుత్తి రకం. ఆకుమచ్చ, తామర పురుగులను తట్టుకుంటుంది. లావుగింజ రకం ఇది. నీటి వసతి ఉన్న సారవంతమైన ప్రాంతాలకు అనుకూలమైన రకం. 40 రోజుల వరకు నిద్రావస్థ ఉన్న రకం. గింజ శాతం 70%, నూనె శాతం 49%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. 120 నుంచి 125 రోజుల పంటకాలం. కదిరి 9, ఇది చిన్న గుత్తి రకం. వర్షాభావ పరిస్థితులను బెట్టను బాగా తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్ళు తెగుళ్లను, రసం పీల్చే పచ్చదోమ, తామర పురుగులను, ఎర్రనల్లిని తట్టుకుంటుంది. నిద్రావస్థ 30 రోజులు. గింజ శాతం 80%, నూనె శాతం 52%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. 115 నుంచి 120 రోజుల పంటకాలం. కదిరి 8, బోల్డ్, ఇది పెద్ద గుత్తి రకం. తామర పురుగులను తట్టుకుంటుంది. లావుగింజల రకం. నీటి వసతి ఉన్న సారవంతమైన ప్రాంతాలకు అనుకూలమైన రకం. 40 రోజుల వరకు నిద్రావస్థ ఉన్న రకం. గింజ శాతం 70%, నూనె శాతం 49%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. 115 నుంచి 120 రోజుల పంటకాలం. కదిరి అనంత, ఇది చిన్న గుత్తి రకం. వర్షాభావ పరిస్థితులను బెట్టను బాగా తట్టుకుంటుంది. 105 నుంచి 110 రోజుల పంటకాలం. గింజ శాతం 75%, నూనె శాతం 48%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. ఐసీజీవి 9114. తొందరగా పంటకు వస్తుంది. ఆఖరి దశలో వచ్చే బెట్టను తట్టుకుంటుంది. గింజ శాతం 75%, నూనె శాతం 48%. ఖరీఫ్లో 800 నుంచి 900 కిలోల ఎకరానికి మనకి దిగుబడి అనేది వస్తుంది. నారాయణి, ఇది చిన్న గుత్తి రకం. మొక్కలు అన్నీ కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి. గింజలు లేత ఎరుపు రంగులో ఉంటాయి. గింజ శాతం 76%, నూనె శాతం 49%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. ఇది 2020 సంవత్సరంలో విడుదలైంది. 100 నుంచి 105 రోజుల పంటకాలం. విశిష్ట, దీన్నే టీసీజీఎస్ 1694 అని కూడా పిలుస్తారు. ఇది కొత్త రకం. ఇది చిన్న గుత్తి రకం. మొక్కలకున్న అన్ని కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి. గింజలు లేత ఎరుపు రంగులో ఉంటాయి. గింజ శాతం 72, నూనె శాతం 49%. ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోల ఎకరానికి దిగుబడి వస్తుంది. ఇది 2022 సంవత్సరంలో విడుదలైంది. 100 నుంచి 105 రోజుల పంటకాలం.

మంచి సారవంతమైన నేలల్లో 1800 నుంచి 2000 కిలోల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది. ఈ రకంకి నీటి వినియోగ సామర్థ్యం చాలా ఎక్కువ. మనం వేరుశనగలో విత్తనాలకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవడం వలన మనకి తొలుత వచ్చే చీడపీడల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ విత్తన శుద్ధిని వేరుశనగ పలుకులకు విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ 600 FS 2 మిల్లీలీటర్లు ప్లస్ 4 మిల్లీలీటర్ల నీరు, అంటే 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్ల నీరు కలిపి ఆ మిశ్రమాన్ని కిలో విత్తనానికి పట్టించాలన్నమాట. పట్టించిన తరువాత టెబుకనోజాల్ 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకోవాలి. ఇలా విత్తన శుద్ధి వేరుశనగకు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇప్పటి వరకు మనం వేరుశనగ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నువ్వుల నూనె గింజ పంట గురించి తెలుసుకుందాం. నువ్వులు విత్తే సమయం కోస్తా జిల్లాల్లో ముందస్తు ఖరీఫ్గా 2వ పక్షంలో, రబీ వేసవి రబీ పంటగా 2వ పక్షం నుండి 1వ నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. ఇక రాయలసీమ జిల్లాల్లో ముందస్తు ఖరీఫ్గా 2జూన్ మాసాలలో, రబీలో రబీ వేసవి పంటగా 2వ 2-3 వారాల్లో విత్తుకోవాలి. విత్తుట ఇంకా ఆలస్యమైతే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నువ్వులకు అనువైన వాతావరణం గురించి తెలుసుకుందాం. నువ్వులు ఉష్ణమండలాలకు మరియు వెచ్చని సమశీతలాలకు చెందిన పంట. ఇది మైదాన ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. ఈ పంటను 500 నుంచి 700 మిల్లీమీటర్లు వర్షపాతం ఉన్న మైదాన లేదా కొండ ప్రాంతాలలో సాగు చేసుకోవచ్చు. మంచు, అధిక వర్షపాతం మరియు దీర్ఘకాల నీటి ఎద్దడిని తట్టుకోలేదు. అధిక దిగుబడికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి. 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మంచి ఎదుగుదల మరియు అభివృద్ధి కనిపిస్తుంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గితే పెరుగుదల ఉండదు. అలాగే పూత దశలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ఫలదీకరణ జరగక సరిగా గింజ కట్టదు. నువ్వులలో ఖరీఫ్కి అనువైన రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్లో వేసే సమయంలో మనం విత్తే పంటలోనైతే, అంటే ఖరీఫ్లో మనం నువ్వులు వేసుకున్న పంటలో అధిక దిగుబడి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ ఖరీఫ్లో వేసే పంటకు పూత సమయంలోనూ కోత సమయంలోనూ వర్షాలు అధికంగా ఉంటే దిగుబడి చాలా తగ్గిపోతుంది. నువ్వులలో ఖరీఫ్ సీజన్లో తెల్లగింజ రకములు అస్సలు వేసుకోకూడదు. తెల్లగింజ రకాలు పూత కాయ కట్టే అవకాశాలు తక్కువ. నువ్వులలో ఖరీఫ్కి అనువైన రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్లో కొంతవరకు గోధుమ గింజ రకాలు పూత కాయ వస్తాయి. ఇవి కూడా పూత దశలో కానీ అధిక వర్షం, అధిక ఉష్ణోగ్రత ఉంటే దిగుబడి దెబ్బతింటుంది. యలమంచిలి 17 రకం. ఈ రకం 1992వ సంవత్సరంలో విడుదలైంది. ఇది 75 నుండి 80 రోజుల పంటకాలం. ఎకరానికి 340 నుంచి 400 కిలోల దిగుబడిని ఇస్తుంది. ఇది 52% నూనె శాతం కలిగిన లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం కోస్తా రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఈ రకం ఆకుమచ్చ తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. యలమంచిలి 66, దీన్నే శారదా రకం అని కూడా పిలుస్తారు. ఈ రకం 2009లో విడుదలైంది. ఇది రైతుల్లో చాలా ప్రాచుర్యమైన రకం. ఎకరానికి 400 నుండి 500 కిలోల వరకు రబీ సీజన్లో ఇది దిగుబడిని మనకి ఇస్తుంది. ఇది లేత గోధుమ రంగు విత్తన రకం. 80 నుండి 90 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. అలాగే ఈ రకం కోస్తా రాయలసీమ జిల్లాలకు అనుకూలం. బూడిద మరియు ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. YLM 146 నువ్వుల రకం. ఇది కొత్త రకం. ఇది 2025వ సంవత్సరంలో విడుదల చేయబడింది. 90 నుండి 95 రోజుల కాలపరిమితి గల రకం. ఎకరానికి 600 కిలోల దిగుబడితో 49% నూనె శాతం కలిగి ఉన్న రకం. వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనదిగా జాతీయ స్థాయిలో విడుదల చేయబడిన రకం.

0: ఈ రకం కొంతవరకు మాక్రోఫోమినా వేరు మరియు కాండం కుళ్ళు తెగులు, వెర్రు తెగులను, అలాగే ఆల్టర్నేరియా మరియు సర్కోస్పరా ఆకుమచ్చ తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. నువ్వుల పంట తొలి దశలో రసం పీల్చే పురుగులు, ఫిల్లోడి తెగులు బారి నుండి కాపాడడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అంతేకాక వేసిన విత్తనం చీమలు కూడా తినకుండా కాపాడుకోవచ్చు. నువ్వులలో ఖరీఫ్లో వేసే పంటకు ఫిల్లోడి తెగులు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసుకొని ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 30 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకొని ఈ వెర్రి తెగులు వ్యాప్తి చేసే దీప పురుగులను మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో పండించే సాంప్రదాయమైన వలసల పంట గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ఏజెన్సీ ప్రాంతాల్లో వలసలు సాంప్రదాయకంగా సాగు చేసే నూనె గింజ పంటల్లో ఒకటి. ఈ పంటను వెర్రి నువ్వులు అని కూడా పిలుస్తారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు. వలసలు సాధారణంగా 2nd పక్షం నుండి 1st పక్షం వరకు విత్తడానికి అనుకూలం. ఆలస్యమైతే పూత గింజకట్టడం దశల్లో పైరు వర్షాభావానికి గురై దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. వలసల్లో రకాల గురించి తెలుసుకుందాం. JNS 28 ఈ రకం 4 నుంచి 5 క్వింటాల దిగుబడి ఎకరానికి వస్తుంది. ఈ రకం కాలపరిమితి 100 నుంచి 110 రోజులు. JNS 30 ఈ రకం 4 నుంచి 5 క్వింటాల దిగుబడి ఎకరానికి వస్తుంది. ఈ రకం కాలపరిమితి 100 నుంచి 110 రోజులు. JNS 9 ఈ రకం 3.5 నుంచి 4.5 క్వింటాలు మనకి ఎకరానికి దిగుబడి వస్తుంది. ఈ పంట కాలపరిమితి 95 నుంచి 100 రోజులు. JNS 6 ఈ రకం 3 నుంచి 4 క్వింటాలు దిగుబడి ఎకరానికి వస్తుంది. ఈ రకం కాలపరిమితి 105 నుంచి 110 రోజులు. KGN 2 ఈ రకం 4 క్వింటాలు దిగుబడి ఎకరానికి వస్తుంది. ఈ రకం కాలపరిమితి 100 నుంచి 110 రోజులు.
1: మీరు ఇంతవరకు ఖరీఫ్ సాగుకు అనువైన నూనె గింజలు, వాటి రకాలు, అధిక దిగుబడికి సూచనల గురించి యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ABM సురేష్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. వివరాలు అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ ఆధారిత సూచనలు భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న వారంలో చాలా తక్కువ నుండి తేలికపాటి వర్షపాతం అంటే 1.3 నుంచి 8.0 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.2 నుంచి 38.8 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 28.1 నుంచి 28.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళలో 60 నుంచి 72% వరకు ఉండవచ్చు. మధ్యాహ్న సమయంలో 35 నుంచి 50% ఉండవచ్చు. గాలి వేగం గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రైతులకు సాధారణ సలహా: ప్రస్తుత వెచ్చని మరియు వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్షా సూచనలు పంటల సాధారణ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వవలసి ఉంటుంది. మోస్తారు తేమ ఉండడం వల్ల వాతావరణం అడపదడప మేఘావృతమై ఉంటుంది కాబట్టి తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు ముఖ్యంగా లేదా అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వర్షం లేని సమయం వేళల్లో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులను చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను చేయడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిలువ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన తాగే నీటిని అందించాలి. అలాగే వర్షం నుండి పశువులకు రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు: ప్రస్తుతం వరి పంటలో నారుమడి తయారీకి అలాగే సిఫార్సు చేసిన వరి వంగడాలను విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమను సద్వినియోగం చేసుకుని నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటకు పోయేలా సరైన నీటిపారుదల సౌకర్యం రైతులు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ల నుండి రక్షించుకోవడానికి విత్తే ముందు విత్తనాలను 1 కిలో కార్బిండిజం 2 గ్రాముల చొప్పున లేదా ట్రైకోడెర్మా వినిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి DAP 20 కిలోల చొప్పున వేసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో గమనిస్తూ రైతులు ఒకవేళ లక్షణాలు కనుక కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజెల్ 75 WP మందు 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కొబ్బరి పంటలో యాజమాన్యం: కొమ్ము పురుగు ఆశించకుండా ఉండడానికి తోటను క్రమం తప్పకుండా రైతులు పర్యవేక్షించి పురుగు కనిపించగానే వెంటనే నివారణకు చేతితో ఏరివేయడం, లింగాకర్షక బుట్టలు అమర్చడం, పురుగు మందులు వాడడం, తోటలో పరిశుభ్రత పాటించడం వంటి చర్యలు తీసుకోవాలి. కీటకాలు దెబ్బతీసిన కొబ్బరి ఆకులను తొలగించి నాశనం చేయాలి. ఎర్రతాటి ఆకు పురుగు నియంత్రణకు ఫెరోమాన్ ఉచ్చులు ఏర్పాటు చేసుకోవాలి. సహజ శత్రు కీటకాలను ప్రోత్సహించి తీవ్ర దాడి ఉన్నప్పుడు వేప నూనె 3% లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి కోత దశ: పండ్ల ఈగలు ఇంకా పండు తొలిచే పురుగుల నివారణకు తోటలో పడిపోయిన అలాగే దెబ్బతిన్న పండ్లను తొలగించి నాశనం చేయాలి. పురుగు ఉధృతి కనుక కనిపిస్తే వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లేదా స్పానోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వర్షం లేని సమయంలో పిచికారీ చేసుకోవాలి. వేడి ఇంకా తేమ అధికంగా ఉన్న వాతావరణ పరిస్థితులు కారణంగా మామిడి హాపర్లు ఇంకా ఇతర రసం పీల్చే పురుగులు కనిపించే అవకాశం ఉంది. కనుక ఉధృతి కనిపిస్తే థయోమెథాక్సమ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పొడి వాతావరణంలో పిచికారీ చేసుకోవాలి. కోతకు వచ్చిన పళ్ళను

0: వర్షం లేని సమయంలో కోయాలి. కోత అనంతరం పండ్లను నీడ లేదా గాలి సరిగా పడే ప్రదేశంలో నిల్వ ఉంచినట్లయితే కనుక పండ్ల నాణ్యత ఇంకా నిల్వ కాలం మెరుగుపడుతుంది. అరటి పంటలో యాజమాన్యం. నీరు నిల్వ ఉండడం వల్ల వేరు వ్యవస్థలో ఆక్సిజన్ లోపం రాకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ అంటే నీటి పారుదల ఏర్పాట్లను చేసుకోవాలి. బలమైన గాలుల వల్ల మొక్కలు పడిపోకుండా ఉండేందుకు కాపు ఉన్న మొక్కలకు కర్రలతో ఊతాన్ని ఇవ్వాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక, ఆకుమచ్చ తెగులు, కాండం పురుగు, పేనుబంక, ఇంకా తామర పురుగులు ఉన్నాయేమో అని నిరంతరం రైతులు గమనిస్తూ ఉండాలి. సిగటోక నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రొపికోనోజోల్ లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనోజోల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక పురుగు లేదా తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక వర్షం లేని సమయంలో లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్, 17.8 SL మందును లేదా 0.25 గ్రాముల థయోమిథాక్సమ్, 25 WG మందు కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరకు పంటలో యాజమాన్యం. పొలంలో నీరు నిల్వ ఉండకుండా వేర్లకు తగినంత గాలి తగిలేలా ఉండాలి. సరైన డ్రైనేజీ నీటిపారుదల సౌకర్యాన్ని నిర్వహించుకొని బలమైన గాలుల వల్ల మొక్కలు పడిపోకుండా ఉండడానికి అవసరమైన చోట మొదళ్లలో మట్టిని ఎగదురేయవలసి ఉంటుంది. పంటల ముందస్తు కాండం తొలచు పురుగు ఉధృతిని రైతులు గమనించి తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి. తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా, నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజిప్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. ఖరీఫ్ సీజన్కు ముందస్తు వ్యవసాయ సలహాలు. రాబోయే ఖరీఫ్ సీజన్ కొరకు ప్రాథమిక దుక్కి దున్నడం, ఇంకా పొలాన్ని చదును చేసి పనుల కోసం ప్రస్తుతం కురిసిన వర్షాలను ఇంకా నేలలోని సరైన తేమను ఉపయోగించుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభం కాకముందే రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇంకా సస్యరక్షణ రసాయనాలను సేకరించి తేమ తగలని సురక్షితమైన ప్రదేశాలలో నిల్వ చేసుకుని ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో సమర్థవంతమైన నీటి యాజమాన్యం కోసం పొలం గట్లను, డ్రైనేజీ కాలువలను, ఇంకా నీటి నిల్వ నిర్మాణాలను బాగు చేసి బలోపేతం చేసుకోవాలి. నేలలో సేంద్రీయ కార్బనాన్ని ఇంకా తేమను బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు, కంపోస్టు, ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు, ఇంకా ఇతర పంటల నారుమళ్లను సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేయడానికి ఇంకా భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులకు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రీయ కార్బనం, భూమి భౌతిక స్థితి, ఇంకా తరువాత వేసే పంటలకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగా లేదా 40 నుంచి 55 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన 45 నుంచి 50 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కిలో వేసి కలియదున్నాలి. ప్రస్తుతం ఉన్న అధిక తేమ, ఇంకా మబ్బులతో కూడిన వాతావరణం పశువుల్లో గొంతు వాపు, ఇంకా జబ్బవాపు వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా ఉన్నందున వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. కాబట్టి రైతులు వెటర్నరీ అధికారుల సలహా మేరకు పశువులకు తక్షణమే టీకాలు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. వివరాలు అందించిన వారు ఆర్ పార్వతి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
1: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 సంవత్సరంలో నశాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త్ భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నశాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
2: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూసామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజా గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. నమస్కారం అండి గిరిజా మేడం గారు.
3: నమస్కారం మేడం.
2: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
3: మత్తు పదార్థాలంటే ఒక మనిషి మళ్లీ మళ్లీ ఆల్కహాల్, మద్యపానం గాని లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిసైపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
2: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
3: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటు ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలి అంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్లకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ, ఇది యువతకు చాలా చాలా హానికరం.
2: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
3: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్, మద్యపానం అంటాము, టొబాకో అంటాము. అండ్ టొబాకోలో ఉండే

0: వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారేజ్ అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది.
1: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఎన్ని రకాలు ఉన్నాయి, కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది. భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
0: సో వీళ్ళు ఎందుకు గురి అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతున్నారు వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను, మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్ లో కాబట్టి. అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
1: ఈజీగా కూడా ఉంది.
0: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. చాలా మనోధైర్యం ఉంటే గాని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
1: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో కానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిటిలో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు. ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
0: ఒక్కటి చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్.
1: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతుంది,
0: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
1: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది,
0: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ
1: ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
0: ఇన్సల్ట్ చేస్తారు.
1: దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు,
0: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
1: ఈ స్నేహితులు ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
0: అంటే స్నేహితులతో ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
1: అంటే మీరు చెప్పేది కుటుంబ వాతావరణం బాగుంటే స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బాగానే ఉన్నంత వరకు. కానీ కుటుంబ వాతావరణం బాగు

0: ఉన్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు. ఆ విషయాలలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
1: తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్ గా మార్పులు ఏమైనా వాళ్ళల్లో వస్తుందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
0: స్వింగ్స్ అంటే అందులో
1: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి. వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
0: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము. కానీ అది ముదిరిపోతే కష్టమైపోద్ది,
1: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరికులర్ యాక్టివిటీస్ కానీ, డిఅడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
0: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుందంటారు?
1: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోక్, హార్ట్ లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
0: అయితే మేడం, మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
1: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, ఒక టీచర్ సపోర్ట్ తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్ తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్ళల్లో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు, లేకపోతే ఆ ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయింటారో వాళ్ళకు డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
0: బాగుంది మేడం, మా శ్రోతలకి, మా స్టూడియోస్ కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
1: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఓరుగల్లు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: స్వయంవరం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8:15 కావచ్చు.

0: మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది ఈ అంశం గురించి కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్.

0: చేసుకుంటున్న సందర్భంగా గత 12 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, వాటి పనితీరు, ప్రజలు పొందిన లబ్ది, తద్వారా 2047 సంకల్పం చేరే దిశగా సాగించిన ప్రయాణంలో అమలైన పథకాల గురించి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కర్నూలు బీకామ్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ నాగస్వామి నాయక్ గారు. మరి వీరొచ్చేసి ఒక ప్రిన్సిపల్గానే కాకుండా, అంటే విద్యావేత్తగానే కాకుండా, ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా, నోబెల్ అవార్డు గ్రహీతగా, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా, మరియు యుఎన్ఓ సర్టిఫైయర్గా, పైగా 70 అవార్డులు వీటిని వరించాయి. మరి వీరి ద్వారా మన ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ నాగస్వామి నాయక్ గారు.
1: నమస్కారం అండి.
0: మరి మన ప్రభుత్వం అండి ఈ పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు చెప్పదలుచుకున్న ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారండి.
1: నమస్కారం అండి. పుష్కర కాలంగా మనము ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అయితేనేమి ప్రపంచ దేశాలకి మనము ఆదర్శంగా నిలుస్తున్నామండి. అదేవిధంగా భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యువత ముఖ్యంగా మనకి కొనియాడబడుతున్నారండి. మనకు మన అభివృద్ధి, అంటే మన దేశంలో జరిగిన అభివృద్ధి ఏ దేశంలోనూ అంత అభివృద్ధి చెందలేదండి. వాటిలో మన దేశంలో ముఖ్యంగా డిజిటల్ విప్లవము, మౌలిక సదుపాయ అభివృద్ధి, రైల్వే ఆధునీకరణ, విమానయాన రంగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్టార్టప్ మరియు ఆవిష్కరణలు, తర్వాత పునరుత్పాదక శక్తి, తర్వాత గ్రామీణ అభివృద్ధి, తర్వాత గృహ నిర్మాణం మరియు సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి అనే ఈ 10 అంశాలను తీసుకుని భారతదేశంలో ఎనలేని పురోగతి అండ్ అభివృద్ధి కూడా సాధించడం జరిగిందండి ఈ 12 సంవత్సరాల్లో.
0: చాలా అంశాల గురించి తెలియజేశారండి. భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి ముఖ్యంగా మీరు 10 రంగాల గురించి చెప్పారండి. మొదటగా గత 12 సంవత్సరాల్లో భారతదేశంలో డిజిటల్ రంగంలో జరిగిన ప్రధాన అభివృద్ధి ఏంటో తెలియజేస్తారండి.
1: తప్పకుండానండి. సో ముఖ్యంగా యూపీఐ ద్వారా అండి మనం డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా మనము చేపట్టడం జరిగిందండి. ఇండియాలో డిజిటల్ ఇండియా ద్వారా భారత ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయండి. మరియు 5G సేవలు మనం విస్తృతంగా యూజ్ చేసుకుంటున్నామండి. అందులో భాగంగా మొన్న చూసుకున్నామండి, మనకి నిర్మలా సీతారాం గారు ఒక పోస్ట్ పెట్టారండి. అది ఆశ్చర్యకరం ఏంటంటే, మన డూడు బసవనల తలపైన యూపీఐ పెట్టి ఎక్కడ స్కాన్ చేసి చెల్లించిన విధానాన్ని చాలా మంచిగా కొనియాడబడింది మేడం గారు. అంటే భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డిజిటలైజేషన్ అనేది చాలా త్వరగా వ్యాప్తి చెందిందండి.
0: ఇకపోతే అండి మరొక ప్రశ్న అండి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారతదేశం సాధించిన ముఖ్య విజయాల గురించి తెలియజేస్తారండి.
1: ఖచ్చితంగానండి, ఇది మంచి క్వశ్చన్ సార్. నిజంగాను జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, తర్వాత వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మించబడ్డాయండి. తర్వాత భారత్లో ముఖ్యమైన కొన్ని సంస్కరణలు చేయబడ్డాయండి. సో వాటిలో రవాణా సంస్థ కూడా అతి ముఖ్యమైనది. అదే కాకుండా అండి, ఈరోజు కూడా జోజో అనే ఒక టనల్ని కూడా మనము స్టార్ట్ చేసుకున్నామండి. మన నితిన్ గడ్కరీ గారు ఈరోజు దాని, అది ఎక్కడ, హిమాలయాల్లో సొరంగ మార్గంలో మనం యాక్చువల్గా హిమాలయాల్లో మనకు మంచు పడితే దాదాపుగా 6 నెలల వరకు మనకు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదండి. ఈరోజు వారు చేసిన ప్రారంభోత్సవము ఏ విధంగా ఉందంటే, కనెక్టివిటీ సొరంగ మార్గం ద్వారా మన డిఫెన్స్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, తర్వాత ఈజీగా కొన్ని వస్తువులు సరఫరా చేయడానికి చాలా వీలవుతుందండి. అదే ప్రకారంగా మనకి దాదాపుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇంకా తగ్గిపోతుందండి.
0: చాలా సంతోషం అండి. ఇక ముఖ్యంగా మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే రంగంలో జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మా శ్రోతలకు కాస్త
1: వినిపిస్తారండి. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్తో మనం నడిచే వాళ్ళమండి. ఈ విధంగా ఇప్పుడు రైల్వే రంగంలో చాలా ఎలక్ట్రిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి స్థాయిలో మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వందే భారత్ వంటి అత్యాధునికమైన రైళ్ళు ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత మెట్రో రైలు వ్యవస్థ అనేక నగరాలను కలుపుకుంటూ అనేక నగరంలో

0: డెవలప్మెంట్ సాగిస్తున్నామండి.
1: ఇకపోతేనండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత 12 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చెందిందో మా శ్రోతలకు వినిపిస్తారండి.
0: ఖచ్చితంగానండి, ముఖ్యంగా మనము భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల మనము 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్స్ యొక్క అమౌంట్ మనకి పెరిగిందండి. సో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనది 3వ స్థానం ఆక్రమించుకోబోతున్నామండి. ప్రపంచంలోనే ఇది భారతదేశం 1గా కొనియాడబడుతుందండి.
1: ఇకపోతే అండి, స్టార్టప్ రంగంలో భారతదేశము సాధించిన పురోగతి చాలా ఉందండి. ఈ 12 సంవత్సరాల్లో స్టార్టప్లు, ఎన్నో స్టార్టప్లు మనము అందించామండి. మరి స్టార్టప్ల గురించి, మనము సాధించిన పురోగతి గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
0: ఖచ్చితంగానండి, ఎందుకంటే యువత ఇప్పుడు ముఖ్యంగా మనకు భారతదేశం పట్టుకొమ్మలుగా అనుకుంటున్నామండి. వారు ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచన చేసేసి యువతలో గాన నైపుణ్యాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడు తర్వాత ఈ స్టార్టప్ అనే రంగంలో ఎప్పుడైతే మనం ప్రపంచ దేశాలకు 3వ అతిపెద్ద స్టార్టప్గా మనము నిలబడ్డామండి ఇప్పుడు. సో వీరు తీసుకున్న ఈ కామర్స్ అయితేనేమి, ఏఐ వంటి రంగాల్లో మనం కొత్త కొత్త పొంతలు మనకు చూపిస్తున్నామండి. మనము కొత్త సంస్థలు కూడా ఏర్పడి ఇక్కడ అండి స్టార్టప్ రంగానగానే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, అటు భారతదేశంలో మన సెంటర్లో అయితేనేమి, ఇక్కడండి ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పన. ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే, ఒకప్పుడు ఉద్యోగం రావాలంటే కష్టమనేది, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ఒక సంకల్పంతో మన మోడీ గారైతేమి వారి రూపకల్పంతో భారతదేశం ఇంకా ముందుకు సాగుతుందండి.
1: ఇక భారతదేశానికి ప్రధాన గ్రామాలు పట్టుకొమ్మలు అని చెప్తా ఉంటారండి.
0: అవునండి.
1: ఇక భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
0: ఎస్ అండి, ఇందులో భాగంగా అండి ఇప్పుడు స్టార్టప్ రంగాల్లో మనము అని చూసుకున్నాం కదండి, భారతదేశంలో కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన అనేది మనకు సాగుతుందండి. ఇప్పుడు భారతదేశ గ్రామీణ అభివృద్ధిలో మన విప్లవాత్మకమైన మార్పులు మనం చూస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా రోడ్స్ కనెక్టివిటీ అండి, తర్వాత కన్స్ట్రక్షన్లో, తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్లు అయితేనేమి, సో వాటర్ తాగునీటి సౌకర్యము మరియు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణము చేపట్టడం జరిగిందండి. ఇక్కడ ఒకటి కోట్ చేస్తున్నానండి, స్వచ్ఛ భారత్లో మా కాలేజీ ముఖ్యంగా, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయము మా కాలేజీలో స్వచ్ఛ భారత్గా ఈవెన్ మా కాలేజ్ క్యాంపస్ బి క్యాంప్ అంతా మేము క్లీన్గా చేసేసి ఆ ప్లాస్టిక్ని తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి ఆ విధంగా గత 3 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అది మా కమిషన్ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగిందండి.
1: ఇక పోతే అండి, మరొక చిన్న ప్రశ్న అండి, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా
0: అవునండి
1: గుర్తింపబడింది.
0: అవునండి.
1: మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వికసిత్ భారత్ 2047లో భాగంగా?
0: ఎస్ అండి, మనము రాయలసీమ అనగానే ఫుడ్ బౌల్ అని ఒక నానుడి అండి, మనం ప్రపంచానికి అన్నం పెడుతూ ఉన్నాము. అదేవిధంగా భారతదేశం కూడా మనకి ఇక్కడ మన వ్యవసాయదారులు చిన్న చిన్న పరికరాలతో వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారండి. అదేవిధంగా అందులో శిక్షణ అంటే నైపుణ్యాన్ని జోడించి కానీ మనము చేను చదువు చేయడం, మనకున్న వ్యవసాయ భూమిని సక్రమంగా యూజెస్ ఆఫ్ టెక్నాలజీతో సక్రమంగా యూజ్ చేసుకుంటే కానీ మనకి దిగుబడులు ఎక్కువ వస్తాయండి. అదేవిధంగా మనకు ఇది ఎక్కువ వంగడాలను కూడా మనము భూమిపైన వేసిన తర్వాత వాటి నుంచి కూడా మనం మంచి ఫలాలను తీసుకోవచ్చండి.
1: ఇక మరొక ముఖ్యమైన అంశం అండి, ఇదే ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ల క్రితము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టారండి. ఆ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో పలు అభివృద్ధి పథకాలు చేస్తూ ఇక వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకు వికసిత్ భారత్ గురించి అలాగే 2047 అనే ఒక లక్ష్యంతో ముందరికెళ్తా ఉన్నారండి మన మోడీ గారు. ఇక మన ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ బృహత్కరమైన పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
0: ఖచ్చితంగా తప్పకుండా అండి, ఇది శ్రోతలు మరియు యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి. ఇది సో 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, డిజిటల్ సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, పునరుత్పాదక శక్తి, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాల్లో

0: సాధించిన పురోగతి భారతదేశానికి వికసిత దేశంగా మార్చే దిశగా మనము మన ప్రధానమంత్రి మోడీ గారు నడిపిస్తున్నారండి. అదేవిధంగానండి, మనకి స్వచ్ఛ భారత్లో భాగంగాను మనము కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడము, తర్వాత యోగాంధ్రలో భాగంగా ప్రతీ పౌరుడికి ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో, అంటే మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశంలో పరోభివృద్ధి చెందించడానికి వీలవుతుందని మన ఇరువురు నాయకులు యొక్క ఆలోచన అండి.
1: డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి 2014 నుండి 2026 వరకు, అంటే ఒక పుష్కర కాలం వరకు, మన ఈ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆర్థిక వ్యవస్థ, శక్తి ఉత్పత్తి, గ్రామీణ ఇంకా పట్టణాభివృద్ధి రంగాలలో విశేష పురోగతిని సాధించింది అని చెప్పారు. ఇక ఈ అభివృద్ధి భారతదేశాన్ని వికసిత భారత్ 2047 లక్ష్య సాధన దిశగా ముందుకు నడిపిస్తుందని తెలియజేసినందుకు మా కర్నూలు ఆకాశవాణి తరపున

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని

0: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైనదన్నారు. ఇది దేశాభివృద్ధిలో గిరిజన వర్గాలు కీలక పాత్ర పోషించడానికి సహాయపడుతుందన్నారు. గిరిజన వర్గాల జీవన శైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుండి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం మన సమ్మిళిత అభివృద్ధికి మూల స్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
0: సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్యారిస్లో వివాటెక్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మానవ కేంద్రీకృత ఏఐ, అత్యాధునిక సాంకేతికతల పట్ల భారతదేశపు దార్శనికతను, అలాగే వర్ధమాన సాంకేతికల్లో భారత్ ఫ్రాన్స్ సహకారం పెరుగుతున్న విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత వ్యవసాయ పురోగతి నుండి అత్యాధునిక అంతరిక్ష అనువర్తనాల వరకు సాంకేతికత దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్లు ఇరువురు ఆరోగ్య సంరక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శిస్తున్న భారతీయ అంకుర సంస్థలు ఆవిష్కర్తలతో సంభాషించారు. దేశంలో రిఫైనరీలు తగినంత ముడిచమురు నిల్వలతో సమృద్ధిగా పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 3 రోజుల్లో 1,36,00,000 ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు జరిగాయని, 1,47,00,000 సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు. అదే సమయంలో 22,945 టన్నుల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
2: నేచురల్ గ్యాస్, క్రూడ్, పెట్రోల్, డీజిల్ ఆర్ ఎల్పీజీ కి సప్లై స్టేబుల్ హై. హమారీ రిఫైనరీస్ ఆప్టిమమ్ కెపాసిటీ పర్ వర్క్ కర్ రహీ హై. రిటేల్ అవుట్లెట్స్ పర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్షిప్స్ పర్ ఆపరేషన్ నార్మల్ హై. మార్చ్ సే లేకర్ అబ్ తక్ 10.02 lakh పిఎన్జీ కనెక్షన్స్ గ్యాసిఫై కియే గయే హై. 3.22 lakh కనెక్షన్స్ కే లియే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కియా గయా హై ఆర్ 9.94 lakh న్యూ కస్టమర్స్ పిఎన్జీ కే లియే రిజిస్టర్ హుయే హై.
0: అదేవిధంగా ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో మాల్టా జెండా కలిగిన ఎల్ఎన్జీ క్యారియర్ దిశ నౌక రేపు ఉదయం గుజరాత్లోని దహేజ్ ఓడరేవుకు చేరుకోనుందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి గత 72 గంటల్లో 47 మందితో సహా ఇప్పటి వరకు 639 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహకరించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి డీజీ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ వివిధ భాగస్వామ్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నషాముక్త్ పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్య రహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగం

0: ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని సామాజిక మాధ్యమ వేదికగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతదేశ కల సాకారంలో సమిష్టి కృషి యువత భాగస్వామ్యం కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పరిధి పంపిణీలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,208 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. దీని ద్వారా 47 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. అదేవిధంగా ఎస్సీ ఇతర వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ప్రభుత్వం 562 కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఈ పథకం ద్వారా 26 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. నీట్ యూజీ పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నెల 21న పరీక్ష జరగనుందని, వాయిదా పడుతుందన్న వదంతులను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఎన్టీఏ ఎక్స్ వేదికగా సందేశాన్ని విడుదల చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఈ పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు చేరువ కావడమే కమ్యూనిటీ రేడియోల లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. చెన్నైలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఈరోజు జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనం కోసం అవగాహన సందేశాలను అత్యంత ప్రభావవంతంగా అందించడానికి రేడియోలో నూతన ఆవిష్కరణలు అవసరమని చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీధరన్ రేడియో రంగానికి చేసిన కృషికి గాను ఆయనను మంత్రి అభినందించారు. ఆయన కృషి ఫలితంగానే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ప్రారంభమైందని తెలిపారు. ఒడిశా, జార్ఖండ్ సహా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కమ్యూనిటీ రేడియోను తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను మంత్రి అభినందించారు. వాతావరణం. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఎండీ తెలిపింది. అసోం, మేఘాలయ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: Advance of southwest monsoon, the conditions are becoming favorable for further advance of southwest monsoon. Some more parts of Telangana, Odisha, Jharkhand, Bihar and some parts of Chhattisgarh during next 4 to 5 days. Weather system, a fresh western disturbance seen as a trough in middle and upper tropical western ridge with the axis roughly along. There are several cyclonic circulation as well as troughs over different parts of the country. And because of these weather system, we are anticipating that maximum temperature, day temperature likely to rise by 2 to 3 degrees during next 24 hours.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి, సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. తీన్మార్ చిత్రం నుండి కారుణ్య పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నెల్లూరులో సమయం 8:55 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో సమాచార్ సంధ్య హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్య కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रौद्योगिकी में प्रगति तभी हो सकती है जब उसका लाभ सब तक पहुंचे. उन्होंने पेरिस में विवटेक शिखर सम्मेलन में भारत के तेजी से हो रहे डिजिटल परिवर्तन में प्रौद्योगिकी के उपयोग का उल्लेख किया. प्रधानमंत्री ने भारत में निवेश के अवसरों और विस्तार योजनाओं पर फ्रांस के प्रमुख उद्योगपतियों के साथ चर्चा की. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने रविवार

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి. ఆ చూపులకు నజరానా, ఆ కనులకు జరిమానా, నాటిక వింటారు. రచన శ్రీ పిఎన్బిఎస్ శ్రీనివాస్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన ఫోటో క్రియేటివిటీకి అత్యుత్తమ పురస్కారం అందుకున్న సంతోష్ని అరెస్టు చేసి విచారించాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు పోలీసు డిపార్ట్మెంటును ఆదేశించింది.
3: ఇదేంటి ఈ వార్త, చాలా విడ్డూరంగా ఉందే. సంతోష్కి అంతర్జాతీయంగా ఫోటోగ్రఫీలో అత్యుత్తమ పురస్కారం లభిస్తే రాష్ట్రం గర్వించడం మానేసి అతన్ని అరెస్టు చేసి విచారించమని హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయడం ఏమై ఉంటుందంటారు గురునాథం గారు?
4: అంతేనండి జగన్నాథం గారు, మన వాళ్ళ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయం. పక్కోడికి ఏదో చిన్న అవార్డు వస్తేనే భరించలేం. అలాంటిది అంతర్జాతీయ స్థాయిలో తాను కష్టపడి తీసిన ఫోటోగ్రఫీకి అవార్డు వస్తే భరి

0: పెంచగలమో చెప్పండి. అందుకే ఇలాంటి చర్యలు కోర్టులను వాడుకుంటారు, పనికొట్టుకొని మరీ కేసులు వేస్తారు కొందరు మహానుభావులు.
1: అబ్బే అదేం లేదండి, ఇది ఎవరో ఇచ్చిన కంప్లైంట్ మీద తీసుకున్న చర్య కాదట. హైకోర్టే ఈ ఫోటోగ్రఫీ అవార్డుపై సుమోటోగా కేసును స్వీకరించి ఆదేశాలు జారీ చేసిందట. అంతే తప్ప ప్రభుత్వమో లేక సంతోష్ అంటే పడనవారో వేసిన కేసు కానే కాదట.
0: అవునా జగన్నాథం గారు, అయినా అంతర్జాతీయంగా గెలుపొందిన ఆ ఫోటోలో సుమోటోగా కేసు స్వీకరించాల్సినంత ఏముందట? ఒక్కొక్కసారి ఈ కోర్టుల తీర్పులు వింటే ఆశ్చర్యమే కాదు, ఆలోచనలో కూడా పడతాం. ఏదో గట్టి విషయం లేకపోతే కోర్టు కూడా సుమోటోగా కేసులు స్వీకరించి తమ టైం వృధా చేసుకోదు. కానీ రాష్ట్రంలో ఎన్నో విషయాలు ఉండగా ఆ కుర్రోడు ముచ్చటపడి తీసిన ఆ ఫోటోగ్రఫీ పైనే సుమోటో కేసు స్వీకరించడం ఏంటన్నదే అంత చక్కని విషయంగా అనిపిస్తుంది. సంతోష్ చూపులకు వచ్చిన నజరానాపై దృష్టి పెట్టి సంతోష్ కెమెరా కొనలకు జరిమానా వేస్తుందంటారా ఈ కోర్టు? ఏదో ఆంతర్యం లేకపోతే కోర్టు ఎలాంటి పనికి పూనుకోదనిపిస్తుంది, ఏమంటారు?
1: అవునండి, కోర్టే స్వయంగా ఎంటర్ అయిన తర్వాత మనమనేది ఏముంటుంది? అసలు సుమోటోగా స్వీకరించాల్సినంత విషయం ఆ ఫోటోలో ఏముందో కేసు మొత్తం తెలిస్తే కానీ అర్థం కాదు. అంతవరకు గౌరవప్రదమైన కోర్టులను తప్పు పట్టడం, కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి. వాదోపవాదనలు జరిగిన తర్వాత అసలు విషయం అదే బయటపడుతుంది. అప్పుడు సుమోటో కేసు వెనుక ఉన్న రహస్యం ఎలాగూ ఈ ప్రపంచానికి తెలియక మానదు కదా. అంతవరకు మనం ఆగడమే.
0: అది నిజమేననుకోండి, మనలో మనం ఎన్ని అనుకుని లాభం ఏముంది చెప్పండి? ఇంతకీ కోర్టు ఎందుకు ఈ ఫోటోగ్రఫీని సుమోటో కేసుగా స్వీకరించిందో ఎలాగో కొద్ది రోజుల్లో తెలుస్తుంది కదా, చూద్దాం. అప్పుడు అసలు నిజం బయటపడకపోదు, అప్పుడు సంతోష్ చేసిన తప్పు ఒప్పు మనకు కూడా అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ఒక విచిత్రమైన కేసే. ఇలాంటి కేసును ఫైల్ చేయడం వెనక మీరు చెప్పినట్టు ఏదో ఆంతర్యం ఉండనే ఉంటుందిలేండి. న్యాయస్థానాలు అంటేనే వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకే ఎక్కువ విలువనిస్తాయని అందరికీ తెలిసిన విషయమే కదా. కాకపోతే ఏదో మన ఆతృత అంతే.

0: ఏంటి సంతోష్, ఈ మధ్య ఫోటోగ్రఫీలో కొంత స్పీడ్ తగ్గినట్టుందేంటి? వీకెండ్లో కూడా ఫోటోగ్రఫీ చేయడం తగ్గించేసావేంటి?
1: లేదు భూనా, మనసుకు హత్తుకునే సీన్ దొరికితే క్లిక్ చేయడానికి నా కన్నులు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాయి. కాకపోతే చాలా వరకు కవర్ చేసేసాను. ఈసారి ఇంకా క్రియేటివ్గా తీయాలని ఓ ఆలోచన. నా హాబీ మాత్రం ఎప్పుడూ నాలో ఫైర్ అవుతూనే ఉంటుంది భూనా, ఫైర్ అవుతూనే ఉంటుంది.
0: నువ్వు చెప్పింది నిజమే సంతోష్. మన కంపెనీలో నువ్వు తీసే క్రియేటివ్ స్టిల్స్ అంటే అందరికీ ఇష్టం. మన టీమ్ లీడర్కి అయితే నువ్వు ఫేవరెట్, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎలాగైనా నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైజ్ కొట్టాలి మరి.
1: థ్యాంక్ యూ భువనా. అదే నా కోరిక కూడా. ఇప్పటి వరకు నా పరిధిలోనే ఫోటోగ్రఫీ చేశాను. ఈసారి వర్క్కి లీవ్ అయినా పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోటోగ్రఫీ చేయడానికి ఏ దేశమైనా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఈ పిచ్చితో కెమెరాలు కానీ లెన్స్ కానీ వచ్చిందంతా ఖర్చు చేసేస్తున్నావురా, భవిష్యత్తులో ఇబ్బంది పడతావు అని మా అమ్మ చెబుతూనే ఉంటుంది. కానీ నాలో ఫైర్ నన్ను అలా నడిపిస్తుందంతే. చూద్దాం ఏం జరుగుతుందో.
0: నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా సాధించి తీరుతావు.
1: థ్యాంక్ యూ.
0: నాకు 100% నమ్మకం ఉంది. మనసుకు నచ్చిన పని చేయడంలో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సంతోష్, దానికోసం కూడా కొంత టైము మనీ కేటాయించాల్సిందే. క్యాలిక్యులేటెడ్గా వెళ్తే ఒకరోజు తప్పకుండా కోరుకున్న సక్సెస్ వస్తుంది.
2: ఏంటి నమ్మకాలు సక్సెస్ల గురించి మాట్లాడుతున్నారు? మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించా?
0: అది సార్, మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించి కాదు సార్. టీమ్ లీడర్గా మీరు మమ్మల్ని బెస్ట్ ట్రైన్ చేస్తారు, అలాంటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు.
1: అవును సార్.
0: కాకపోతే సంతోష్ ఫోటోగ్రఫీ గురించి ఏవో కొన్ని మాటలు అంతే సార్.
2: సంతోష్ ఫోటోగ్రఫీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన పనేమీ లేదే. తన వీకెండ్లో తీసిన ఫొటోస్ చూస్తుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నిజంగా అలాంటి ఫొటోస్ తీయడానికి కష్టపడటంలో సంతోష్కి సాటిస్ఫాక్షన్ దొరికితే వాటిని చూసినప్పుడు మనకి కొంత రిలాక్సింగ్గా అనిపిస్తుంది.
1: థ్యాంక్ యూ సార్.
2: ఎనీవే, ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ మన సంతోష్. సంతోష్, నీకు ఈ హాబీ ఉండటం చాలా గ్రేట్ అయ్యా.
1: థ్యాంక్ యూ సార్.
2: డెఫినెట్లీ యూ విల్ గెట్ గ్రేట్ సక్సెస్. ఇంతకీ ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు?
0: ఇంకా

0: దృష్టిని కోసం సార్, మన బెస్ట్ ఫోటోగ్రఫీ హీరో సాధించబోయే లక్ష్యం కోసం. అందులోకి ఇప్పుడు మీరు పెద్ద అష్యూరెన్స్ కూడా ఇచ్చారు కదా.
1: ఓ, సంతోష్ ఫోటోగ్రఫీ లక్ష్యం కోసమా? హీఈస్ ఆల్వేస్ బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఎప్పుడొకప్పుడు ఇంటర్నేషనల్ అవార్డు కొడతాడు.
2: థ్యాంక్ యూ సార్.
1: దాంతో మన టీంకే కాదు, కంపెనీకి, రాష్ట్రానికి, చివరికి దేశానికి కూడా పేరు వస్తుంది. ఇది జరగబోయే సత్యం. అదే నేను చెప్తున్నాను.
0: విన్నావా సంతోష్, సార్ చెప్పారంటే అది జరిగి తీరాల్సిందే. సార్, నేను కూడా సంతోష్కి అదే చెప్పాను. తను కూడా ఈసారి ఏదైనా దేశం వెళ్ళి ఫోటోగ్రఫీ చేయాలని ఆశపడుతున్నాడు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడట. ఇంటర్నేషనల్ స్టేజ్పై సంతోష్ ఫోటోగ్రఫీని ఎప్పుడు చూస్తామో ఏంటో.
1: ఏం సంతోష్, యూ డోంట్ వరీ, నీ కోరిక చాలా దగ్గరలోనే తీరబోతోంది.
2: అవునా సార్? అదేలా సార్?
1: మనం కంపెనీ పని మీద మరో వారం రోజుల్లో దక్షిణాఫ్రికా టూర్ చేయబోతున్నాం. టీమ్ లీడర్గా నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు.
2: అవునా సార్?
1: ఇంకెందుకు ఆలస్యం సంతోష్? బీ ప్రిపేర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ. ఈసారి నువ్వు చేయబోయే ఫోటోగ్రఫీ సెన్సేషన్ కావాలి, అంతర్జాతీయ వేదిక మీద మెరవాలి. ఇదే నీకు బెస్ట్ ఆపర్చునిటీ.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీరిచ్చే సపోర్ట్ ఎప్పుడూ నాకు సక్సెస్నే ఇచ్చింది. ఈసారి ఈ టూర్లో నేను తీయబోయే ఫోటోగ్రఫీ కూడా సక్సెస్నే ఇస్తుంది సార్. ఐ హ్యావ్ ఎ పాజిటివ్ వైబ్. భువనా, విన్నావా? ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ సో లక్కీ.
1: గుడ్ సంతోష్.
0: ఆల్ ది బెస్ట్ సంతోష్.
2: థ్యాంక్ యూ.
0: సార్ చెప్పినట్టు నువ్వు సక్సెస్ కొట్టిన వెంటనే ఫుల్ పార్టీ ఇవ్వాలి మరి.
2: తప్పకుండా. ఎప్పుడు వీకెండ్లో ఫోటోగ్రఫీ చేసే నేను ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయబోతున్నాను. ఐఎమ్ వెరీ సో హ్యాపీ. ఇదిగో, సక్సెస్ కొడితే మామూలుగా ఉండదు, వీకెండ్ని మించిన పార్టీ ఉంటుంది.

0: ఇక మొదలు పెట్టండి.
1: థ్యాంక్ యూ ఆనర్. చెప్పండి మీ పేరు?
2: సంతోష్.
1: ఓ, చాలా మంచి పేరు. బహుశా మీ జీవితంలో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది మీ పేరే అనుకుంటాను. యామ్ ఐ రైట్?
2: ఎస్ సార్, యువర్ గెస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ సార్. నా పేరు నాకు చాలా ఇష్టం. నాకు ఎప్పుడూ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటాను సార్.
1: నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పండి సంతోష్, మీకు ఈ పేరు ఎవరు పెట్టారు?
2: మీకు మీ పేరు ఎవరు పెట్టారో అలాగే నాకు కూడా నా పేరు అలాంటి వారే పెట్టారు సార్.
1: చూశారా యువర్ ఆనర్ సంతోష్ యొక్క టెంపర్. చూడండి సంతోష్, మీరు నేను అడిగిన దానికి తికమకగా కాకుండా తిన్నగా సమాధానం చెప్పండి. ఇది కోర్టు అన్న సంగతి మర్చిపోకండి.
2: సారీ యువర్ ఆనర్, ఇది నా టెంపర్ కాదు. కావాలనే లాయర్ గారు నన్ను ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు సార్. ఒక వ్యక్తికి పేరు ఎవరు పెడతారో లాయర్ గారికి తెలీదా యువర్ ఆనర్? అందుకే సమాధానం దానికి తగ్గట్టుగా ఇచ్చాను అంతేగాని లాయర్ గారి మాటలను ధిక్కరించాలని కాదు యువర్ ఆనర్.
1: చూడు సంతోష్, చాలా తెలివిగా సమాధానం ఇచ్చావు. నీకు నాకు గతంలో పరిచయాలు ఏమీ లేవు. పైగా నీ పట్ల నాకు ఏ అభిప్రాయమూ లేదు. ఆనరబుల్ కోర్టు సుమోటాగా స్వీకరించిన ఈ కేసుని ముందుకు నడిపించడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ పేరుని ఎవరు పెట్టారు?
2: నాకు ఈ పేరును మా పేరెంట్స్ ఎంతో ఇష్టపడి నా గ్రాండ్ మా చెబితే పెట్టారని నాకు మా పేరెంట్స్ చెబితేనే తెలిసింది సార్.
1: ఇట్స్ ఓకే. కేసు విషయానికి వస్తే అంతర్జాతీయ స్థాయిలో మీరు గెలిచిన ఈ ఫోటోగ్రాఫ్ మీకు సంతృప్తినిచ్చిందా?
2: ఎస్, 100% సార్. అందుకే ఆ ఫోటోకి అంతర్జాతీయ స్థాయిలో అంత గుర్తింపు వచ్చింది. ఆ గౌరవం దక్కించుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను సార్.
1: దట్స్ ఆల్ యువర్ ఆనర్.
0: చూడండి మిస్టర్ సంతోష్, అయితే మీరు చేసిన నేరాన్ని మీరే స్వయంగా అంగీకరిస్తున్నారా?
2: అసలు నేను చేసిన నేరం ఏమిటో నాకే అర్థం కావటం లేదు యువర్ ఆనర్. నా కంపెనీ ఇచ్చిన ఆపర్చునిటీతో దక్షిణాఫ్రికా వెళ్ళాను. అక్కడ నుండి నా హాబీతో నేను శ్రమకు వచ్చి

0: దక్షిణాఫ్రికాలో ఉన్న సోమాలియాకు వెళ్ళాను. అక్కడ నా చూపులకు అందిన విషయాన్ని నా కెమెరా కనులతో బంధించాను. అది అంతర్జాతీయ స్థాయిలో నాకు గుర్తింపునిచ్చింది. ఇంతవరకే నాకు తెలిసి యువర్ ఆనర్, సో ఐఆమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ యువర్ ఆనర్. ఆనందంగా బహుమతి అందుకొని తిరిగి స్వరాష్ట్రానికి వచ్చిన ఆ తర్వాత నా ఫోటోగ్రఫీని బేస్ చేసుకుని సుమోటో కేసు నాపై ఫైల్ చేశారనగానే షాకింగ్గా అనిపించింది సార్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ వన్ థింగ్ యువర్ ఆనర్, ఈ ఫోటోగ్రఫీపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం, ప్రపంచ దేశాలు స్పందించి ఉంటే అక్కడ ఆకలి చావులు ఆగిపోయి ఉండేవి కదా సార్. ఆ కోణంలో ఆలోచన చేయకుండా ఎందుకు నాపై సుమోటోను స్వీకరించారో హానరబుల్ జడ్జి గారు వివరంగా నాకు చెబుతారని ఆశిస్తున్నాను సార్.
1: ఓకే మిస్టర్ సంతోష్, మీరు మీ కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ విషయాన్ని ఇప్పటికే మీకు తెలియజేసినప్పటికీ మరోసారి మీ కోరిక మేరకు వివరంగా చెప్పడం జరుగుతుంది. మీపై సుమోటో కేసు స్వీకరించడానికి గల కారణం మీరు తీసిన ఈ ఫోటోను గమనిస్తే మీకే అర్థం కావాలి. కానీ ఒక క్రియేటర్గా మీరు దానిని గమనించి ఉండరని కోర్టు భావిస్తోంది. ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్ను చూస్తే ఒక ఎముకలు గూడు ఉన్న పిల్లవాడి మీదకి రాబందోస్తున్నట్టుంది. రియల్లీ ఇట్ ఈస్ వెరీ క్రియేటివ్ స్టిల్. ఐఎమ్ ఆల్సో అప్రిషియేటింగ్ యూ. ఇలాంటి స్టిల్ తీయడానికి క్రియేటర్గా మీరు ఎంత కష్టపడి ఉంటారో ఊహించగలను. క్రియేటివ్ స్టిల్స్ కోసం రోజుల తరబడి కెమెరాలు ఫిక్స్ చేసి ఫోటోగ్రాఫర్లు వదిలేస్తూ ఉంటారని చాలామందికి తెలుసు. మీరు కూడా ఈ ఫోటోగ్రఫీ విషయంలో అలాగే చేశారా?
0: ఎస్, మీరు చెప్పింది నిజమే యువర్ ఆనర్. ఫోటోగ్రఫీ మీద ఫ్యాషన్ ఉన్నవారు ఎన్నో కష్టాలను ఇష్టంగా భరిస్తారు. నేను కూడా ఆ జాబితాలో వాడినే. కానీ ఆ తర్వాత వచ్చిన ఫలితం, కలిగించే ఆనందం అంతకు మించి ఉంటుంది సార్. ఇలాంటి అనుభవాలు నా జీవితంలో చాలానే ఉన్నాయి యువర్ ఆనర్. వాటన్నిటికీ మించిన సంతృప్తినిచ్చింది ఈ స్టిల్. బై మై లక్ నాకు ఈ ఫోటో తీయడానికి చాలా తక్కువ సమయం పట్టింది యువర్ ఆనర్. నేను ఆ లొకేషన్స్కి వెళ్ళేటప్పటికి అనుకోకుండా ఈ సన్నివేశం నాకు అంటపడింది. వెంటనే నా దగ్గర ఉన్న కెమెరా తీసి క్లిక్ అనిపించాను. అనుకోకుండా ఈ స్టిల్ అంత బాగా వచ్చిందని అంతర్జాతీయ స్టేజ్ మీద అంతమంది అభినందిస్తుంటే కానీ నాకు తెలియలేదు యువర్ ఆనర్.
1: వెరీ గుడ్ ఫోటోగ్రఫీ, చాలా క్రియేటివ్ స్టిల్ ఇది. దీనిని నేను కూడా అభినందిస్తున్నాను. మెయిన్ థీమ్గా ప్రపంచానికి సోమాలియా వెనుకబాటుతనాన్ని, ఆర్థిక విశృంఖలత్వాన్ని మీ ఫోటోగ్రఫీ తెలియజేస్తుంది. అందుకే మీ ఫోటోగ్రఫీకి ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రైజ్ వచ్చిందని నేను భావిస్తున్నాను. యామ్ ఐ రైట్?
0: ఎస్ యువర్ ఆనర్, మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఇలాంటి ఫోటో స్టిల్ దొరకడం నిజంగా నా అదృష్టం. అందుకే ఈ అవార్డు, ఇన్ని ప్రశంసలు అందుకోగలిగాను. చాలా సంతోషం అనిపించింది. కానీ ఇప్పుడు ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదనిపిస్తుంది. ఆ స్టిల్ ముద్దాయిగా నన్ను ఇలా బోన్లో నిలబెట్టగానే నా ఆనందం, సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు అనిపిస్తుంది యువర్ ఆనర్.
1: ఆల్ రైట్, మీరు ఈ ఫోటోగ్రఫీ తీసిన తర్వాత ఎంతసేపు అక్కడ ఉన్నారు?
0: చాలా తక్కువ సమయం ఉన్నాను యువర్ ఆనర్. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను. లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పెర్ఫెక్ట్ అనిపించాయి. ఆ క్షణమే ఫోటోగ్రాఫ్ చూసి ఆనందం కలిగింది. అందుకే వెంటనే వచ్చేసాను యువర్ ఆనర్.
1: అదే మీరు చేసిన తప్పని మీకు తెలుసా?
0: నా పని వేగంగా పూర్తయినందుకు ఆ ప్లేస్ నుండి సంతోషంగా తిరిగి రావడాన్ని నేను చేసిన తప్పు అంటారా యువర్ ఆనర్?
1: మీ పని వేగంగా పూర్తి కావడం, దానికి సంతోషంగా మీరు వెనక్కి తిరిగి రావడం తప్పు కానే కాదు. కానీ ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో మీరు తెలుసుకోకపోవడం మీరు చేసిన తప్పు.
0: నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు యువర్ ఆనర్. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ నేను క్లిక్ చేసి అతి కొద్ది ఫోటోగ్రాఫర్ల విషయంలో ఇలాంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అలాంటప్పుడు అక్కడ నుండి చాలా ఫాస్ట్గా హ్యాపీనెస్తో మూవ్ అవుతాను. మిగతా విషయాలు పట్టించుకోని యువర్ ఆనర్.
1: అదే ఇప్పుడు మిమ్మల్ని ఆ బోన్లో ముద్దాయిగా నిలబెట్టింది.
0: ఏమంటున్నారు యువర్ ఆనర్?
1: మీరు అక్కడి నుంచి వచ్చేసిన మరుక్షణంలో ఆ రాబందు ఆ కుర్రాన్ని పొడిచి పొడిచి చంపి తినేసింది. తర్వాత రోజు ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఆ నేరానికి మీరే బాధ్యులుగా భావించి సుమోటోగా కోర్టు ఈ కేసును తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, మీరు చేసిన నేరాన్ని అంగీకరిస్తున్నారా?
0: చాలా ఆశ్చర్యంగా ఉంది యువర్ ఆనర్. ఎక్కడో సోమాలియాలో జరిగిన సంఘటనను ఇక్కడ వ్యక్తిగా ఉన్న నాకు ఆపాదించి హానరబుల్ కోర్టు సుమోటోగా స్వీకరించి కేసు ఫైల్ చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది యువర్ ఆనర్. మీరు చెప్పింది నేను అంగీకరించే ముందు ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు

ప్రపంచవ్యాప్తంగా మనకు అనేక సామాజిక ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి యువర్ ఆనర్. వాటిని అందంగా క్రియేటర్స్ చిత్రీకరించి పోస్ట్ చేస్తే ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు. ఎంతోమంది క్రియేటర్స్ సబ్స్క్రైబర్లు పెంచుకోవటానికి, లైకులు కామెంట్లు సంపాదించుకోవటానికి, తద్వారా డబ్బు సంపాదించడానికి నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతాయా అని వెతుకుతూనే ఉంటారు యువర్ ఆనర్. ఎదుటివారి నిస్సహాయతను కావాలనే వాళ్ళ కెమెరా కొనల్లో బంధించి క్షణానికొకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్. కళ్ళ ఎదుట ప్రమాదం జరుగుతున్నా సామాజిక బాధ్యత లేకుండా సమాజం ముందు సోషల్ మీడియాలో ఉంచడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతూ పోటీ పడి మరీ చిత్రీకరిస్తున్నారు యువర్ ఆనర్. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం వల్లే జరగాల్సినంత నష్టం జరుగుతుంది యువర్ ఆనర్. కానీ వారు దానికి బాధ్యులు మేము కామనే చెబుతున్నారు. ఆ క్షణంలో సోషల్ మీడియా మీద పెట్టే శ్రద్ధలో అరక్షణం ఆలోచనపై పెడితే చాలా ప్రాణాలు నిలబడతాయని గుర్తించుకోలేకపోతున్నారు యువర్ ఆనర్.

0: ఎదుటివారి నిస్సహాయతను కావాలనే వాళ్ళ కెమెరా కొనల్లో బంధించి క్షణానికి ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ బ్రాడర్. కళ్ళ ఎదుట ప్రమాదం జరుగుతున్నా సామాజిక బాధ్యత లేకుండా సమాజం ముందు సోషల్ మీడియాలో ఉంచడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతూ పోటీ పడి మరీ చిత్రీకరిస్తున్నారు ఈ బ్రాడర్. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లే జరగాల్సినంత నష్టం జరుగుతుంది ఈ బ్రాడర్. కానీ వారు దానికి బాధ్యులు మేము కావనే చెబుతున్నారు. ఆ క్షణంలో సోషల్ మీడియా మీద పెట్టే శ్రద్ధలో అరక్షణం ఆలోచనపై పెడితే చాలా ప్రాణాలు నిలబడతాయని గుర్తించుకోలేకపోతున్నారు ఈ రానర్. తమ ప్రొఫైల్ పాపులారిటీ పెరగాలని, ఆదాయాలు పెరగాలని తహతహలాడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు సార్. దాన ధర్మాల పేరుతో నటిస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నారు, ప్రమాదకరమైన యాప్లు ప్రమోట్ చేసి కోట్లు సంపాదిస్తూ లక్షలు పంచిపెడుతున్నారు ఈ రానర్. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు యువరానర్. నేను హాబీగా తీస్తున్నాను అనుకున్నానే తప్ప నా ఫోటోగ్రఫీ వెనుక ఇంత ఘోరం జరుగుతుందని ఆలోచించకపోవటం నా తప్పే యువరానర్, నా తప్పే. నా ఆనందం కోసం ఒకరి ప్రమాదాన్ని గుర్తించలేని గుడ్డివాడిగా ప్రవర్తించినందుకు కోర్టు ముందు సిగ్గుపడుతున్నాను. నేను అవార్డు అందుకున్న సమయంలో పొందిన ఆనందం కంటే ఇప్పుడు ఎక్కువగా బాధపడుతున్నాను యువరానర్. యువర్ ఆనర్, దానికి పశ్చాత్తాపంగా అవార్డు ప్రైజ్ మనీని సోమాలియా గవర్నమెంట్కి డొనేట్ చేయాలని భావిస్తున్నాను. ఇక ఈ కేసు విషయంలో మీ జడ్జిమెంట్ని గౌరవిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
1: సంతోష్ చెప్పిన మాటలలో నిజమే కాదు, ఎంతో నిజాయితీ కూడా కనిపించింది. నేడు సమాజంలో కళ్ళెదుటే ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని సామాజిక బాధ్యతతో అడ్డుకోవలసింది పోయి క్రియేటివిటీ పేరుతో వాటిని కెమెరాలలో బంధించి ఒకరితో ఒకరు పోటీ పడుతూ సామాజిక మాధ్యమాలలో పెట్టడం అనేది అమానుషంగా, ఘోరమైన నేరంగా కోర్టు పరిగణిస్తోంది. ఈనాడు కుటుంబ విలువలు, బంధాలు, ఆచార వ్యవహారాలు అన్నింటినీ సోషల్ మీడియా డామినేట్ చేసేసింది. అందుకే కుటుంబంలో జరిగే విషయాలు కూడా సోషల్ మీడియాకు ముడిసరుకుగా మారిపోయాయి. విచ్చలవిడితనంతో పెద్దలు ప్రవర్తించడం వల్ల పిల్లలు కూడా వాటిని అనుకరిస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే తమ పిల్లలను తల్లిదండ్రులే సోషల్ మీడియాకు దగ్గర చేసి వారి జీవితాలను, భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. హద్దులు మీరుతున్న ఈ విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నప్పటికీ భావి తరానైనా కాపాడాలనే దృష్టితో నేడు ప్రభుత్వాలు 16 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనే చట్టాలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఫలితాల మాట ఎలా ఉన్నా ఇది ఒక శుభపరిణామంగా కోర్టు భావిస్తోంది. సోషల్ మీడియా కుటుంబ సామాజిక ఉన్నతికి ఉపయోగపడకపోయినా నాశనానికి వేదిక కాకూడదన్నది కోర్టు ఉద్దేశం. రోజు రోజుకి పెరిగిపోతున్న సోషల్ మీడియా అకృత్యాల పట్ల ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితులకు కోర్టులు సైతం వచ్చేశాయి. ఈ విషయాలను కోర్టులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి. కానీ సరైన తీరుగా స్పందించాలనే ఉద్దేశంతో ఈ సుమోటో కేసు విషయాన్ని ప్రపంచమంతా గుర్తించాలని ఫోటోగ్రఫీలో పాపులర్ అవార్డు అందుకున్న సంతోష విషయాన్ని కోర్టు సుమోటో కేసుగా స్వీకరించడం జరిగింది. నిజానికి సంతోష్ తీసిన ఫోటోగ్రఫీ వెనక ప్రమాదం దాగి ఉంది. అంతేగాని ప్రమాదాన్ని అతను ఫోటోగా మలచలేదని కోర్టు గుర్తించింది. కానీ ఈనాడు అందరికంటే ముందు సోషల్ మీడియాలో తమ పోస్టు పెట్టాలని, అది ఒక సంచలనంగా మారాలని, తద్వారా పేరుతో పాటు డబ్బు కూడా రావాలని చాలామంది ప్రయత్నిస్తూ ప్రమాదాల పట్ల కనీస మానవత దృష్టి పెట్టకుండా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. మానవతను మరచి అమానుషంగా సంఘటనలను చిత్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. కుటుంబ విలువలు మరచిపోయి ప్రతి విషయాన్ని సమాజం ముందు పోస్టుల రూపంలో ఉంచుతున్నారు. ఇది ప్రమాదకరమని ఎవరూ భావించడం లేదు. ఈ తీరు మారాలని కోర్టు భావించింది. అందుకే సంతోష్ కేసు విషయాన్ని సుమోటోగా స్వీకరించి ప్రజలందరి ముందు లైవ్లో ఉంచింది. సంతోష్ కావాలని తప్పు చేయకపోయినా తన సంతోషం వెనుక జరిగిన విషయాన్ని త్వరగా గుర్తించి మానవతా దృక్పథంతో తనకు వచ్చిన ప్రైజ్ మనీని కూడా సోమాలియా బాధితులకు అందజేస్తానని అనడాన్ని కోర్టు అభినందిస్తోంది. ఈ విషయాలన్నింటినీ కోర్టు ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని అతనిని

0: నిరపరాధిగా పరిగణిస్తూ విడుదల చేస్తోంది. ఈ కేసు విచారణ సమాజంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఎందరికో కనుబిప్పు కావాలని కోర్టు ఆశిస్తోంది. ఆ చూపులకు నజరానా రావాలని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ఆ కన్నులకు జరిమానా విధించే విధంగా చట్టాలు చేయాలని ప్రభుత్వానికి ఈ కోర్టు సూచిస్తోంది.
1: మీరింతవరకు ఆ చూపులకు నజరానా, ఆ కనులకు జరిమానా నాటిక విన్నారు. రచన శ్రీ పిఎన్బిఎస్ శ్రీనివాస్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: సంతోష్ శ్రీ బుగతా సత్యనారాయణ, జడ్జి శ్రీ హుండీ ముఖ్య ప్రాణ్రావ్, లాయర్ శ్రీ కె శివరాం ప్రసాద్, భువన శ్రీమతి డి శ్రీదేవి, టీమ్ లీడర్ శ్రీ ఎం సుధాకర్ రెడ్డి, న్యూస్ రీడర్ శ్రీమతి పివిఎల్ రత్నమాల, జగన్నాథం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, గురునాథం శ్రీ బి రాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. డ్యూయట్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా గోరింటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

0: దానవీర సూరకర్ణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.
1: చిత్రం

0: Union Minister Amit Shah today shared a series of review meetings in New Delhi and reviewed national roadmap to strengthen cooperative banking, organic products and cooperative exports. During the review of major cooperative banking initiatives, Mr. Shah took stock of the progress of various measures being undertaken to strengthen the cooperative banking sector through technology adoption, improved governance, cybersecurity, digital payments, common service platforms and enhanced service delivery. Ministry of Corporate Affairs said in a statement that detailed discussions were held on the proposed Cooperative Bank of India and its role in supporting the cooperative banking sector in the coming years. Union Education Minister Dharmendra Pradhan today chaired a high-level review meeting to assess preparations for the NEET UG re-examination scheduled on Sunday. During the meeting, the minister stressed the need to maintain the highest standards of integrity, transparency and efficiency in the examination process. He directed all the concerned authorities to remain vigilant and ensure all necessary arrangements for the free and fair conduct of the re-examination. Mr. Pradhan said, officers designated by the ministry will be deployed across states to coordinate examination-related activities and report to a central command center headed by the Director General of the National Testing Agency. New and Renewable Energy Secretary Santosh Kumar Sarangi has said that India has emerged as one of the world's leading renewable energy nations, driven by a strong policy framework and innovative government interventions. He said this while addressing a discussion on energy security through renewable energies under the 10th Green and Sustainable Development Partnership GSDP conversation series in New Delhi today. Mr. Sarangi said, India's remarkable progress in renewable energy over the past decade has been supported by measures such as renewable purchase obligations, competitive bidding guidelines, 100% FDI under the automatic route. The National Testing Agency, that is NTA, has released a message encouraging students to stay calm and trust their preparation, with the NEET UG 2026 examination being just 3 days away. The agency said that candidates have worked hard throughout the year and should now focus on resting well and giving their best in the examination. The testing agency also assured the students that strong security arrangements have been made to ensure a safe, fair and transparent examination. In hockey, India defeated Uruguay 3-2 to register their third consecutive win and finish on top of Pool A in the FIH Women's Nations Cup in New Zealand today. After conceding an early goal, India staged a strong comeback, with Deepika scoring twice and Deepika Soreng adding another goal. With three wins from three matches, India topped Pool A and advanced to the semi-finals, where they will face Chile on Saturday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, మురోగేను స్వాతంత్ర వీణ బృందగానం వింటారు. రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో కందాల చిదంబర స్వామి విరచిత దేవీ కీర్తనలు, నాతియా కళం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీమతి షంషద్ యాసిన్ ఖాన్ గారి ఖురాన్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం కొన్ని ముఖ్యాంశాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట శీర్షికన బ్లేజ్ పాస్కల్, ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి గారిల జయంతి, అలాగే సినీ దర్శకులు జంధ్యాల గారి వర్ధంతి సందర్భంగా వారి వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో పిగ్మెంటేషన్ రావడానికి కారణాలు, సన్స్క్రీన్ లోషన్ నుంచి కెమికల్ పిల్స్ వరకు వాడుకలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంశం గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. తర్వాత గాంధీ మార్గం, పుష్పాంజలి మొదలైన అంశాలు ఉంటాయి ఉదయ సమీరాలలో. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:35 తిరిగి 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందరం వీణావాదనం ప్రసారమవుతుంది. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం, శ్రీ అలుగోలు సత్యనారాయణ ఘటం. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి కార్యక్రమం వింటారు.

విజయవాడ కేంద్రం నుండి. అతిథి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ ప్రస్తుతి, పరిచయకర్త ఎన్ మణి. 11 గంటలకు మధురిమ, 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి, 1 గంట 33 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మౌనమేళ నోయి అంశం గురించి శ్రీమతి టి స్వాతి, శ్రీమతి డి శ్రీదేవి గారుల సంభాషణ వింటారు. ఇక సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్న శిక్షణ, ఉపాధి అవకాశాలు, పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ఆఖరి భాగం ప్రసారమవుతుంది యువవాణిలో. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి. 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ వార్తలు వింటారు చదివినవారు బి రాజు. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీ మండపాక రవి మృదంగ లై విన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయల పండ్ల తోటల్లో సాగులో జీవ నియంత్రణ పద్ధతుల గురించి పెద్దాపురం ఉద్యానాధికారిని హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారు అందించిన వివరాలు. జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8 గంటలకు తిరిగి రాత్రి 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక, 10 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు మరియు నేతి సరళ గాత్రయుగులం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 10 గంటల 45 నిమిషాలకు ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 9.4 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 2.4 మిల్లీమీటర్లు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షము కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానం ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు, ఒడిశా తీర ప్రాంతాలు మరియు బంగాళాఖాతంలోని నైరుతి, ఆగ్నేయ, వాయువ్య, పశ్చిమ, మధ్య, ఈశాన్య, తూర్పు, మధ్య ప్రాంతాలు, అలాగే ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11 గంటల 15 నిమిషాల 47 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 51 నిమిషాలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెడ్స్పై